0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
2: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
3: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ Student Insurance. SNR Insurance.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, పిచ్చమి కబాబ్, పరోటా.
6: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway, or full-service catering.

0: Calm your mind with chakra-based meditation music. Sarigama.
1: శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే పాటలపల్లికి విత్ శ్రీనివాస్ అనే కార్యక్రమంలో ఈనాటి భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇవాళ కార్యక్రమం మనం అల్లుడా మజాకా అనే చిత్రం నుంచి వేటూరు సుందరరాం ఉట్టిగారి రచనకి కోటి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు బృందం పాడిన పాటతో ప్రారంభించాం. కారణం ఏంటంటే ఎదర ఇంకొక 3-4 రోజుల్లో అనగా జూన్ 7 ఆదివారం రేడియో సురభి గారి పండుగ జాతర వచ్చేస్తుంది కదా. ఆ జాతరలో సీతారాముల కళ్యాణం కూడా జరగబోతోంది. అందుకు నాందిగా ఇవాళ సీతారాముల కళ్యాణం పాటతో మనం ప్రారంభించాం. వేటూరు సుందరరామమూర్తి గారి చక్కటి రచన సీతారాముల కళ్యాణానికి మేళం అంటే వసంత కోకిల పూలతో మేళం ఏర్పాటు చేసిందట. చక్కటి భావన. ఈ పాటతో మనం ఈనాటి కార్యక్రమం ప్రారంభించాం. ఇవాళ కార్యక్రమ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న సంఘటన. అదేంటంటే సాధారణంగా నేను మా ఇంటి నుంచి స్టూడియోకి రావడానికి దాదాపుగా ఒక 45 నుంచి 50 నిమిషాలు పడుతుంది. అంటే నేను సాధారణంగా అంటే హైవే కాదు, సర్వీస్ రోడ్ నుంచి వస్తాను. సో కొన్ని సిగ్నల్స్ దాటుకుని రావాలన్నమాట. 15 మైళ్ళ దూరాన్ని అలాగా సుమారుగా 50 నిమిషాల్లో పూర్తవుతుంది. వాతావరణం బాగున్నప్పుడు ఇలా జరుగుతుంది. కానీ నాకేమనిపించిందంటే కాస్త ప్రతికూలత ఉన్నప్పుడే మనం మన ప్రయాణం గమ్యం వైపు మన ప్రయాణం కాస్త జాగ్రత్త మనం చేస్తాం. అప్పుడు ఆ గమ్యాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా చెప్పాలని అనుకున్న సమయం కంటే కాస్త ముందుగానే ప్రారంభిస్తాం అన్నమాట. మనకు ఒక శ్రోత నుంచి కాల్ వస్తుందండి, ఒక్క నిమిషం. నమస్తే రేడియో సురభి, మీరు ఆనేరున్నారండి, మీ పేరు?
2: హలో అండి, శ్రీనివాస్ గారు. నా పేరు శశి.
1: శశి గారు నమస్కారం అండి, చెప్పండి. బాగున్నారా?
2: బాగున్నానండి. మీరు చాలా మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అయితే వన్ రిక్వెస్ట్ ఐ హ్యాడ్ వాస్ గోదావరి మూవీ నుండి మీకు ఏదైనా నచ్చిన పాట ప్లే చేయగలరు అంటే ప్లే చేయండి. దట్స్ వన్ రిక్వెస్ట్ ఐ వాంటెడ్ టు మేక్ విత్ యూ.
1: తప్పకుండా. మీకు నచ్చిన సినిమా పేరు చెప్పండి, అందులో మీకు నచ్చిన పాట కూడా చెప్పేయండి.
2: నచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి. అయితే సరే, అది ఆ చాయిస్ మీకే వదిలేస్తున్నాను.
1: ఓకే ఓకే, తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా శశి గారి కోరికపై మనం గోదావరి సినిమా నుంచి ఒక పాట విందాం. అయితే లక్ష్యం చేరుకోవడానికి మనం చేసే ప్రయాణంలో మా దారి అంతా చక్కగా ఉందనుకోండి, వాతావరణం అనుకూలంగా ఉందనుకోండి, కాస్త నిర్లక్ష్యంగా ఉంటామేమో అనిపిస్తుంది. అందువల్ల ఆ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆలస్యం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ కాస్తంత ప్రతికూలత ఉంటే మనం జాగ్రత్తగా ప్రయాణిస్తాం. అలా జాగ్రత్తగా ప్రయాణించడం వల్ల మనం అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న దానికంటే కాస్త ముందుగానే చేరుకుంటామేమో అన్నది ఇవాళ అనుభవపూర్వకంగా అనగా ప్రాక్టికల్గా నాకు అర్థమైంది. ఎందుకంటే దారిలో వస్తుంటే చిన్న వాన పడుతుంది, అదేమి కొండపోత వర్షం కాదు, కానీ వైపర్ బ్లేడ్స్ ఆన్ చేయాల్సినంతటి వాన అన్నమాట. ఆ వానలో అందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళడం మొదలెట్టారు. మన నేను స్పీడ్గా వెళ్ళిపోదాం అన్నా సరే నా ముందు వాడు వెళ్ళిపోతుంది, నేనేం చేయలేను కదా అలా అనమాట. సో అంత అందరూ ఒక స్టడీగా అదేదో క్రమశిక్షణ గల విద్యార్థుల్లాగా, లేదంటే రిపబ్లిక్ పెరేడ్ లో కవాతు చేసే సైనికుల్లాగా ఒక స్థిరమైన వేగంతో అదే పేస్ తో జాగ్రత్తగా అందరూ అలా వెళ్తుంటే అదేమిటో సిగ్నల్కి మధ్యనున్న టైమింగ్ ఉంటుంది చూసారా, అది కూడా కరెక్ట్ గా సెట్ అయినట్టుంది. ఒక ప్రవాహంలాగా ఇంచుమించుగా 15 మైళ్ళు కూడా ఎక్కడ ఆగకుండా అలా జాగ్రత్తగా వచ్చేసరికి ఒక 10 నిమిషాలు ముందే వచ్చేసాను స్టూడియోకి నేను. ఇంకా నేను కల్పన గారికి నా ముందు కార్యక్రమం చేసిన కల్పన గారికి మెసేజ్ పెడదాం, కొంచెం లేట్ అవుతుందండి కొంచెం అని, కానీ సరిగ్గా వేళకే వచ్చేసాను అనమాట. సో ఇవాళ నాకు అర్థమైన విషయం ఏంటంటే లక్ష్య సాధనలో నేను చేసే ప్రయాణంలో చిన్న చిన్న ప్రతికూలతలు ఉంటేనే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. మీకేమైనా అనిపిస్తే కాల్ చేసి 9726361966. మనం ఇప్పుడు గోదావరి సినిమా నుంచి శశి గారు అడిగిన పాట, ఏ పాట అంటే అందులో ఒక పాటలన్నీ బాగుంటాయండి. శేఖర్ కమ్ముల గారు మంచి అభిరుచి గల దర్శకుడు ఆయన. ఆ పాట అంటే ఆ సినిమాలో మంచి కథతో చక్కటి సన్నివేశాలు మంచి సంభాషణలతో ఆయన సినిమా మనకి అన్ని మన మన మనసుల్ని సున్నితంగా స్పృశిస్తాయి. అంటే ఆ భావోద్వేగం ఏదైనా కావచ్చు, దుఃఖము, బాధ, సంతోషం, ఆనందం, హాస్యం, ఇలా ఏది తీసుకున్నా సరే సున్నితంగా మనల్ని మన మనసుల్ని తాకుతాయి ఆ సన్నివేశాలు. మరి మన తీవ్రమైన భావోద్వేగాలకు గురిచేయవు. అటువంటి చక్కటి దోసకాయ పప్పు లాంటి కమ్మటి సినిమాలు తీశారు ఆయన. ఆ సినిమాలోంచి శశి గారి కోరికపై ఒక పాట మనసా వాస్తాయి.

గోదావరి చిత్రం నుంచి వేటూరి సుందరరామూర్తి గారి రచనకి కెఎం రాధాకృష్ణన్ గారి స్వరకల్పనలో చిత్ర గారు ఉన్నికృష్ణన్ గారు పాడిన పాట శశి గారి కోరికపై. ఇద్దరు మంచి గాయని గాయకులే. అయితే ఉన్నికృష్ణన్ గారు చాలా గొప్ప గాయకుడు అండి. ఉన్నిక ఆయన పేరు గుర్తు చెప్పగానే గుర్తొచ్చే పాట అన్నమయ్య కీర్తన, వెంకటాచల నిలయం, వైకుంఠ ప్రవాసం చాలా బాగా పాడతారు అతను. వీలైతే వినండి, మంచి పాట. ఆయన అద్భుతంగా పాడిన పాట. ఇక కార్యక్రమంలోకి వస్తే, ఇవాళ పెద్దగా నేనేమి అనుకోలేదు. కొన్ని పాటలు అంటే చాలా రోజులు వినిపించాలనుకున్న కొన్ని పాటలని ఆ జాబితాలో వచ్చి కొన్ని మంచి పాటలు వినిపిద్దామని నేను రిక్వెస్ట్ నేను అనుకున్నాను. మీకు కూడా ఏమైనా రిక్వెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. మీరు ఏమైనా ఒక పాట వినాలనుకుంటే 9726361966. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఇది అధిక జ్యేష్ఠమాసం. ఈ అధిక జ్యేష్ఠమాసం తర్వాత వచ్చేది జ్యేష్ఠమాసం, పక్కపక్కనే అనమాట. అంటే ఈ సంవత్సరంలో జ్యేష్ఠమాసం డ్యూయల్ రోల్ పోషించబోతోంది. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నాకేమనిపించిందంటే, తెలుగు సినిమాల్లో కొన్ని డ్యూయల్ రోల్స్ ఉన్న సినిమాల నుంచి కొన్ని పాటలు వినిపిద్దాం అని చెప్పి అనుకున్నాను నేను. అలా తిరిగేస్తే మంచి పాటలు వచ్చాయండి. ఆల్మోస్ట్ మనకి అంటే ఈ మధ్యకాలంలో మరి ఏమో ఈ ఇప్పుడు వస్తున్న ఈ నటీనటులు వీళ్ళందరూ ఎందుకో డ్యూయల్ రోల్స్ పెద్దగా మనం పోషించట్లేదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఒకటి వచ్చింది, అప్పుడు తప్పిస్తే పెద్దగా ఎవరు డ్యూయల్ రోల్స్ చేయటం లేదు. కానీ ఇంచుమించుగా మనకి మొదటి తరం నటీన నటులు అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఆ తర్వాత చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా మనకి ఒక సినిమాలో ఒకటి కన్నా ఎక్కువ పాత్రలు పోషించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం మొట్టమొదటిసారిగా డ్యూయల్ రోల్ చేసిన సినిమా మనకి నాగేశ్వరరావు గారు నటించిన ఇద్దరు మిత్రులు, అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై దుక్కుపాటి మధుసూదన్ రావు గారు నిర్మించిన సినిమా ఇది. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా, మంచి సినిమా అండి. సాలు రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు మనం ఇది వినబోయే ఈ పాట శ్రీశ్రీ గారి రచనకి రాజేశ్వరరావు గారి, సాలు రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీల గారు, ఘంటసాల గారు పాడిన పాట. పాట అంతా సుశీల గారే పాడతారు, చివరిలో ఘంటసాల గారు వచ్చి ఆయన కూడా పాడతారనమాట. బట్ ఇది అంతగా అంటే పూర్తి స్థాయి పూర్తి నిలువని జగడగీతం కాదు, కానీ మంచి పాట. శ్రీశ్రీ గారి రచన, ఇద్దరు మిత్రుల చిత్రం నుంచి. సో ఇవాళ మనం ఎక్కువగా డ్యూయల్ రోల్స్ ఉన్న సినిమాల నుంచి పాటలు వింటాం. మీకు రిక్వెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు 9726361966.

మనకి ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది. ఇందాక మీరు విన్న పాట ఇద్దరు మిత్రులు చిత్రించి సాలు రాజేశ్వరరావు గారి స్వరకల్పంలో శ్రీశ్రీ గారు రచన చేయగా ఘంటసాల గారు సుశీల గారు పాడిన పాట. తెలుగులో మొట్టమొదటిసారిగా డ్యూయల్ రోల్ చేసిన సినిమా అది. కిరణ్ నాగేశ్వరరావు గారు డ్యూయల్ రోల్ చేశారు ఆ సినిమాలో. మనకి ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది. పాట పేరు గోవింద గోవింద ఖడ్గం సినిమా నుంచి అన్నారు, బానే ఉంది. కానీ రిక్వెస్ట్ చేసిన మీరు ఎవరండి అంటే ఆయన పేరు చెప్పలేదు. సో నేను అప్పటికే అన్నా, ఏమంటే మీరు పేరు చెప్పకపోతే ఇప్పుడు నేను అపరిచితుడు గారు రిక్వెస్ట్ చేసినట్టుగా చెప్పాలండి, అవి అలా కాదు పర్లేదు పేర్లే ఉంది రండి అనేసారు. నిజమేలండి, పేరులో ఏముంది, పేరులోనే ఉంది. రెండు రకాలుగా చెప్పచ్చండి, పేరులో ఏ ఉంది అంతా మనలోనే ఉంటుందండి, దానిదే ఉంది, దట్స్ ఓకే, అలా కూడా ఉండొచ్చు కొంతమంది. కానీ కొన్నిసార్లు అంతా మనకు పేరులోనే ఉంటుంది, ఎందుకంటే ఆయన పేరు చెబితే చాలు మనకి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అంటే ఆ గొప్పతనం అదంతా అనమాట. అంటే పరిచయం అక్కర్లేని అంటారు సరే, మనం కొంత ఒక గొప్ప గొప్ప వ్యక్తులు మనం పరిచయం చేసినప్పుడు పరిచయం అక్కర్లేని వ్యక్తి అండి అంటాం. ఇప్పుడు సడన్ గా మనకి స్టూడియోలో మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారనుకోండి, ఆయన మైక్ ముందు కూర్చున్నారంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నది మెగాస్టార్ చిరంజీవి గారితో. నేను అన్న అనవసరం అవసరం లేదు కానీ, ఎందుకంటే చిరంజీవి గారిని పరిచయం అక్కర్లేని పేరు మరి. అంచేతనంటే పేరు అనగానే రెండు రకాలుగా, పేరు పేరులో ఏముంది లేదంటే అంతా పేరులోనే ఉంది. ఏదన్నా కాని మీ పేరు ఏదైనా కానీ, గోవింద గోవింద పాట రిక్వెస్ట్ చేసిన గోవింద గారు అనుకుందాం, ప్రస్తుతం అనుకున్నాం. సో అయ్యా మీ కోరికపై మీరు రిక్వెస్ట్ చేసిన పాట ఖడ్గం చిత్రం నుంచి, మంచి పాట, మంచి పాట రిక్వెస్ట్ చేశారు. విచిత్రంగా ఇవాళ నేను వినిపించాలనుకున్న పాటల లిస్ట్ లో కూడా ఉంది ఇది. అదే ఆయనతో అన్నాను, విచిత్రంగా ఉందని నా లిస్ట్ని అందరూ చదివేశారా అని చెప్పేసి అన్నట్టుగానే పాట వచ్చింది. ఎనీవేస్ గోవింద్ గారు, ఐ మీన్ పేరు పేరు చెప్పని మీకు మీ కోరికపై ఈ పాట మీకోసం.

0: food Srijji, pan-Indian dishes Saga, food delivery to full-size catering. Nee events ni grand gama chayandi, Rajala's Kitchen to. Free delivery options and guaranteed best-in-class taste. For bookings call 972-879-7999. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting?
1: 5K ankuntunna,
0: but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
2: Radio Surabhi Revisit.
3: మా అమ్మాయికి SAT, ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
4: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయ్ చంపేస్తున్నాయి.
5: Check out the retail glow pop.
6: Excel water systems to understand the vital role water plays in your life.
2: Thank you for being in our journey.
7: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthru isthu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ అనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
1: విరామాంతరం పాటలపల్లకి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపోడి శ్రీనివాసరావు. ఇందాక మనం ఆ పాట వింటూ సగంలో ఆపేసాను. గోవింద గోవింద పాట దాన్ని కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే చాలా బాగుంది ఆ పాట. లెట్స్ కంటిన్యూ దట్ సాంగ్ అండ్ దెన్ మనం కలుసుకుందాం మళ్ళీ పాటలో.

0: దేవుడు మా ఎవరంటే.
1: మరి ఇటువంటి కోరికలు కోరితే దేవుడు మాయమైపోతాడు కదని భయపడి, ఎందుకంటే ఆయన కోరికల లిస్ట్ చాలా బాగుంది, అందులో సాధ్యంగానే కొన్ని ఉన్నాయి. అంచేత బహుశా కొన్ని అవి భగవంతుడు కూడా సాధ్యం కాదేమో. ఎనీవేస్, మంచి పాట రిక్వెస్ట్ చేశారండి దేవి శ్రీప్రసాద్ గారి స్వరకల్పనలో. ఈ పాట పాడింది దేవి శ్రీప్రసాద్ గారే. సో ఇతకి పాట రిక్వెస్ట్ చేసిన శ్రోత ఎవరో నాకు తెలిసింది. మరి ఆయన పేరు చెప్పదన్న పేరు చెప్పలేదు కాబట్టి నేను కూడా ఆయన పేరు చెప్పను. కానీ ఆయనకి నేను గుర్తు చేసేది ఏంటంటే, కిందటి వారు మేము న్యూ మెక్సికోలో టావోస్ లో గుడి ఉంది ఆంజనేయస్వామి కోవిల, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన నాకు కలిశారనమాట. సో అంచేత థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కాల్ చేసినందుకు. ఇక కార్యక్రమంలోకి వస్తే ఈనాటి పాటల పల్లకి. కార్యక్రమంలో మనము మొదటి గంటలో తెలుగు సినిమాలో డ్యూయల్ రోల్స్ చేసిన కొన్ని సినిమాల నుంచి మనం పాటలు వింటున్నాం. అందులో మనం నాగేశ్వరరావు గారు నటించిన ఇద్దరు మిత్రులు మొట్టమొదటిసారిగా అది అటువంటి పాత్రలు చేసిన సినిమా అది. ఆ సినిమా నుంచి ఒక పాట విన్నాం. ఇప్పుడు రెండో పాట ఇది యాదృచ్ఛికంగా ఇందాక దీని యాడ్ కూడా వచ్చేసింది కోటి గారు ఆయనకి ఇష్టమైన పాట. ఇది నాగార్జున గారు డ్యూయల్ రోల్ చేసిన సినిమా ఇది. సాధారణంగా ఈ డ్యూయల్ రోల్స్ ఎలా ఉంటాయంటే రకరకాలు, కొన్ని కవల పిల్లలు వాళ్ళిద్దరూ ఒకే తల్లి కడుపున కొన్ని నిమిషాలు వ్యవధిలో పడతారు. నమస్తే రేడియో సురవి, మీరు ఆన్ అయినారండి.
2: సార్ ఈ సాంగ్ ఇప్పుడు వేసింది గోవింద సాంగ్ పాడింది దేవశిల్పి సార్ కాదండి?
1: అవునా?
2: శ్రీనివాస్ చక్రవర్తి గారని,
1: చక్రవర్తి గారు అబ్బాయి
2: అవును.
1: అదా అంటే చక్రవర్తి గారు అబ్బాయి పాడిన పాట సింధూరంలో హాయ్ రే హాయ్ జాంపండ్రు, ఆ పాట ఆయన పాడేది. అది అది పాడేది. ఈ పాట కూడా ఎందుకంటే కొంచెం ఒక కొన్ని చోట్ల దేవి శ్రీప్రసాద్ గారి లా కూడా అనిపిస్తున్నది మరి నాకు. బట్ తప్పకుండా మీరంతా కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు మీరు చెప్పింది నిజమే అంటే తప్పకుండా కరెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును, మంచి అంటే ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్. బట్ చిన్న వయసులో వెళ్ళిపోయారు ఆయన, అది కొంచెం అవును అవును కరెక్ట్. సింధూరం పాటలు చాలా బాగుంటాయి అసలు అవి. థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. వీలైనంత వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అంటే ఒక పాట కనుక కృషి చేసిన వాళ్ళందరి గురించి తెలియజేస్తుంటాను నేను ఆ కార్యక్రమంలో. అంటే ఆ పాట రాసిన రచయిత, ఆయన పాడిన గాయని గాయకులు గాయకులు లేదంటే సంగీత దర్శకుడు, ఇంకా చెప్పాలంటే అద్భుతమైన పాట అయితే తీసిన సినిమా నిర్మాత, అందులో నటించిన నటీనటు, ఇలా వీలైనంత వరకు. ఎందుకంటే ఒక పాట ప్రాణం పోసుకుంటుంది, దాని వెనక ఎంతో మంది కృషి ఉంటుంది కాబట్టి. అయితే ఆ వివరాలు తెలుసుకున్నప్పుడు వీలైనంత వరకు నెట్ ఒక సాధనం మనకి, అందులో వెతుకుతాం. లేదంటే ఏంటంటే కొన్ని కొన్ని నాకు కొన్ని పుస్తకాలు ఉన్నాయండి, అంటే ఆటోబయోగ్రఫీస్ ఇలా కొన్ని పుస్తకాలు ఉంటాయి, వాటిలో చదివినప్పుడు వాటి ద్వారా తెలుసు సేకరించిన సమాచారం వీటన్నింటినీ క్రోడీకరించి వీలైనంత వరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది, అలా జరిగినప్పుడు ఇలా కాల్ చేసి మమ్మల్ని సరిచేసుకోమంటే తప్పకుండా సరిచేసుకుంటాం. ఎందుకంటే మేము తెలుసుకొని చెప్పిన మీకు తెలిసిన విషయం చెప్పిన మొత్తం మీద నిజమేమిటో తెలియాలి. ఎందుకంటే పాట కనుక నిజంగా కృషి చేసిన వారి పేరే బయటికి రావాలి కదా, అందుకని అనమాట. సో ఈ పాటకి నాకు కరెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమన్నా కార్యక్రమంలోకి వస్తే జ్యువెల్ రోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో జ్యువెల్ రోల్స్ అంటే ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళు ఉంటారు కొన్ని నిమిషాల వ్యవధిలో, లేదంటే ఒక మనిషిని పోలిన మనుషులు అలా కూడా ఉండొచ్చు కదా, అదొక రకం. మనకి అటువంటి సినిమాలు అటువంటి రోల్స్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి, వాటిలో కూడా పాట విందాం మనం. సో ఇప్పుడు ఈ సినిమాలో నాగార్జున గారు కవలాల కింద నటించారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఇందులో రాజకోటి గారి స్వరకల్పనలో పాటలన్నీ చాలా బాగుంటాయి. ఇది భువనచంద్ర గారు రచించిన ఈ పాటకి రాజకోటి గారి స్వరకల్పనలు బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడిన పాట. చాలా మంచి సినిమా అండి, మంచి సూపర్ డూపర్ హిట్. ఇందులో అసలు కోట శ్రీనివాసరావు గారు, మన మల్లికార్జునరావు గారు, ఆది గారు, వాళ్ళ కాంబినేషన్ లో కామెడీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి సినిమాలు చాలా వచ్చాయి మనకి తెలుగులో, వాటిలో విజయవంతమైన చిత్రాలు ఇది కూడా ఒకటి. ఈ పాట వినండి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966.

హలో బ్రదర్ చిత్ర నుంచి మీరు విన్న పాట ఈ రాజకోటి స్వరకల్పనలో భవనచంద్ర గారి రచన. బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడిన పాట ఇది. మనకి రేడియో సురభి జాతర ఈ ఆదివారం ఫ్రిస్కో ఫ్లయర్స్ స్టేడియంలో జరగబోతోంది. సో అందరూ ఆహ్వానితులే. ఉదయం 8 గంటలకి మనకి సీతారాముల కళ్యాణంతో ప్రారంభమవుతున్న కార్యక్రమం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీ అందరినీ అలరించడానికి, మీ అందరినీ ఆత్మీయంగా కలుసుకోవడానికి, కలుసుకుని సంబరాలు చేసుకోవడానికి చక్కటి కార్యక్రమాలతో ఈనాటి జాతర మీ ముందుకు వస్తోంది. ఇందులో మనకి డెలిషియస్ ఫుడ్ బోర్డ్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జీ అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అండ్ ఫ్యాషన్ షో కూడా ఉంది. దాంతోపాటు ఒక సర్ప్రైజ్ ఫినాలే కూడా మన కోసం ఉందన్నమాట. సో రిజిస్ట్రేషన్స్, ఓటింగ్, నామినేషన్స్, టికెట్స్ ఫర్ కళ్యాణం, ఎవ్రీథింగ్, వీటన్నిటి కోసం ఒకే ఒక్క వెబ్సైట్ radiosurvey.com/RSJ. అక్కడికి వెళ్తే మీకు ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. స్పాన్సర్షిప్స్ కోసం మీరు కాల్ చేయాల్సిన నంబర్ 5168516919 ఆర్ ఈమెయిల్ admin@radiosurvey.com. సో ఇది మనందరి జాతర, మనందరి వేడుక. మీ అందరూ కుటుంబ సమేతంగా వస్తే అందరి సమక్షంలో మనం ఘనంగా సంబరంగా జరుపుకుందాం. ఆదివారం నాడు అందరం కలుసుకుందాం. తప్పకుండా మీరు జాతరకి రండి. రేడియో సురభి జాతర ఈ ఆదివారం జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ స్టేడియంలో. A2B authentic South Indian flavors now made easy with A2B's new range of instant mixes, powders, masalas, paste and pickles. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes. Only at A2B Frisco and Little Elm. Visit A2BTexas.com or call 2148-722-345. ఇవాళ మన కార్యక్రమంలోకి వస్తే తెలుగులో మనకి నటులు ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, కానీ నటీమణులు చేసిన అంతగా లేవండి. కానీ వాటిలో ప్రముఖమైనది హిందీలో సీత ఔర్ గీత హేమమాలిని డబుల్ రోల్, ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేశారనమాట. ఈ రీమేక్ సినిమాలో ఒక ప్రముఖ నటీమణి ఆవిడ ద్విపాత్రాభినయం చేస్తే ఆ రెండు పాత్రలకు జోడీగా మనకి శోభన్ బాబు గారు, కృష్ణ గారు వాళ్ళిద్దరు నటించారు. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో దాశరథి గారు రచించిన పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. వాటిలోంచి ఒక యుగల గీతం, ఘంటసాల గారు, సుశీల గారు పాడిన యుగల గీతం మీరు వినండి. ఇంతకీ ఇది ఈ సినిమా పేరు ఏమిటి, లేదా ఆ ద్విపాత్రాభినయం చేసిన ఆ నటీమణి, గొప్ప నటీమణి అండి ఆవిడ, ఒక ఎరా ఇంచుమించుగా 70s ఆవిడ ఒక హవా అనమాట. late 60s నుంచి చెప్పాలంటే కూడా చాలా మంచి పాత్రలు చేశారు ఆవిడ. సావిత్రి గారి తర్వాత మళ్ళీ అంతటి పేరున్న నటీమణి ఆవిడ. సో ఆ నటీమణి పేరు తెలిసినా కాల్ చేయొచ్చు, లేదా సినిమా పేరు తెలిసినా కాల్ చేయొచ్చు. ఈ పాట వినండి. దాశరథి గారి రచనకి, రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో, ఘంటసాల గారు, సుశీల గారు.

గంగామంగ ఈ చిత్రం నుంచి రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో దాశరథి గారి రచనకి ఘంటసాల గారు సుశీల్ గారు పాడిన పాట, కళాభినేత్రి వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా. హీరోయిన్ పేరు, సినిమా పేరు కూడా కరెక్ట్ గా చెప్పారు సోమశేఖర్ గారు, అలాగే పాపన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గొప్ప సినిమాలండి. ఇది హిందీలో సీతావర్ గీత, హేమమాలి గారు నటించిన దానికి రీమేక్ గా వచ్చిన సినిమా ఇది. ఇంకొక డ్యూయల్ రోల్ తో వచ్చిన గొప్ప సినిమా, సుగాత్రి గారు రిక్వెస్ట్ చేసిన ఈ పాట, ఓ పాట కూడా చాలా ఫేమస్ పాటే. సూపర్ స్టార్ కృష్ణ గారు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, అంటే సినిమాలో డేరింగ్ అండ్ డాషింగ్ కాదండి, సినిమాలు తీయడంలో కూడా ఆయన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది బెడిసికొట్టిందంటే లక్షల్లోనూ ఇప్పుడైతే కోట్లలోనూ నష్టపోతాం. ఇలాగా సినిమాలు తీసి నష్టపోయి ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడిన నటీనటులు నిర్మాతలు ఎందరో ఉన్నారు. అంచేతనంటే ఖచ్చితంగా సినిమా నిర్మాణం అనేది మాత్రం సాహసంతో కూడుకున్న పని. అందులో మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ సృష్టించాలని, ఒక కొత్త ధనం కోసం తప్పించి మనం ఏదైనా చేసినప్పుడు ఏంటంటే దానికి రిసెప్షన్ ఎలా ఉంటుంది అన్నది కూడా కొంత భయం ఉంటుంది మనకి. కృష్ణ గారు పద్మాలయ స్టూడియోస్, ఆ స్టూడియో పెట్టిన తర్వాత ఆయన తెలుగు సినిమాలకు సంబంధించిన కృష్ణ గారు చాలా ప్రయోగాలు చేశారు. కొన్ని ఫస్ట్లు ఉన్నాయి ఆయన క్రెడిట్ కి. అలాగే ఈ సినిమా కూడా ఏంటంటే ఒక జానపద కథ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత అప్పటికి జానపద సినిమాలకి ట్రెండ్ కాస్త తగ్గిందండి. 60s లో అయితే మనకి విఠలాచార్య గారు దర్శకత్వం వచ్చిన దారు జానపద సినిమాలు ఎన్నో ఉన్నాయి. అద్భుతంగా రామారావు గారు, కాంతారావు గారు, రాజనారాయణ గారు, దేవిక, వీళ్ళందరూ కూడా. అయితే 80s కి వచ్చేసరికి మాత్రం ఆ జోరు కాస్త తగ్గిందని చెప్పాలి. అటువంటి సమయంలో ఒక జానపద కథని ఎంచుకుని అందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తూ ఇంకా ఏంటంటే ఆయన సొంత నిర్మాణ సంస్థ, ఆయనే నిర్మాత దానికి. ఆ తర్వాత ఆ సినిమాకి దర్శకత్వం కూడా ఆయనే చేశారు. చేస్తూ ఆ సినిమా తీయడం అనేది కాస్త సాహసం అనే చెప్పాలి. ఆ విధంగా సాహసం చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. రాజ్ సీతారామన్ అనే యువకుడితో పాడించిన పాటలు, బప్పి లహరి గారి స్వరకల్పనలో రాజ్ సీతారామన్ సుశీల గారు పాడిన ఈ పాట, సుగాత్రి గారి కోరికపై ఈ పాట వినండి. చాలా సులువైన ప్రశ్న మనకి మామూలుగా, అంటే ఇప్పుడు మరి పరీక్షల గురించి నాకు తెలియదు, మనం చదువుకునే రోజుల్లో మనకి కాస్త కఠినమైన ప్రశ్నల్లో ఇచ్చినప్పుడు 80 మార్కులకి 10 మార్కులు 20 మార్కులు కొన్ని బిట్ క్వశ్చన్లు ఇచ్చేవారు. అవి చూడగానే టకా టకా టకా ఆన్సర్ చెప్పేసేవాడు మనం. అవన్నీ అదేంటంటే అట్లీస్ట్ ఆ మేరకు మనకు మార్కులు పడతాయని గ్యారంటీ ఉంటుంది అనమాట. అంత సులువైన ప్రశ్నలు ఉంటాయి ఆ బిట్ ప్రశ్నలు. అటువంటి ప్రశ్న ఇది. ఈ పాట వినడం సులువుపై తెలిస్తే కాల్ చేయండి 9026361966. సుగాత్రి గారు మీ కొరికపై ఈ పాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామదర్ స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Or call 469-269-6476.

సింహాసనం చిత్ర నుంచి సుగాత్రి గారి కోరికపై గోపి లహరి గారి స్వరకల్పనలో సుశీల గారు రాజ్ సీతారామన్ గారు పాడిన పాట మీరు విన్నారు. ఇది కృష్ణ గారు నటించిన డ్యూయల్ రోల్ సినిమా. ఇది మనం ఈ డ్యూయల్ రోల్ సినిమాల పరంపరని కొనసాగిద్దాం మరికొంచెం సేపు. ఆ తర్వాత నేను తెచ్చుకున్న కొన్ని పాటలు ఉన్నాయి, అవి కూడా వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మంచి సినిమాల్లో అయిన డ్యూయల్ రోల్స్ లో చేసిన సినిమాలు వాటి వెనుక కథలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట, ఇది డివి నరసరాజు గారు, ఆయన ప్రముఖ రచయిత, మాటల రచయిత, అలాగే కథ స్క్రీన్ పే రచయిత కూడా. చాలా గొప్ప సినిమాలు పనిచేశారు ఆయన. ఆయన ఒక కథని, అంటే కొన్ని నవల్స్ చదివిన తర్వాత వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన కథ రాసుకున్నారు. అది జానపద కథగా ఆయన దాన్ని తీర్చిదిద్దారు. సాధారణంగా జానపద కథల్లో ఒక రాజుగారు, యువరాజుగారు ఉంటారు, లేదంటే రాజుగారు ఉంటారు, పేదవాడు ఉంటారు, ఇద్దరు ఒకలాగే ఉంటారు. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళు స్థానాలు మారుస్తుంటారు. అంటే పేదవాడు రాజుగారి స్థానంలోకి వస్తే రాజుగారు పేదవాడి స్థానంలోకి వస్తాడనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కథలు. అంటే చిన్న ఆబాల గోపాలం, చిన్నపిల్లల నుంచి పెద్దవాడు వరకు అందరిని అలరిస్తాయి. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఎందుకంటే పాత్రలు మారాయి కదా, తెలిసిపోతే ఎలాగా ఏం జరుగుతుంది అన్నదనమాట. సో అటువంటి కథ నేను సిద్ధం చేసుకున్న తర్వాత, కొన్నాళ్ళ తర్వాత అంటే కేవీ రెడ్డి గారు వంటి దర్శకులతో కూడా చర్చించిన తర్వాత, అలా కాదు దీన్ని సాంఘికం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దాన్ని సాంఘికమైన కథగా రాశారని. ఇద్దరు ఒకేలా ఉంటారు కానీ వాళ్ళేమి ఒక తల్లి కడుపును కొట్టిన తోడబుట్టిన వాళ్ళేమీ కాదు. వాళ్ళు మనిషిని పోలు మనుషులు ఏడుగురు ఉంటారట కదా, అందులో ఇద్దరు అనమాట వీళ్ళు. అలాగా సో ఆ కథ సిద్ధం చేసుకుని దానికి ఆయన స్క్రీన్ ప్లే మాటలు అంతా సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. చాలా ముందు వచ్చి అడిగారు, ఎందుకంటే చాలా గొప్ప రచయిత డివి నరసరాజు గారు, ఏమైనా కథ ఉంటే చెప్పండి, సినిమా తీద్దాం అనే నిర్మాత ఉంటారు కదా. అలా అడిగినప్పుడు ఏంటంటే అది అలా ఎందుకో, మరి అలా చేతులు మారుతూ చేద్దాం అనుకుని వాళ్ళు మళ్ళీ ఏవో కారణాల వల్ల మళ్ళీ అది కుదరక అలా అనమాట. కథ నచ్చక కాదు, నచ్చి ఎంతో మంది వచ్చారు. తీస్తామన్న వాళ్ళు కూడా ఏవో కారణాలతో తీయలేక వాయిదా పడుతూ అలా అలా మొత్తం మీద 4-5 ఏళ్లు గడిచిపోయాయి. అప్పుడు అది యాక్చువల్గా అయితే నాగేశ్వరరావు గారి దగ్గరికి కూడా వెళ్ళింది. నాగేశ్వరరావు గారు చెయ్యాలి ఆ సినిమాని, కానీ నాగేశ్వరరావు గారు కూడా అప్పట్లో ఆయన ఏంటంటే చాలా బిజీగా ఉండి, ఎంత మాత్రం ఈ సినిమాకి నేను డేట్లు ఇవ్వలేను కాబట్టి సినిమా చేయడం కుదరదు అని చెప్పేశారు. కానీ ఆ తర్వాత అదే నాగేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా డ్యూయల్ రోల్ ఉన్న సినిమా, ద్విపాత్ర అభినయం చేసిన ఇద్దరు మిత్రుల సినిమాని చేశారు ఆయన. బహుశా ఆయన ఈ సినిమా ఒప్పుకుంటే ఇదే ఫస్ట్ మూవీ అయి ఉండొచ్చు, అయి ఉండాలి మరి. అయితే ఆ తర్వాత అది చివరికి ఏమైందంటే, ప్రముఖ నిర్మాత డి రామానాయుడు గారు ఆయన సినీ రంగంలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఏదైనా కథ కోసం వెతుకుతున్నారు. మంచి కథ దొరికితే సినిమా తీద్దామని. సో దానికి చక్రపాణి గారు ఏం చేశారంటే, ఆయన సజెస్ట్ చేశారట, నువ్వు వెళ్ళి డివి నరసరాజుని కలవబోయే ఆయన దగ్గర మంచి కథ అదే ఉందని చెప్తున్నాడు ఆయన అని చెప్పి. సో అప్పుడు ఆయన నరసరాజు గారిని కలవడం ఈ కథని రామారావు గారికి వినిపించడం, రామారావు గారు రాసిన ఆ కథ అంతా విని చాలా బాగుందని తప్పకుండా చేద్దాం బ్రదర్ అన్నారు ఆయన. సో ఆ విధంగా రామానాయుడు గారు తమ సొంత నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్, తర్వాత ప్రొడక్షన్స్ అయింది, ఆ సొంత సురేష్ మూవీస్ సంస్థని స్థాపించి కొంతమంది భాగస్వాములతో కలిసి మొట్టమొదటిసారిగా తీసిన సినిమా ఇది, రామారావు గారు ద్విపాత్ర అభినయం చేసిన సినిమా. ఈ తర్వాత ఈ సినిమా పెద్ద ట్రెండ్ సెట్టర్ అయిందండి. ఇందాక మన గంగమ్మంగ సినిమా, అది కూడా ఇంచుమించు ఈ కథకే ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్న సినిమా, వచ్చిన సినిమా అది. ఎందుకంటే ఇదే సినిమా హిందీలో రామ్ ఔర్ శ్యామ్ అని చెప్పి దిలీప్ కుమార్ గారి, అంటే ఆయన పాత్ర పోషించారు డ్యూయల్ రోల్. ఆ తర్వాత ఆ సినిమాను ఆధారంగా చేసుకుని సీతవర్ గీత వచ్చింది హేమమాలిని గారిది. అదే సినిమాను తెలుగులో వాణిశ్రీ గారు మళ్ళీ రీమేక్ చేశారు వాణిశ్రీ గారితో. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికే ఆ తర్వాత ఎన్నో సినిమాలండి. అంటే మనిషిని పోలిన మనుషులతో రౌడీ అలర్ట్ చిరంజీవి గారు, అందులో ఒక ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే ఇంకొక ఆయన ఆటో, వాళ్ళిద్దరు స్థానాలు మారుతారు అవసరం కోసం. అలాగే దొంగమూడులో చిరంజీవి గారు ఒక అతను పెద్ద వ్యాపారం బిజినెస్ మ్యాగ్నెట్ అయితే, ఇంకొక ఆయన ఏదో బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటూ ఏదో జీవనం సాగించే వ్యక్తి, వాళ్ళిద్దరు కూడా అవసరం కోసం స్థానాలు మారుతుంటారు. అటువంటి సినిమాలు ఎన్నొచ్చాయో. సో ఆ విధంగా ఏంటంటే ఈ కథ, డివి నరసరాజు గారు రాసిన ఈ కథ మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్ అయింది ఆ తర్వాత. కానీ విచిత్రంగా ఏంటంటే అదే దీంతో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ లేని సినిమా. ఇప్పుడు నేను చెప్పిన పేర్లని రౌడోరడు, దొంగమొగుడు, లేదంటే సీతావర్ గీత, తెలుగులో గంగామంగ, ఇవన్నీ కూడా బాగా విజయవంతమైన సినిమాలు అవి. సో ఒక్కోసారి ఏంటంటే ఆ ఫార్ములా ఎందుకు అంటే మనకి చాలా దగ్గరగా
వచ్చింది కాబట్టి ఎందుకంటే ఇటువంటి కథలు తీసుకుని ఆ సినిమాలో తీసి వాటిని విజయవంతం చేయడం అనేది దానికి అన్ని కలిసి రావాలి. అలా కలిసి వచ్చిన సినిమాగా చెప్పచ్చు. పెంజల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు, సుశీల గారు పాడిన నారాయణ రెడ్డి గారి గీతం. ఈ సినిమాలో పాటలన్నీ చాలా బాగుంటాయి, అందులో ఈ పాట ఇంకా బాగుంటుంది. పాట వినండి, అన్నగారు నటించిన డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా. ఈ సినిమాలో అది రామానాయుడు గారి మొట్టమొదటి సినిమా ఇది. ఈ పాట వింటూ సినిమా పెద్ద కాల్ చేయండి 972-636-9 1 1966.

రాముడు భీముడు చిత్రం నుంచి నారాయణ రెడ్డి గారి గీతానికి పెంజాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు సుశీల గారు పాడిన పాట విన్నారు. సినిమా పేరు సరిగా ఆయన సమాధానం చెప్పారు వెంకటరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. శోభన్ బాబు గారు డబుల్ రోల్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అది ఎలా అంటే శారదా విశ్వనాథ్ గారి దర్శకత్వం వచ్చే చాలా అద్భుతమైన చిత్రం అది. ఆ సినిమాలో అది కూడా ఏంటంటే రెండు పాత్రలు కూడా ఒకటే, ఇద్దరు డాక్టర్లే. ముందు శారద పెళ్లి చేసుకునే డాక్టర్ ఒక ఆయన, ఆయన చనిపోతే అదే ఊరికి ఇంకొక డాక్టర్ గారు వస్తారు. ఆయన కూడా ఇతనిలాగే ఉంటారు. దాంతో ఆమె భ్రమపడుతుంది. అంతా గొప్ప, చాలా మంచి కథ, గొప్ప సినిమా అది. సో శోభన్ బాబు గారు జోలాల్ చేసిన తండ్రి కొడుకులుగా చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట ఒకటి. ఈ పాట ప్రత్యేకత అంటే సాహిత్యం అండి. ఇప్పుడు చెప్తుంటారు మనకి మొత్తం పాట, పాట మొత్తం ఇప్పుడు ఆత్రేయ గారు ఉన్నారు కండి, ఆశాంతం ప్రతి పదం కూడా అద్భుతం. అంతవా రాస్తారు ఆయన అవసరాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి. అందరు కవులు గొప్పవాళ్ళు. ఆత్రేయ గారు ఒక్కరే కాదు, మనకి దాశరథి గారు రాసిన, నారాయణ రెడ్డి గారు రాసిన, వేటూరి గారు రాసిన, ఎవరు రాసినా సరే గొప్ప గొప్ప పాటలు. కానీ కొన్ని కొన్ని పాటల్లో ఏంటంటే పాట మొత్తంలో కొన్ని కొన్ని కొన్ని కొన్ని చోట్ల అరే ఎంతవా చెప్పారు ఈయన అనిపిస్తుంది మనకి. ముఖ్యంగా ఏంటంటే రొమాంటిక్ డ్యూయట్స్ లో నర్మగర్భంగా ఏదైనా చెప్పడం అనేది చాలా ముఖ్యం అండి. ఉన్నదన్నట్టుగా చెప్పకుండా దాన్ని ఇండియా, కానీ గొప్ప భావం ఒకటి ఉంటుంది దాని వెనక. ఆ చెప్పే తీరులోని అద్భుతం అనిపిస్తుంది, ఎంత బాగా చెప్పారు రాయన అని చెప్పి. ఈ పాటలో, ఈ పాట రాసింది మైలవరపు గోపి గారు, గొప్ప అద్భుతమైన రచయిత, తెలుగులో చాలా మంచి పాటలు ఉన్నాయి ఆయనవి. ఆయన ముద్దుని ఆయన ఆయన నిర్వచించిన తీరు ఏమో నిర్వచనమా లేదంటే ఇండియా చెప్పడం వాటెవర్, ఎంత బాగా చెప్పారంటే పెదవిపై పెదవి చేసే పెత్తనం, ఎంత బాగా చెప్పారు చూడండి. ఆయన ఆత్రేయ గారు ఒక చోట అంటారు, సిగ్గు వచ్చిన చెంప మీడితే ముద్దని తెలిసింది అని చెప్పి. అలా అనమాట ఇండైరెక్ట్ గా. సో ఇక్కడ కూడా ఆయన పెదవిపై పెదవి చేసే పెత్తనాన్ని ముద్ద అంటారట, ఎంత బాగా చెప్పారు. సత్యం గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడిన ఈ పాట, శోభన్ బాబు గారు గీత, వాళ్ళిద్దరి మీద చిత్రీకరింపబడినది. ఈ సినిమాలో శోభన్ బాబు గారు ద్విపాత్ర అభినయం చేశారు. సినిమా పేరు కాల్ చేయండి 9726361966.

కార్తీక దీపం చిత్రించిన చిత్రం నుంచి మైలవరపు గోపి రచనకి సత్యం స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడిన పాట మీరు విన్నారు. శోభన్ బాబు గారు ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. మనకి ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది ఫిలడెల్ఫియా నుంచి మాధవి గారు. ఓ చాలా మంచి పాట, మంచి సినిమా అడిగారు ఆయన. ఆవిడ నాగేశ్వరరావు గారు నటించిన బుద్ధిమంతుడు బాపు రమణల కలయికలో వచ్చింది. బాపు గారు దర్శకత్వంలో ముల్లపూడి వెంకటరమణ గారు రచన చేయగా వచ్చిన సినిమా ఇది. ముల్లపూడి వెంకటరమణ గారి ఆత్మకథ లాంటి కథ అది. అందులో అంటే కోతి కొమ్మొచ్చి, ముక్కోతి కొమ్మొచ్చి, ఇంకోతి కొమ్మొచ్చి అని 3 పుస్తకాలు ఉన్నాయండి. తప్పక చదవాల్సిన పుస్తకాలు తెలుగు సాహిత్యం, సాహిత్యాభిమానులకి ఇది తప్పకుండా ఇది పండగ ఇది. ఆ 3 పుస్తకాలు కూడా ఒకవేళ మీరు చదవాలి, పుస్తకాలు చదవాలి అని అన్న ఆసక్తి మీలో కలిగి ప్రారంభిద్దాం అనుకుంటే కూడా ఇటువంటి పుస్తకాలతో ప్రారంభిస్తే ఎలా అలా ముందుకు మీరు బోల్డ్ పుస్తకాలు భవిష్యత్తులో చదువుతారు. ఎందుకంటే అంత చక్కటి పుస్తకం. ఎందుకంటే ఒక జీవితం అండి, ఇద్దరు గొప్ప స్నేహం అందులో ఉంది. అలాగే ఒక గొప్ప జీవితం ఏంటంటే అతి మామూలు అంటే ఉన్నతమైన ఎంతో జమీందారీ డబ్బున్న కుటుంబంలో పుట్టి ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల ఆసుపత్రులన్నీ కోల్పోయి ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అలా ఎదగడం, స్వయం ప్రతిభతో ఎదగడం, అది కూడా చాలా గొప్ప ఆసక్తికరంగా సాగుతుంది ఆ 3 పుస్తకాలు. వాటిల్లో వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమా విశేషాలను కూడా వాళ్ళు చాలా చక్కగా పంచుకుంటారు. రమణ గారు, ముల్లపూడి వెంకటరమణ గారు అంటే మీకు తెలుసు కదా, ఆయన శైలి చాలా హాస్యరసస్పరంగా ఉంటుంది. ఎంత గంభీరమైన విషయమైనా సరే చాలా కామెడీగా చెప్పేస్తారు ఆయన. సో అందులో ఈ బుద్ధిమంతుడు సినిమా గురించి కూడా సినిమా షూటింగ్ విశేషాలు అవి చాలా బాగా చెప్పారు. నాగేశ్వరరావు గారు ఎందుకంత గొప్ప నటుడు అని చెప్పారు. నాగేశ్వరరావు గారికి చాలా గొప్ప అభిమానం కూడా ముల్లపూడి వెంకటరమణ గారు. ఆయన నాగేశ్వరరావు గారి మీద ఒక పుస్తకమే రాశారు ఆయన. సో ఈ సినిమా విశేషాలు చెప్తూ నాగేశ్వరరావు గారి యొక్క క్రమశిక్షణ, ఆయన అంటే టెక్నికల్ గా ప్రతి విషయంలోనూ అంత సునిశ్చితమైన పరిశీలన, ఆశ్చర్యపోతారు భూమి మీద సుఖపడితే తప్పు లేదు అనే పాట ఎంత మంచి పాట ఘనసాల గారిది. కానీ ఆ పాట షూటింగ్ వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు ఆ పాట విని అన్నారట, ఎవరండి ఈ పాట రాసింది అంటే చెప్పారట. చెప్తే వెంటనే అన్నారట, ఇంత లక్షలు పెట్టి సినిమా తీస్తున్నారు మీరు, మా మీద ఖర్చు పెట్టి ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవద్దా, ఈ భూమి మీద అన్నప్పుడు భూ అంటే నా మూతి కాస్త కొంచెం ముందుకు పొడుచుకొస్తుంది, అటువంటిది నేను ప్రారంభించడమే, భూ అనే మూతి ఇంకొంచెం ముందుకు సాగదీసే పాడితే అది తెర మీద సరిగ్గా కనిపించకపోతే ఆ పాట పాడైపోతే సినిమాకి నష్టం వస్తుంది కదా, ఇటువంటి విషయాన్ని మీరు గమనించాలి కదా అని చెప్పారట రమణ గారు. ఆ విషయం గురించి ఎంత బాగా రాశారు గారు మీద, అంటే ఒక టెక్నికల్ గా ఎంత పరిశీలిస్తారు ఆయన అన్ని ప్రతి విషయాన్ని అని ఉన్నదిగా ఫ్యాక్ట్స్ ఒప్పుకుంటూ. ఎందుకంటే మరి అంత లక్షలు పెట్టి తీసినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా, అంత సునిశ్చితమైన పరిశీలన. అందుకే మరి నాగేశ్వరరావు గారు అంత గొప్ప నటుడయ్యారు. ఆ సినిమా నుంచి మాధవి గారి కోరికపై అరుద్ర గారి రచనకి కే మాధవి గారి స్వరకల్పనలో ఘంటసాల గారు, సుశీల గారు పాడిన ఒక గొప్ప మెలోడీ అండి. మెలోడీ అంటే మెలోడీ అన్నమాట, సిసలైన మెలోడీ ఇది. మాధవి గారు మీ కోరికపై హెరీ గోవు.

0: మాధవి గారి కోరికపై బుద్ధిమంతుడు సినిమా నుంచి మీరు విన్న పాట ఆరుద్ర గారి రచనకి కేవి మహాదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల గారు సుశీల్ గారు పాడిన పాట. ముఖ్యంగా ఘంటసాల గారి వాయిస్ ఎంత మధురాత మధురమైనదండి. ముఖ్యంగా అంటే గొప్ప గాత్రంతో పాటు భావయుక్తంగా పాడడం అనేది మాత్రం అది గొప్ప వరం ఆయనకి. అది అందరికీ అది అందరూ కొనసాగించి ఆ తర్వాత కూడా అందుకే అంత గొప్ప పాటలు వచ్చాయి మనకి. పాటలు ఎలా ఉండాలి, ఎలా పాడాలి, ఎంతలో పాడాలి, ఎలా పాడాలి అన్ని నేర్పించారు ఘంటసాల గారు చెప్పాలంటే మనకి. సో అది అనుసరించి ఆ తర్వాత గాయని గాయకులు అద్భుతమైన పాటలు పాడారు, మనకి మంచి పాటలు కూడా దక్కాయి. ఇటువంటి పాటలను ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నందుకు ముందు శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ మంచి పాటలు అనేవి ఎప్పటికీ వినబడుతుండాలి, ముందు తరాలకి తెలియాలి. ఇవన్నీ మనకి ఉన్నట్టుగా మనకి తెలుసు, కానీ మన తర్వాత వచ్చే తరాలకి ఎలా తెలుస్తుంది మనకి? అంటే తెలుగు సినిమా యొక్క గొప్పతనం, ఆ సినిమాలని అంత గొప్ప సినిమాలు రావడం కారకులైన వాళ్ళ గురించి బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తలేరు?
3: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్.

0: Ortiz Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
1: గంగాధర్ సంత రాజేశ్వరి

పాటపల్లకి కార్యక్రమంలోకి శ్రోతలందరికీ కూడా పునఃస్వాగతం. చివరి అరగంటలో మరికొన్ని డ్యూయల్ రోల్స్ ఉన్న సినిమా నుంచి కొన్ని పాటలు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ శ్రోతలు కూడా ఉత్సాహంగా పాల్గొని మంచి మంచి రిక్వెస్ట్లు కూడా ఇచ్చారు మనకి. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణరాజు గారు కూడా మల్టీ రోల్స్ ఉన్న సినిమాలు చేశారు. బొబ్బిల బ్రహ్మన్న అది జోల్ రోల్, ఇది చాలా బాగుంటుంది. అది కొన్ని రోల్స్ ఎలా ఉంటాయంటే తండ్రి కొడుకులు లేదంటే అన్నదమ్ములు, ఒకడు గొప్ప వ్యక్తి అయితే ఒకడు కాస్త అలరి, అటువంటివి ఉంటాయి. లేదంటే ఒకడు ఒకడు పోలీస్ అయితే ఇంకొక ఆయన దొంగ, ఇలా అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్రెస్టింగ్ కథలండి. నా వరకు నాకంటే మనకి ఆశ్చర్యపరిచే అంటే ఇప్పటి వరకు ఇప్పుడు మనం వినని చూడని కథల అంటే అలా కూడా కాదు, ఇంచుమించుగా తెలిసిన కథలే ఇవన్నీ. కానీ మరి ఎందుకు ఇవి ఇంతలాగా విజయవంతం అయ్యాయి, దానికి కారణం ఏంటి అంటే అన్ని సమపాళలు. అంటే ఈ సినిమాల్లో ఇటువంటి సినిమాల్లో మీకు ఏంటంటే అన్ని రకాల భావోద్వేగాలు, సంతోషం, దుఃఖం, బాధ, కాసేపు హాస్యం, కోపం, అమ్మయ్య మంచి పని అవ్వాలి అనిపించే ఫీలింగ్, ఇలా అన్ని రకాల మన ఫీలింగ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ క్యాటర్ చేస్తూ ఒక 60-70 సీన్లున్న ఒక సినిమా, ఆ సీన్లన్నింటినీ జాగ్రత్తగా పెంచుకుంటూ వెళ్తారు. అదే అక్కడ గొప్ప విషయం, అదే సినిమాలు హిట్ అవుతాయేమో అనిపిస్తుంది. వాటితో పాటు మనకి అంటే ఒక చిన్న రోలర్ కోస్టర్ రైడ్ లాగా అన్నమాట. దాంతో పాటు ఏంటంటే మాటలకి పాటలకి కూడా కొంచెం ప్రాధాన్యత ఇస్తారు. మంచి పాటలు ఉంటాయి, అంటే సాహిత్యం బాగుండొచ్చు లేదంటే మెలోడియస్ సాంగ్స్ అయి ఉండొచ్చు, ఏ రకంగానైనా సరే ఆ పైన కాస్త హాస్యం, ఇవన్నీ కలగలిపి మొత్తం మీద సినిమాని మనని మొదట ఒక ఆసక్తిగా కలిగించే విధంగా ప్రారంభించి చివరిగా కథ సుఖాంతం అవుతుంది. అమ్మయ్య అని చెప్పి ప్రేక్షకుడు సంతోషంగా తను ఖర్చు పెట్టిన డబ్బులకి 2-3 గంటల పాటు వినోదాన్ని అనుభవించి చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత దాని గురించి ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల గురించి మాట్లాడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. ఆ విధంగా సౌకర్యంగా వంతంగా ఉండే సినిమాలు అనమాట. ఇలా అన్ని ఉంటాయి కాబట్టి బహుశా సినిమాలు బాగా హిట్ అయ్యాయేమో అని నాకు అనిపిస్తుంటుంది. నిజ జీవితంలో అలా సాధ్యం అవుతుందా? బహుశా కాకపోవచ్చు, కావచ్చు కూడా. ఎందుకంటే జీవితాన్ని దగ్గరగా ఉంటేనే కదా ఎవరికైనా నచ్చితే ఆ కథలైనా సినిమాలైనా సన్నివేశాలు. మరీ నేల వేచి సాగు చేసే కథలు ఉంటే అవి కూడా మనకి నిజంగా ఎలా అవుతుందా అంటే కార్టూన్ లో ఏవో బహుశా అవి సరే చూసేస్తేమో, కానీ సాంఘిక చిత్రాల్లో అటువంటివి మరీ అంత నేల వేచి సాగు చేసే కథలు ఉంటే కష్టం, ప్రేక్షకుడిని చేరువవడం కష్టం అటువంటి సినిమాలు. సో ఏదైనా సరే ఇటువంటి

కథలు నేర్చుకుని ధైర్యంగా ముందుకెళ్లి దర్శకులు అభినందించాలి. సో ఇప్పుడు వెలుగోయే పాట కృష్ణం రాజు గారు ద్విపాత్ర అభినయం చేసిన సినిమా, ఇది కూడా బాగా హిట్ అయింది. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఈ సినిమాలో ఆత్రేయ గారు రాసిన ఒక పాట ఉందండి, ఎంతో మెలోడియస్ సాంగ్, చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన పాట. కృష్ణరాజు గారు సుజాత వాళ్ళిద్దరి మీద చిత్రీకరింపబడిన పాట, మంచి మెలడీ.

రగిలే జ్వాలయ చేతి నుంచి మీరు విన్న పాట చక్రవర్తి గారి స్వరకల్పనలో అత్రేయ గారి రచన, సుశీల గారు, బాలసుబ్రహ్మణ్య గారు పాడిన పాట. మనకి ఒక రిక్వెస్ట్ వచ్చింది, గిరి గారు ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు. ఆ సాంగ్ లకు వెళ్లే ముందు కొన్ని ప్రకటన చూద్దామండి. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. సో లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, వీ హెవ్ గాట్ యూ కవర్డ్. సో తప్పకుండా ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ని సంప్రదించవచ్చు. అలాగే మైత్రీస్ రెస్టారెంట్, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి తప్పకుండా మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. అంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. గిరి గారు ఒక చక్కటి మెలోడీ పాటని రిక్వెస్ట్ చేశారు. కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, వీరు నటించిన సినిమా ఇది. ఇందులో జయప్రద గారు అలాగే సుజాత గారు, రాధిక్ గారు, వాళ్ళిద్దరు కూడా హీరోయిన్స్ గా నటించారు. రాజన్ నాగేంద్ర గారి స్వరకల్పనలో వేటూరు సుందరరామూర్తి గారు రచనకి బాలు గారు, సుశీల గారు పాడిన ఈ మెలోడియస్ సాంగ్ గిరి గారి కోరికపై.

వేటూరుగా రచించగా రాజన్ నాగేంద్ర స్వర్కల్పనలో సుశీల గారు బాలుగారు పాడిన పాట మీరు విన్నారు. రగిలే జ్వాల చేతర నుంచి గిరిగారి కోరికపై. కోరింది గిరిగారి గాని మంచి పాట మనం అందరం విని ఎంజాయ్ చేశాం. థ్యాంక్ యూ సో మచ్ గిరిగారు. రాధాకృష్ణ యాలన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్లో వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. జూలై 1 నుంచి జూలై 5 వరకు సో 5 రోజుల పాటు మనకి కొన్ని వైదిక కార్యక్రమాలు, హోమాలు, అలాగే మనకి ఎన్నో భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 5 రోజుల్లోనూ మీరు ఆ కార్యక్రమాలని పాల్గొని భగవంతుని యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులకు పాత్రలు కమ్మని, అలాగే మనకి ఆ గుళ్ళో వెంకటేశ్వర విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం అందరూ పాల్గొనాలని చెప్పి వారు కోరుతున్నారు. జూలై 1 నుంచి జూలై 5 వరకు యాలన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్లో. యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన నవల నల్లంచు తలచీర. యండమూరి గారి చాలా నవలకి సినిమాలు తీసి అందులో చిరంజీవి గారే నటించారు. ఇంకా చెప్పాలంటే ఒక నవల చిరంజీవి గారి సినిమా తీసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఆ నవల చదువుతుంటే ఏంటంటే చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన రాశారేమో అనిపిస్తుంటుంది. ఇప్పుడు యద్దనపూడి సులోచన నారాయణ గారి నవలు చదివారనుకోండి, అందులో పాత్రలు చూస్తున్న ఆ నవల చదువుతున్న చెప్పి మనకి నాగేశ్వరరావు గారు గుర్తొస్తారు, లేదంటే స్వామిబాబు గారు గుర్తొస్తారు, మనకి ఎక్కువగా నాగేశ్వరరావు గారు గుర్తొస్తారు. ఆ నవలు అలా సాగుతుంటాయి అనమాట. అలాగా యండమూరి గారి రచనల్లో మనకేంటంటే ఆ చదువుతున్న సేపు మనకి చిరంజీవి గారే గుర్తొస్తారు, అంత బాగా అంటే సంభవం. మరి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని రాస్తారా లేదో ఏమో తెలియదు మరి. బట్ అలా నల్లంచి తెల్లచీర నవల, ఆ నవలను ఆధారంగా కొదండ రామరెడ్డి గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా దొంగముగుడు. ఆ సినిమాలో పాటలన్నీ కూడా చక్రవర్తి గారు స్వరాల కూర్చగా ఎన్నో ఎంతో బాగుంటాయి. వాటిలో ఎక్కువగా సిరివెన్నాల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు ఎక్కువగా ఉన్నాయి. చిరంజీవి గారు, మాధవి గారు, అదొక మంచి కాంబినేషన్ అండి. చిరంజీవి గారు రాధిక గారు, చిరంజీవి గారు మాధవి గారు, వాళ్ళిద్దరితో కాంబినేషన్ వచ్చిన సినిమాలు కోతల రాయుడు, ఖైదీ, అలా అనమాట. అలాగే ఇది దొంగమొగుడు సినిమా ఒకటి. ఈ సినిమాలో వారిద్దరి మీద చిత్రీకరింపబడిన ఒక చక్కటి రొమాంటిక్ డ్యూట్ సీతారామ శాస్త్రి గారు చాలా మంది సాహిత్యాన్ని అందిస్తే అంతకుమించి మెలోడియస్ ట్యూన్స్ అందించారు చక్రవర్తి గారు. ఇక పాడింది బాలు గారు, సుశీల గారు అంటే సరే సరే మంచి పాట వినండి. ఇది కూడా చిరంజీవి గారు ద్వీపాధార అభినయం చేసిన సినిమా. ఇందులో మనుషులు పోలన మనిషి అనే కాన్సెప్ట్ ఉంటుంది. వాళ్ళేమి అంటే వరుసగా అన్నదమ్ములో అలా ఏం కాదు. బట్ అందులో ఒక చిరంజీవి గారు ఆయనకి బట్టల బిజినెస్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయితే, ఇంకొక ఆయన ఏదో మామూలుగా సినిమాలు సినిమా హాల్ దగ్గర బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటూ సింపుల్ గా జాలీగా బతికేసే మనిషి అనమాట. కథను అనుసరించి వాళ్ళిద్దరూ పాత్రలు మారుతాయి. ఆ చిరంజీవి గారు ఈ బిజినెస్ మ్యాగ్నెట్ చిరంజీవి గారు స్థానంలోకి వచ్చిన తర్వాత ఉండే కామెడీ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయండి, అద్భుతంగా ఉంటాయి అవి. చిరంజీవి గారిలో మంచి అంటే పరిపూర్ణమైన నటుడు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మిగతా అన్ని రసాల కంటే కామెడీని పండించడం మాత్రం చాలా కొంచెం కష్టమే. కత్తి సామది మంచి టైమింగ్ ఉండాలి దానికి. చిరంజీవి గారు అందులో ఆరితేరిపోయి అనిపిస్తుంది. చాలా సినిమాల్లో, ఇప్పుడు రౌడీ అలర్ట్ సినిమా తీసుకుంటే కూడా బీభత్సమైన ఫైట్లు, అద్భుతమైన డ్యాన్సులతో పాటు ఆయన చేసే కామెడీ ఇంత అంత కాదా, ఆ హడావడి, ఆ అల్లరి. అలాగే ఈ సినిమాలో కూడా ఆ బిజినెస్, ఆ బట్టల వ్యాపారి చిరంజీవి గారు కాస్త అజ్ఞాతంలోకి వెళ్తే ఈ సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్ముకునే ఆ చిరంజీవి గారు ఆ పాత్ర ఈ స్థానంలోకి వచ్చిన తర్వాత నుంచి మాత్రం అబ్బో ఆ కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ఇప్పటికీ మనకి కామెడీ సీన్లు అన్నట్టే మనకి ఏదైనా కాస్త పని ఒత్తిడి ఎక్కువ ఉండి కాస్త మానసికంగా అలసిపోయి కాస్త ఉల్లాసం కావాలనుకుంటే అదృష్టవశాత్తు యూట్యూబ్ లో ఎన్నో ఉన్నాయి. జంజాల గారి సినిమాలో సీన్స్, ఇలా కోట గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, మనకి ఎంతో తెలుగులో ఉన్నంత మంది హాస్య నటులు ఇంకెక్కడా లేరు. ఆ సీన్స్ ఉంటాయి, వాటితో పాటు ఇటువంటి కూడా చిరంజీవి గారు నటించిన సినిమా రౌడీ రెడ్డి కాదు, గరాన మొగుడు కాదు, ఏదైనా సరే చిరంజీవి గారు ప్రత్యేకంగా నటించిన కామెడీ సీన్లు చూడండి. ఏ హాస్య నటుడికి తీసుకోరు ఆయన, అంత బాగా నటిస్తారు. సో ఈ సినిమాలో సీన్స్ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ప్రస్తుతానికి ఈ మొరడియస్ సాంగ్ ని ఆస్వాదించండి.

మింగి చెరువుకి గండిపడి వెండి వెన్నెల వెల్లువెత్తడం ఎక్కడైనా విన్నారండి? ఎంత గొప్ప భావన, ఎంత గొప్ప ఊహది. ఏదైనా సరే కొత్తగా చెప్పారండి, అదే అసలు శిశులైన కవిత్వం. హ్యాట్స్ ఆఫ్ టు సీతారామ శాస్త్రి గారు, మంచి పాట. కార్యక్రమం చివరికి వచ్చేసామండి. డ్యూయల్లో నుంచి కొంచెం మాట్లాడుకున్నాం విన్నారండి, ఎంత గొప్ప భావన, ఎంత గొప్ప ఊహది. ఏదైనా సరే కొత్తగా చెప్పారండి, అదే అసలు శిశులైన కవిత్వం. హ్యాట్స్ ఆఫ్ టు సీతారామ శాస్త్రి గారు, మంచి పాట. కార్యక్రమం చివరికి వచ్చేసామండి. డ్యూయల్లో నుంచి కొంచెం మాట్లాడుకున్నాం విన్నారండి, ఎంత గొప్ప భావన, ఎంత గొప్ప ఊహది. ఏదైనా సరే కొత్తగా చెప్పారండి, అదే అసలు శిశులైన కవిత్వం. హ్యాట్స్ ఆఫ్ టు సీతారామ శాస్త్రి గారు, మంచి పాట. కార్యక్రమం చివరికి వచ్చేసామండి. డ్యూయల్లో నుంచి కొంచెం మాట్లాడుకున్నాం విన్నారండి, ఎంత గొప్ప భావన, ఎంత గొప్ప ఊహది. ఏదైనా సరే కొత్తగా చెప్పారండి, అదే అసలు శిశులైన కవిత్వం. హ్యాట్స్ ఆఫ్ టు సీతారామ శాస్త్రి గారు, మంచి పాట. కార్యక్రమం చివరికి వచ్చేసామండి. డ్యూయల్లో నుంచి కొంచెం మాట్లాడుకున్నాం సరే కొత్తగా చెప్పారండి, అదే అసలు శిశులైన కవిత్వం. హ్యాట్స్ ఆఫ్ టు సీతారామ శాస్త్రి గారు, మంచి పాట. కార్యక్రమం చివరికి వచ్చేసామండి. డ్యూయల్ రోల్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఒక విషయం అండి, ఈ డ్యూయల్ రోల్స్ లో మనకి ఏంటంటే, అయితే అన్నదమ్ములు ఒకేలా ఉండొచ్చు, తప్పులేదు, లేదా మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు, కృష్ణుడును దుర్యోధనుడు కర్ణుడికి పోలికలు ఎక్కడుంటాయండి మనకి? అంటే ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ, మాట తీరులో కానీ, ఏ రకంగా చూసుకున్నా సరే ఒకదానికొకటి పోలిక ఉండదు. దుర్యోధనుడికి విపరీతమైన అసూయ, కర్ణుడు కట్టు వానస, మహావీరుడైనా సరే, ఇక కృష్ణుడు ఆయన అన్ని తెలిసానికి కానీ ఏమి తెలియలేడు, అలా చిరునవ్వు చిందిస్తూ ఉంటాడు ఆయన. సో ఈ మూడు పాత్రల్లో ఒకే వ్యక్తి పోషించి వాళ్ళు ముగ్గురు వేరువేరు అన్న మన భావన కలిగించడం అనేది మాత్రం ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒకే ఒక వ్యక్తికి సాధ్యమైంది. ఇంకెవరో కాదు ఆయన అన్నగారు. ఎందుకంటే దానివీర సూరకర్ని ఆ కోణంలో చూడండి. ఇప్పటివరకు మీరు ఈ విన్న ఈ పాటల సినిమాలన్నీ కూడా ఏంటంటే, అయితే వాళ్ళు తోడుగుట్టిన వాళ్ళు, లేదంటే మనిషిని పోలిన వ్యక్తులు వాళ్ళు, వాళ్ళు ఏదో ప్రవర్తిస్తుంటారు, అదొకటి. వాళ్ళ గురించి మనకు తెలియదు, వాళ్ళు ఎవరో ఇద్దరు ఒకేలా ఉన్నారు, వాళ్ళ మీద కదలేరు, మనకది మనం ఒప్పుకుంటాం దాన్ని. కానీ ఏంటంటే ఇక్కడ అలా కాదు. కృష్ణుడి గురించి మనం ఎంతో చదువుకున్నాం, తెలుసుకున్నాం. దుర్యోధన గురించి మనకు తెలుసు, కర్ణుడి గురించి మనకు తెలుసు, వాళ్ళ ముగ్గురు గురించి మనకి చాలా చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు విన్నాం వాళ్ళ గురించి. అటువంటి ఆ ముగ్గురు పాత్రలు ఒకే వ్యక్తి తెర మీద పోషించి ఆ ముగ్గురు వేరువేరు, ఈయన దుర్యోధనుడు, ఈయన కృష్ణుడు, ఆయన కర్ణుడు, మనకి ఎక్కడ కూడా అదేంటి ముగ్గురు ఒకలో అలా ఎక్కడ అనిపించకుండా వాళ్ళు వాళ్లేనేమో అనిపించేంత అద్భుతంగా పోషించిన అమ్మగారు నిజంగానే శిశులైన నటుడు. అటువంటి అన్నగారు మన తెలుగువారు కావడం మన అదృష్టం. అన్నగారు తీసిన దాన వీర సూరకర్ణ ఈ సినిమా నుంచి, నారాయణ రెడ్డి గారి గీతానికి పెండియాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీల గారు, జానకి గారు పాడిన ఈ పాటతో ఈనాటి కార్యక్రమం ముగుస్తుంది. మనకి కార్యక్రమానికి ఆదరించిన శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకి ప్రసారం అయ్యే పాటల పలికి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గురుపూడి శ్రీనివాసరావు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

కన్నడేషన్ రాజేశ్వరి రేడియో సభ్యులు 4 సంవత్సరాలు విభిన్నంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ప్రసార ప్లే చేస్తే అందరికీ

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సురభి
1: నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: ఫీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్. నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
1: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
1: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మన అందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెలబ్రిటీ ఏ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
7: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urutruvistu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: hookup.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీరు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

అందరూ రాజా రేడియో శ్రోపై 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

0: SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
1: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
2: చంపేస్తున్నాయి.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తవ్యస్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, health-to-net contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: సరే, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey, you! What's your candle?

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి,

0: ఆయన మీ ఆర్జీ పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శోభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శోభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో శోభి 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ VVFAgTech.com or call 848-244-0213.
3: నమస్తే రాజేశ్వరి గారు. Here's wishing Radio Serabi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagasthi Udatharma from Mr. Pellam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they worked very hard on this song. So if you can, play it for me. Thank you.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 So see you all at Radio Surabhi Jatra on June 7th.
1: Radio Surabhi Revisit.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్
3: ఆహా శివ ఇరాని చాయ్ అంటూ చౌరస్తానే ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా చౌరస్తా
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: హాయ్ నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు
7: హాయ్ దర్ మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు జీరో ఆర్టిఫిషియల్ కలర్స్ ఎంఎస్జీ ఫ్రీ ఏం చెప్పను ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్ ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ థాలీ ఫుడ్ డెజర్ట్స్ నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
8: హాయ్ దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్ రేడియో సురభి 4th anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి రేడియో సురభి ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు తెలుగుకి దగ్గర అవుతున్నారు అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్ సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్ ఇంకా 4th anniversary కాదు ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని తెలుగు పాటని అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ

కన్నడ రాజేశ్వరి ఏడవ తరగతి 4 సంవత్సరాలు విభిన్న పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

చవకై రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజ గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రమణీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Radio Surabhi Revisits.
3: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to their contracting.
4: King and Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
2: Thank you for being in our journey.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

మీ శ్రీనివాస అవసరాలా. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కృతజ్ఞతాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: here, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatrama listen cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct e, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Radio Surabhi Revisit.
6: Pallu chuvvu mantunna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
7: Chala padabandi plan chesarandi vanni.
6: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Teen Mar Indian Cafe.
5: Thank you for being in our journey.

నమస్కారం, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతు నవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

അമ്മ ആവക്കായ് റേഡിയോ സുരഭി. ഇതേ ഒക്കെ എമോഷൻ. നീൻ വി ഭാർഗവി ഓൾ ദ വേ ഫ്രം ഹൈദരാബാദ് ആൻഡ് ചാലാ ചാലാ ഹാപ്പി ഗാന്ധി. അന്നർക്ക് നമസ്കാരം. ആൻഡ് റേഡിയോ സുരഭി ആനിവേഴ്സറി സന്ദർഭంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే. రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 AM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnala mayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
3: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
3: Our place, Indian cuisine.
1: Thank you for being in our journey.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరువి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరువి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
8: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలీ జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగునేస్తాం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యస్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు
1: నేస్తాం. The most awaited event of the year, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th. Radio Surabhi revisit.
2: Renting is cool anukoni em labham?
1: Anduke Value Financial Services undi kada.
3: Specializing in core Java and DS Inc.
4: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
1: Thank you for being in our journey.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: రేడియో సురభి రీవిజిట్.
6: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల.
7: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
8: ఐ ఆస్క్ యూ టు కమ్ టు అవర్ ప్లేస్,
9: అవర్ ప్లేస్ ఇండియన్ కుజీన్.
10: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
11: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి ఫోర్త్ యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surbhi Jatra on June 7th. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. రేడియో సిరా
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయ్ చంపేస్తున్నాయి.
6: చెక్ అవుట్ రిటైల్ గ్లోబ్ హోమ్.
7: ఎక్సెల్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద వైటల్ రోల్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
8: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
10: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. UPI పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికి నమస్కారం. నేను వివియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థవందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, hell-to-nail contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ అ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
6: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
5: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: Virtuous Indeed, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatravala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radio Surabhi Revisit.
2: Building is cool and koni em labham.
3: Anduke, Value Financial Services undi kada.
4: Specializing in Core Java and DS Inc.
5: Fresh quality kuralu, groceries with a simple online order, myhomegrocers.com.
1: Thank you for being in our journey.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: India ki teleport aithe enta baaguntundo.
9: What if India was just a tap away?
10: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative jo chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
2: Hi there, muffin. Nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నవ్విన్ తలకి కేరిన్ తలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatra on June 7th.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా చూడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, మిర్చి మిఠా, పరోటా కూడా.
5: ఏంది బ్రో, గంది చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
1: Radio Surabhi Revisit.
6: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
7: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
1: Thank you for being in our journey.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే
1: చెప్పాలి చెప్పాక ఫీల్ కాక
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర.
2: హలో హలో, గుడ్ మార్నింగ్. డాలస్ ఫోర్ట్ వర్త్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ టీఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఆన్ వెడ్నెస్డే మార్నింగ్ వైబ్. ఈరోజు ఉదయం 7:02:30 స్టూడియోల సమయం. ఎస్, ఉదయం 7:02:35 స్టూడియోలో సమయం. ఎందుకు చెప్తున్నా అంటే, నొక్కి ఒక్క నుంచి ఈరోజు జూన్3 మాస్టర్ ఇళయరాజు గారి పుట్టినరోజు. సో అందు గురించి ఒక బ్లాక్ బస్టర్ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. అండ్ కొద్దిసేపటి తర్వాత నాతో పాటు నా పార్ట్నర్ ఇన్ క్రైమ్ అవినాష్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. తను జాయిన్ అయితే ఇద్దరం కలిసి ధూమ్ ధమాకా లేపిద్దాం. లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ టైమ్. అండ్ మరి రాజా గారి పాట ప్లే చేయాలి అంటే, దిస్ సాంగ్ ఈస్ ద 8th సాంగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అండ్ లెట్స్ లిసన్ ఫ్రమ్ ద మూవీ. సినిమా పేరు తెలిస్తే మీరే చెప్పండి. చాలా ఈజీ క్వశ్చన్. లెట్స్ ప్లే అండ్ లిసన్ టు దిస్ సాంగ్.

నిన్న కాదు నేడు కాదు ఎప్పుడుండే రాజా, కోట లేదు పేట లేదు. అంటే ఎక్కడైనా సరే మనం ఇళ్ళరాజా గారి పాటలు వింటూనే ఉంటామండి. నిన్న లేదు, నేడు లేదు, రేపు లేదు, బర్త్డే అని ఒక స్పెషల్ సెగ్మెంట్ అని చేస్తున్నాం గానీ ప్రతిరోజు రాజా గారి పాటలు వినకుండా కార్యక్రమాలు అయితే కంక్లూడ్ కావు, అసలు జరగని పని అది. ఎందుకంటే అయిష్టంగా మనకి ఇష్టం ఉన్నా లేకున్నా యాదృచ్ఛికంగా అయినా సరే ఏదో ఒక సందర్భంలో మనం ఇళ్ళరాజా గారి పాటలు వింటూనే ఉంటాం. అదన్నమాట విషయం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మీరు వింటున్న కార్యక్రమం DFW మార్నింగ్ వైబ్స్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఓల్డ్ ఘర్షణ సినిమా నుంచి మనం విన్న ఆ రాజాది రాజాది రాజా పాట. మీకు ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉన్నా డెడికేషన్ ఉన్నా స్టూడియో నంబర్ 9726361966. కొద్దిసేపటి తర్వాత మనం హౌ ఇస్ దట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ అనే కార్యక్రమం మంది నడుస్తుంది కదండి, దానికి ఆఖరి ఎపిసోడ్ ఈరోజు. ఓన్లీ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ స్లాట్ మిగిలిపోయింది అండ్ ఆ ఫోర్త్ స్పాట్ ఎవరు ఫిలప్ చేస్తారనేది ఈ రోజు మనకు తేలిపోతుంది. అండ్ వారు వారికి స్పెషల్ ఇన్విటేషన్ జాతరకి అండ్ అక్కడ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ ఆడబోతున్నాం అండ్ దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఆ ఫైనల్ స్లాట్ ఎవరిది అనేది మనం కొద్దిసేపట్లో పరిశీలిద్దాం. 10:00 మనం ఆ ఫైనల్ స్పాట్ ని భర్తీ చేసే ప్రయత్నం అయితే చేసేద్దాం. నెక్స్ట్ పాట కూడా చాలా ఫేమస్ సాంగ్. దిస్ ఆల్సో ఏ ఫాస్ట్ బీట్ నంబర్ ఫ్రమ్ ఇళయరాజా గారు.

రాజా సాబ్ గురించి మాట్లాడుకోవాలి అంటే వారు నవరస నటన సార్వభౌములండి. నవరస నటన సార్వభౌములని ఎందుకంటున్నా అంటే ఈజ్ ఎ కంపోజర్, అరేంజర్, కండక్టర్, ఆర్కెస్ట్రేటర్, ఇన్స్ట్రుమెంటలిస్ట్, లిరిసిస్ట్, ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ ఏ వండర్ఫుల్ ఇండివిజువల్, లాస్ట్ బట్ బై నో మీన్స్ లీస్ట్ ప్లేబ్యాక్ సింగర్. ఇళయరాజు గారు ప్లేబ్యాక్ సింగర్ ఏంటి అని అంటున్నారా? ఒక ప్రీలీడ్ వినిపిస్తా, అది ఏ పాటో చెప్పండి. అసలు ఎంత అద్భుతంగా పాడారో మీకే అర్థం అవుతుంది. ప్రీలీడ్ విని ఇది ఏ పాటో చెప్పండి.

వన్స్ అగైన్ ఇళ్ళరాజా గారు, నవరస నటన సార్వభౌములు అన్నమాట. కాంపోజర్, అరేంజర్, కండక్టర్, ఆర్కెస్ట్రేటర్, ఇన్స్ట్రుమెంటలిస్ట్, ప్లేబ్యాక్ సింగర్, లిరిసిస్ట్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ వండర్ఫుల్ ఇండివిజువల్. ప్లేబ్యాక్ సింగర్ ఏంటి అని అంటారా? ఇది ప్రీల్యూడ్ వినండి, ఎంత అత్యద్భుతంగా పాడారో మీకే అర్థమవుతుంది ఇది ఏ పాట.

సరే, జాతర సమయంలో రాజా గారి గురించి కార్యక్రమం చేయడం అనేది నా అదృష్టం. జాతర అంటే రేడియో సురభి జాతర విల్ బి హ్యాపెనింగ్ ఆన్ June 7, 2026 అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ ప్లీజ్ కమ్ దేర్ అండ్ ఎంజాయ్ ద జాతర వైబ్. యు ఆర్ గోనా సీ లాట్స్ ఆఫ్ వెండర్ బూత్స్, ఫుడ్ బూత్స్ అండ్ ఆల్సో సీతారామ కళ్యాణం ఉండబోతుంది అండ్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అండ్ అఫ్ కోర్స్ రేడియో జాకీ అవార్డ్స్, రేడియో సురభీస్ రేడియో జాకీ అవార్డ్స్ కూడా ఉండబోతున్నాయి. అండ్ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో లైన్డ్ అప్ లైక్ స్టార్ట్అప్ స్ట్రీట్ గానీ, ఫ్యాషన్ షో గానీ, ఇంకా యునో లిటిల్ గేమ్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు ప్లే ద ఫైనల్ ఆఫ్ ది మెగా పవర్ లీడర్ బోర్డ్ అండ్ ఆల్సో యునో క్రికెట్ ట్రివియా ఏదైతే ఉందో, క్లీన్ బోల్డ్ క్రికెట్ యునో హౌ ఇస్ దట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ అది కూడా ఆడబోతున్నాం. లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ ది రేడియో సురభి జాతర ఆన్ June 7, 2026. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ radiosurabhi.com వెబ్సైట్ లో మీకు జాతర ఫ్లయర్ లో ఉంటుంది. అండ్ లాస్ట్ మినిట్ థింగ్స్ ఏమన్నా కావాలి అని అంటే admin@radiosurabhi.com కి ఇమెయిల్ చేయండి. అద్భుతంగా పాడిన ఇళయరాజా గారి పాట వారి గళంలోనే మీ అందరి కోసం కూలీ నంబర్ 1 చిత్రం నుంచి

DFW మార్నింగ్ వైబ్స్ లో నమో. దిస్ ఇస్ గిరి రామరాజు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మనం రాజాసాబ్ స్పెషల్ చేస్తున్నాం. రాజాసాబ్ అంటే ప్రభాస్ గారు కాదండి, ఇళ్ళరాజా గారి స్పెషల్ చేస్తున్నాము. ఎందుకంటే వారికి వారి పుట్టినరోజు, ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా అండ్ రాజా గారి పుట్టినరోజు సందర్భంగా వారి కార్యక్రమం చేయకుండా కార్యక్రమం ఎలా జరుగుతుంది అధ్యక్ష? 80వ దశకంలో ఉన్నారు రాజా గారు. అండ్ like I said, he's a composer, arranger, you know, conductor, and lots of other skills are also there. And vaato paatu lyricist, playback singer, film producer. Indaku manam vinna paatalo Illaraja garu tho paatu P. Sushila garu nichina Coolie number 1 cinema nunchi manam vinna aa paata. Regarded as one of the most prolific music composers across the world andi 20,000 concerts, almost all, 20,000 concerts, and he also has scored the music composed for 1,520 odd movies kuda tana music composition andincharu so far. And he is nicknamed as Ilaimani or Ilaimani ani cheppi antuntaru. And maestro ane birudu ekkadi nunchi vachindante London lo unna Royal Philharmonic Orchestra undi kada variki maestro Ilaraja garu maestro ananta mandiriki telisinde వారికి అందించిన ఆ బిరుదు అది లండన్ లో వచ్చిందనమాట. ఇన్ 1986 హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ కంపోజర్ టు రికార్డ్ ఎ సౌండ్ ట్రాక్ విత్ కంప్యూటర్ ఫర్ ద ఫిలిం విక్రమ్. అదనమాట విషయం. అండ్ మనతో పాటు అవినాష్ గారు ఉన్నారా? యా, లుక్స్ లైక్ అవినాష్ విల్ బి జాయినింగ్ షార్ట్లీ. బట్ యా, ఇందాక అన్నట్టు 1986 సినిమాలో ఇయర్ లో రిలీజ్ అయిన విక్రమ్ చిత్రానికి is the first film composer to record a soundtrack with a computer for the film Vikram. Adanamata inko paata vinesi ee paata toti manam commercial break lok velipothunam. Once again a very happy birthday to your maestro Illaraja garu.

0: ఆల్ రైట్, మనం విన్న పాట మరణ మృదంగం సినిమా నుంచి. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. కమర్షియల్ బ్రేక్ కి మనం చాలా దగ్గర డిస్టెన్స్ లో ఉన్నాము. సో బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఇళ్ళరాజా గారి కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేద్దాం. అండ్ దిస్ ఇస్ గిరి రామరాజు, నాతో పాటు కొద్దిసేపట్లో అవినాష్ కూడా జాయిన్ కాబోతున్నారు. స్టే ట్యూన్డ్, వి విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్రేక్.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
2: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Radio Surabhi Revisit.
5: Building a school anukoni em labham?
6: Anduke Value Financial Services undi kada.
7: Specializing in core Java and DS Inc.
8: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
4: Thank you for being in our journey.
9: Radhika, next week my office event ki please take care of the catering, okay?
10: Sure.
9: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
10: Idi office party a leka jatra?
9: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ హలో అండి, అవినాష్ గారు ఉన్నారా?

0: వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. రుద్రవీణ చిత్రం నుంచి మనం ఎన్నిసార్లు విన్నా గాని మరీ మరీ వినాలనిపించే పాట. అండ్ అది ఈరోజు కార్యక్రమం నేను మీరు రాకముందు జూన్3వ తారీఖు మైస్ట్రో ఇళయరాజు గారి పుట్టినరోజు. సో వారి
1: కాదనుకుంటా
0: జూన్3వ తారీఖు మనకు వస్తున్న అఫీషియల్ సమాచారం ప్రకారం జూన్ మూడో తారీఖు ఇళయరాజు గారి పుట్టినరోజు. వారు 80వ దశకంలో ఎంటర్ అయ్యారు. సో ఆ సందర్భంగా కొన్ని పాటలు అయితే ప్లే చేస్తున్నా అండ్ మన శ్రోతల రిక్వెస్ట్ కూడా తీసుకుంటున్నా వినాష్. అండ్ ఎలా ఉన్నారు, ఏంటి అసలు 2 రోజుల నుంచి మీరు చాలా బిజీ ఉన్నారు ఇండియాలో?
1: బిజీ ఏం లేదండి, లైక్ ఐ టోల్డ్ బిఫోర్ పర్సనల్ థింగ్ ఏదైతే ఉందో, బికాస్ మై మదర్ ఇస్ గోయింగ్ టు మెడికల్ చెకప్స్ బ్యాక్ టు బ్యాక్ అవుతున్నాయి.
0: ష్యూర్ ష్యూర్, యువర్ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్, సో డెఫినెట్లీ
1: అది సంగతి. అంతకుమించి ఏం లేదు అంటే మే ఒక్క నెల చాలా బొద్దిగా పద్ధతిగా వచ్చి మళ్ళీ మాట్లాడని అనుకున్నాను. మళ్ళీ ఫోన్ అండ్ ఆఫ్ అవ్వకూడదు
0: నాకు. ఓకే, కానీ మన శ్రోతలు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను అనమాట రోజు.
1: నేను వాళ్ళు ఎంత మిస్ అవుతారో నేను అంతే తిట్టుకుంటున్నాను కొన్నిసార్లు రానందుకు.
0: ఇట్ హ్యాపెన్స్, బట్ అగైన్ యు నో ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్. అండ్ మనము కార్యక్రమం అయితే రన్ చేస్తున్నాం, బట్ యా పోతూ మనం మిగతా విశేషాలు కూడా మాట్లాడుకుందాం. మన గేమ్ కి సంబంధించి ఈ రోజు లాస్ట్ అండ్ ఫైనల్ ట్రివియా గేమ్ ఉండబోతుంది, ఎందుకంటే దాంట్లో 4 మెంబర్స్లో 3 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు అనమాట. సో ఈ రోజు జరగబోయే ఈ ఎపిసోడ్ వెర్షన్ లో లాస్ట్ అండ్ ఫైనల్ సెమీఫైనలిస్ట్ మనం సెలెక్ట్ చేసి జాతరకు వారికి స్పెషల్ ఇన్విటేషన్ ఇప్పిద్దాం. అండ్ అక్కడ మనకి ట్రివియా ఉండబోతుంది.
1: సో మామూలుగా ఉండదు గేమ్, జాతరకు ఆల్రెడీ చాలా ప్రిపరేషన్ వేరే ఏం లేదు సార్. వాట్సాప్ లో ఒక్కొక్క అప్డేట్ చూస్తుంటే
0: ఎస్,
1: నాకు మొన్న శ్రీకాంత్ గారు మెసేజ్ పెట్టారు అనమాట. సో షీ టోల్డ్ జూన్ 1st ఐ థింక్ సండే, లాస్ట్ సండే నా సాయి దగ్గర కట్టుకోలేదు, అందరికి కోలాటం సంబంధించి ప్రిపరేషన్ కి ట్రస్ట్ చెప్పానండి, మీరు కూడా అదే ట్రస్ట్ లో వచ్చాను అంటే కాదండి నేను నిన్న నుంచి షో చేస్తున్నాను అంటే ఓ నాకు ఈ విషయం తెలియదే అని చెప్పి కరెక్ట్ చేస్తున్నారు ఆవిడ. ఐ ఫెల్ట్ ఇంపార్టెంట్ షీ ఇన్వైటెడ్, ఐ ఫెల్ట్ బ్యాడ్ ఐ వాస్ నాట్ దేర్.
0: దట్స్ ఓకే, మనకి జాతరకు సంబంధించి కోలాటానికి సంబంధించిన ఈ ప్రాక్టీస్ వీడియోస్ ఏవైతే ఉంటాయో మేము అందరం ఆన్లైన్ లోనే ప్రాక్టీస్ చేసుకున్నాం, సో మీరు కూడా అదే స్టెప్ వేసేయండి. వారిని అడగండి, వారి దగ్గర మన కొరియోగ్రాఫర్, మనకు స్పెషల్ కొరియోగ్రాఫర్ ఉన్నారు జాతర కోలాటానికి. సుధీష్ గారు, హీస్ ద స్పెషల్ అవర్ డిజిగ్నేటెడ్ కొరియోగ్రాఫర్ ఫర్ అవర్ జాతర సాంగ్. అండ్ యునో ఇన్ జనరల్ మన రేడియో సురభితో చాలా రోజుల నుంచి అసోసియేట్ అయినారు, వారు మమ్మల్ని అందరినీ ఆటాడిస్తున్నారు అనమాట. మొన్న మేమందరం అసలు పార్కింగ్ లాట్ లో 2.5 గంటలు రచ్చరచ్చ చేసాం ఇక్కడ, అసలు మామూలుగా.
1: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, నాకు కొన్ని వీడియోస్ కూడా మన గ్రూప్ లో పెడుతూ ఉంటే నేను కూడా చూసి ఫోమో ఫీల్ అవుతా.
0: తప్పకుండా తప్పకుండా. అండ్ మనం అదే వైబ్ లో, జాతర వైబ్ లో 7వ తారీఖు దాకా ఇదే ఊపులో కొనసాగుతూ మరి జీవితం అంటే ఎందుకు కూడా తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు కొండవీటి దొంగ సినిమా నుంచి, ఆ పాట ఇప్పుడు మనం ప్లే చేసేద్దాం.
1: ఓకే మార్నింగ్ శ్రీనివాస్ గారు, మీరు దొంగలాగా దొరలో వినండి పాట.
0: ఎస్ అబ్సల్యూట్లీ, లెట్స్ లిసన్ టు ది సాంగ్. అండ్ ఈ సాంగ్ అసలు టేక్ ఆఫ్ ఒక లెవెల్లో ఉంటుంది. ఒక పని చేద్దాం, ఏ పాట మనం ప్రీలియుడ్ అడుగుదామా శ్రోతల్ని?
1: ఎస్ అడిగండి.
0: లెట్ మీ ప్లే దిస్ ప్రీలియుడ్. ప్రీలియుడ్ చాలా బాగుంటుంది, ఇది ఏ పాటో తెలిస్తే కాల్ చేయండి 9726361966.

0: అంతవరకే. విన్నారా ఈ పాట మీరు అవినాష్?
1: అసలు సిటీ ఛానల్ లో ఊపు ఊపేసిన పాట.
0: సిటీ ఛానల్ అంటే మళ్ళీ మీరు నాస్టాల్జియాకి తీసుకెళ్తున్నారండి. సిటీ కేబుల్ ఇస్ ద ఫస్ట్ కేబుల్ ఛానల్ మనకి ఇండియాలో.
1: సో అందులో నాకు కూడా ఒక్కొక్క పిల్ల, ఒక గుర్రం, ఒక బ్లాక్ డ్రెస్.
0: రైట్.

0: అసలు ఏం బీట్ ఉంటది, ఒక 10 సెకండ్లు మాట్లాడి పాటను మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంటిన్యూ చేద్దాం. గానీ చాలా మంచి యూనో అప్ స్కేల్ ప్రీలియడ్ కదా.
1: అసలు నాకు అంటే సూర్యవంశీ రేంజ్ లో పుల్ షాట్ కొట్టినట్టు ప్రతి ఒక్కరు వెంటనే ఫోన్ చేస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంకా
0: వస్తాయి జనాలకి పాట తెలుసు కాబట్టి, ఇంకా అంటే జనరల్ గా వినే పాట కాబట్టి వింటుంటారు. ఒకసారి మనకి ఫోన్స్ రావాల్సిన యూనో ఆవశ్యకత ఏం లేదు, కానీ బట్ జనాలు వింటుంటే చాలు శ్రోతలు, వారి గురించి ఈ పాట కంటిన్యూ చేద్దాం.
1: ఈ పాట వినైనా సరే దీని గురించి మాట్లాడడానికి పక్కా కాల్ చేయండి 9726361966.

0: నమస్తే అండి, రేడియో సురభి, గుడ్ మార్నింగ్.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి, నేను సందీప్ మాట్లాడుతున్నాను.
0: గుడ్ మార్నింగ్ సందీప్ గారు, చెప్పండి సార్.
1: యా, ఇది మా అన్నయ్య ఆల్రెడీ మూవీ చెప్పారు, జీవితమే ఒక ఆట, సాహసమే ఒక పాట.
0: 100% రైట్ ఆన్సర్. నాతో పాటు అవినాష్ కూడా ఉన్నారు. అవినాష్ ఏకే భయిస్తారా?
1: హాయ్ అవినాష్, గుడ్ ఈవినింగ్ అండి.
0: యా, లుక్స్ లైక్ ఆఫ్ ఎయిర్ లో వెళ్ళినట్టున్నాడు తను. సో యా, డెఫినెట్లీ సందీప్ గారు, మీరు జాతరకు వస్తున్నారు.
1: వద్దామనే ప్లాన్ ఉంది, అది ట్రివియా గేమ్స్ లో సెలెక్ట్ అయ్యని చెప్పారు శ్రీ విద్య.
0: 100% వచ్చేసేయండి, అక్కడ మనం వైబ్ లో ఉండిపోతాం జాతరలో.

0: జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట.
1: ఎస్, పూబాట అంటే చిన్నప్పుడు నేను జోరో లాంటి కాన్సెప్ట్ కి అసలు ఐడియా లేదు, కానీ కొండ వీటి దొంగ వస్తాడు అనగానే చిరంజీవి గారు అట్లాగా వస్తున్నాడు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచిగా ఇస్తుందండి, మామూలే కదా అసలు.
0: అది అది మరి ఇళయరాజా గారి స్పెషల్. అది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, భూజువాలకు భూస్వాములకు ఈ రెండింటి మధ్యలో ఒక మ్యూజిక్ బిట్ వస్తుంది అనమాట, దట్ ఈస్ కాల్డ్ ట్రంపెట్. చిన్న ట్రంపెట్ వస్తుంది అసలు, చిన్న మైన్యూట్ థింగ్స్ అనమాట. దట్ ఈస్ వాట్ ద కాంపోజిషన్ అండ్ అరేంజ్మెంట్ ఈస్ ఆల్ అబౌట్. యూనో ఇట్స్ జస్ట్ నాట్ కాంపోజిషన్, మధ్య మధ్యలో వచ్చే ఆ బిట్స్ ఉంటాయి చూసారా, అది ఆ పాటలకి ఆనందం ఇస్తుంది అనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ మాస్టర్.
1: అంతే, మాస్టర్ ఫర్ రీజన్. నాకు ఒక్కటే ఒక లక్కీ ఛాన్స్ ఏం దొరికింది అంటే, ఆయన లైవ్ లో కాన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో చూడడానికి ఛాన్స్ దొరికింది. సో ఆయన లైవ్ లో సింగారాల పైరుల్లోన అసలు ఎట్లా కంపోజ్ చేశారని చెప్పి చెప్తూ అర్థమయ్యేలా ప్లే చేశారు. ఆ రోజు నాకు ఇంకా కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా మనకి గూస్ బంప్ గుర్తొస్తాయి.
0: ఎగ్జాక్ట్లీ, రెండో గూస్ బంప్ మూమెంట్ ఏంటంటే, అమెరికాలో ఇళయరాజా గారు షో చేస్తున్నప్పుడు రాజేశ్వరి గారు స్టేజ్ మీద యాంకరింగ్ చేశారనమాట, హోస్ట్, ఐ మీన్ ఎంసీ.
1: బ్యూటిఫుల్,
0: యా, కంప్లీట్ ఎంటైర్ 3.5 అవర్ షో కి రాజేశ్వరి గారు ఎంసీ. ఇది మన 2022 లో మేమందరం అలా ఫుల్ స్టాండ్, అసలు ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా మిగిలిలేదు, అలా చూస్తూ నిలబడిపోయాం. అంతే, వీరు ఎంసీ చేస్తున్నారు, వారు మ్యూజిక్ యూనో అందిస్తున్నారు అనమాట. అండ్ మీరు అన్నట్టు అదే పాట ఇక్కడ కూడా వారు చూపించారు ఇక్కడ స్టేజ్ మీద.
1: బ్యూటిఫుల్,
0: నేను 2 సార్లు టైమ్స్ దొరికింది నాకు రాజా గారి లైవ్ కాన్సర్ట్ అటెండ్ అవ్వడానికి. 2 టైమ్స్,
1: ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ అండ్ మళ్ళీ చేస్తారో టూర్ తెలియదు, కానీ బట్ డెఫినెట్లీ ఎవరైనా వింటున్న వాళ్ళు ఉంటే మాత్రం మిస్ అవ్వకుండా ఒక్కసారి వెళ్ళండి
0: తప్పకుండా. రిగార్డ్లెస్ ఆఫ్ ద లాంగ్వేజ్, ఇఫ్ రాజా గారు ఈజ్ ఇన్ ఏ కాన్సర్ట్, ప్లీజ్ గో హెడ్ అండ్ యునో అటెండ్ ద కాన్సర్ట్. డెఫినెట్లీ అన్ని హౌస్ఫుల్ ఈవెంట్స్ ఉంటాయి, బట్ మిస్ కాకుండా అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి, అది విషయం. అయితే మనం జాతర గురించి మాట్లాడుతున్నాం కదా, మరి అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్దాం ఒకసారి. పార్కింగ్ అని లేకుంటే యూనో ఫుడ్ అండ్ వెండర్ స్టాల్స్ ఏంటి అనేది. సో పార్కింగ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. దిస్ ఈవెంట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండోర్ ఈవెంట్ కాల్డ్ ఫ్రిస్కో ఫ్లయర్స్. ఫ్రిస్కో ఫ్లయర్స్ జనరల్ గా ఫ్రిస్కో ప్లేనోలో ఉన్న సరౌండింగ్స్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ గురించి తెలిసే ఉంటుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఐ నో బ్యాడ్మింటన్ ఇండోర్ ఎరీనా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఈవెంట్స్ దే విల్ కన్వర్ట్ ఇట్ టు ద ఈవెంట్ మేనేజ్మెంట్ పీపుల్ విల్ కన్వర్ట్ ఇట్ టు ద ఈవెంట్ అనమాట. సో అక్కడ మనకి పార్కింగ్ ఇస్ ఫ్రీ అండ్ జాతరకి ఎంట్రీ ఇస్ ఫ్రీ అండ్ ఫుడ్ స్టాల్స్ వెండర్ స్టాల్స్ ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు పర్చేస్ ద ఫుడ్. అంటే అక్కడ ఫ్రీ ఫుడ్ కాదు, కానీ ఐ నో వెండర్ బూత్స్ విల్ బి దేర్, ఫుడ్ బూత్స్ విల్ బి దేర్ అండ్ ఫుడ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఏ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ప్రైస్ అనమాట. అది సో నెక్స్ట్ పాట మరి వినిపించేద్దాం. నేను ఏ పాట లైన్అప్ చేశా అంటే, లేడీస్ టైలర్ సినిమాలో గోపి లోలా అనే ఒక పాట ఉంటుంది, మంచి సరదా చలాకీ అయిన పాట. ఆ పాట మనం శ్రోతలకు వినిపిద్దాం అండ్ ఈ పాట తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం.

0: ఆల్ రైట్. సో ఆ పాట మనకి కట్ షార్ట్ ఎందుకు చేయవలసి వచ్చింది అని అంటే ఒక రెండు విషయాలు మాట్లాడదామని ఉన్నారా?
1: ఎస్ సార్, రెండేంటి మూడు నాలుగు విషయాలు మాట్లాడదాం.
0: ఆల్ రైట్. సో ఒక చిత్రానికి బాలసుబ్రహ్మణ్యం గారు యూనో గొంతు మన ఏమంటారు గుక్క తిప్పుకోకుండా పాట పాడారనమాట. ఆ పాట నెక్స్ట్ ప్లే చేద్దాం మనము. అండ్ ఆ పాట ఏందో కూడా అడుగుదాం మన శ్రోతల్ని.
1: ఇప్పుడు నిజంగా మీరు సినిమా పేరు ఏంటి చెప్పలేదు తెలుసా, నాకు గుర్తులేదు.
0: నా ప్రశ్న కూడా అదే, సినిమా పేరు ఏంటి అనేది చెప్పాలి, పాట అందరికి గుర్తుంటుంది. లెట్ మీ ప్లే దిస్ ప్రీలియుడ్. ఈ సినిమా పేరు చెప్పండి, ఆలస్యం చేయకుండా ప్రీలియుడ్ అందిద్దాం. ఇది ఏ సినిమా?
1: ఎస్ ప్లే చేసేయండి.

0: పాట అందరికి తెలిసింటది అవినాష్, చాలా చాలా ఫేమస్ సాంగ్. అండ్ నేను గొంతు మన గుక్క తిప్పుకోకుండా పాడారు అన్నప్పుడే అందరికి అర్థమైపోతుంది. మనకు ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం.
1: అసలు మీరు వెంటనే రెడీ అయిపోయినారు.
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి.
2: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా?
2: బాగున్నాండి. హాయ్ అవినాష్.
1: హాయ్ సుధ గారు. హౌ ఇస్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏంటి విషయాలు?
2: ఏం చెప్పాలి, ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాను అని చెప్పాలి. నాకు వెరీ ఎర్లీ మార్నింగ్. నేను ఎర్లీ మార్నింగ్ అంత పర్సన్ కాదు, సో అందుకని నాకు వెరీ ఎర్లీ మార్నింగ్
0: అంటుంటా.
2: మరి సూర్యారావు గారు లేచే టైంకి నేను లెగను.
0: సూర్యారావు గారు ఎవరు? అవినాష్ గారు.
1: అంటే అదే ఎర్లీ మార్నింగ్ సన్ వచ్చే టైంకి అంటే మరి అంత వెట్ మిండి కూడా అక్కర్లేదు, కొంచెం లేట్ గా లేద్దాం పర్లేదు. ఒక 2 గంటలు మాకైతే.
0: వెరీ నైస్, వెరీ నైస్. ప్రీలియడ్ విన్నారు కదా, అది ఏ పాట అండి, ఏ సినిమాలో? అది
2: ఓ పాపాలి మూవీ పేరు. మూవీ పేరు మాత్రమే అడిగారు.
0: పాట కూడా పాడండి. ఒక లైన్ ఏముంది
2: పాట? అయ్యో మీరు అందించాలి ఫస్ట్ స్టార్టింగ్.
0: మాటేరాని
2: మాటేరాని చిన్నదాని కళ్ళు పలికి ఊసులు
0: అందాలే.

నాకు

0: అది ఈ లింక్ వింటున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక $25 గిరి గారికి సుధగారికి ఇచ్చేసేయండి,
1: గిఫ్ట్ కార్డ్ ఇచ్చేసేయండి.
0: మా కాన్సర్ట్ ఫ్రీగా విన్నారు మీరు.
1: సూపర్ సూపర్ వండర్ఫుల్ సింగింగ్ అండి, చాలా బాగా పాడారు సుధా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండి. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, సో అదనమాట మనం కమర్షియల్ బ్రేక్ దగ్గర డిస్టెన్స్ లో ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు సుధా గారు పాడి మరి వినిపించారు ఆ పాటను. మనం బ్రేక్ తర్వాత ఫుల్ లెంత్ సాంగ్ వినేద్దాం. మరి బాలసుబ్రహ్మణ్యం గారి గళంలో ఎలా ఉంటుందనేది మనం ప్రత్యక్షంగా ఇప్పుడు వినే ప్రయత్నం చేద్దాం. బ్రేక్ లోకి వెళ్తున్నాం అవినాష్. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మన ఇద్దరం మళ్ళీ ఈ రత్సరంబోలా కంటిన్యూ అయ్యే అవకాశం మెండుగా ఉంది. లెట్స్ సీ, విల్ బి బ్యాక్ ఆఫ్టర్ ద షార్ట్ బ్రేక్.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, schools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR Insurance. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru-inchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి. అవినాష్ గారు ఉన్నారా?
6: Yes, beautiful. Actually, DFW morning concerts and maachadu manu morning show.
5: Yeah, tappakunda. Definitely, we'll recommend it to our back-end team and Srividya garu and Rajeshwari gariki manam mention cheddamu. Definitely. Yes. And marosari cheppandi, emani maruddam?
6: DFW morning concerts.
5: Morning concerts. Yes, absolutely. Meer annamata absolutely right. Endukante okka nimisham oka shrota vastunnaru, varitho maatladadamu.
6: Yes.
5: గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు? హలో అండి, గుడ్ మార్నింగ్.
6: హలో, గుడ్ మార్నింగ్ అండి.
5: యా, లుక్స్ లైక్ దట్ కాల్ గాట్ డిస్కనెక్టెడ్. డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ కాన్సర్ట్స్ అని డెఫినెట్ గా మార్చాలి, ఎందుకంటే ఇందాక సుధా గారు మనకు పాడి వినిపించిన పాటకి ఒక ఆత్మీయ శ్రోత ఏం కాంప్లిమెంట్ ఇచ్చారంటే, వారు చాలా అద్భుతంగా పాడారండి, మా తరఫు నుంచి వారికి శుభాభినందనలు తెలపండి అని చెప్పారనమాట.
6: అది సుధా గారు, మీరు డాలస్ లో ఉండి జానక్ గారికి మంచి కెరీర్ ఇస్తారు, ఎందుకంటే ఇంకో జానక్ గారు అయిపోయారు.
5: యా, సో డెఫినెట్లీ వారు పాడిన టూ లైన్స్ ఏదైతే ఉందో మంచి కాంప్లిమెంట్ వచ్చింది. వారు నెక్స్ట్ పాట పాడినప్పుడు ఆన్ ఎయిర్ లోనే ఆ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు అనేది వారే కాల్ చేస్తున్నారు, సరే సార్ అని చెప్పాను అనమాట. అది విషయం అది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇందాక మనం ఆ పాటని ఇప్పుడు మనం బాలసుబ్రహ్మణ్యం గారి గళంలో వినేద్దాం. లెట్స్ లిజన్ టు ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఓ పాపాలాలి.

0: వాట్ ఎ సాంగ్. స్వాతి ముత్యం సినిమా నుంచి మనం విన్న ఆ పాట. అవినాష్ గారు ఉన్నారా?
1: ఎస్ ఎస్. అంటే ఇలాంటి పాటలు నాకు ఇదివరకు చిన్నప్పుడు అయితే పెద్దగా ఎక్కేవి కాదు, కానీ ఆఫ్ లేట్ అసలు ఇలాంటి వాటిలో బ్యూటీ అర్థమైందో తాహా, ఎంత పీస్ఫుల్ ఉంటుంది ప్రపంచాన్ని ఫీలింగ్ వస్తుంది మార్నింగ్ అంటుండే.
0: ఎస్ ఎస్. మనము రాజాసాబ్ స్పెషల్ చేస్తున్నాం. రాజాసాబ్ అంటే ఎవరు? రెబెల్ సాబ్ కాదు, రాజాసాబ్. అది రెబెల్ సాబ్ ఆయన వేరు, ఆయన రాజాసాబ్, రెబెల్ సాబ్ రెండు. ఈయన కేవలం రాజాసాబ్.
1: ఈయన రాజాసాబ్ అండ్ 83 అండ్ యంగ్ స్టిల్.
0: ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే ఆ రాజాసాబ్ గారికి ఈ రాజాసాబ్ ఇంకా మ్యూజిక్ అందించలే ఏ సినిమాకి కూడా, అవకాశం రాలేదనుకుంటా బహుశా.
1: ఇంకా రాలేము అంటే నాకు అసలు లెజెండరీ పీపుల్ who are still like you know doing music or doing their content usually not shock anipistundi Sangeetham Srinivas Rao garu is directing a film June 11th release.
0: Oh okay.
1: So at the age of 94 he is directing a film.
0: Adi mari ala untund anamata like
1: in at the age of 83 he is still composing for a new director called Karthik Subbaraju.
0: Karthik Subbaraju. Okay, kotta cinema ka?
1: ఇళయరాజా కార్తీక్ సుబ్బరాజ్ పదో సినిమాకి ఇళయరాజా గారు ఆల్మోస్ట్ ఎన్నో నాకు కౌంట్ తెలియదు. సో వాళ్ళ దగ్గర కొలాబరేటింగ్.
0: ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఆల్ రైట్, సో ఐ హోప్ దట్ యు నో ఆ సినిమా హిట్ కావాలని మనం అందరం ఆశిద్దాం. అండ్ ఆ కొత్త సినిమాల విశేషాలు అవన్నీ మనం 8:30 తర్వాత మీరు టేక్ ఓవర్ చేసుకోండి. నేను మాత్రం మొదటి గంటన్నర నాకున్న అవకాశాన్ని రాజాసాబ్ కి డెడికేట్ చేస్తూ మన పద్మ
1: విభూషణ్.
0: అదే, ఆయన మ్యూజిక్ కంపోజర్ ఒకటే కాదు, ఇప్పుడు కరెంట్లీ రాజ్యసభ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ. ఎంపీ ఇళయరాజా గారి పాటలు వింటున్నాం మనం ఇప్పుడు. ఆల్ రైట్, సో ఇంకో పాటకు సంబంధించిన ప్రీలియుడ్ ప్లే చేసే సమయం ఉంది మనకి. అండ్ ఇది ప్లే చేసి ఇది ఏ సినిమాలోదో మనం శ్రోతల్ని అడుగుదాం. ఓకేనా?
1: ఎస్, అందరూ రెడీగా ఉండండి మరి.
0: ఎస్, లెట్ మీ ప్లే అనదర్ ప్రీలియుడ్. అండ్ ఇది ఏ సినిమాలో

0: ప్రస్తుతానికి మ్యూజిక్ అందించిన ఎవరన్నా గెస్ట్ చేస్తారేమో ఈ 10 సెకండ్లలో చూద్దాం, లేకుంటే కొంచెం ఇంకా ముందు తీసుకొని వెళ్దాం. లెట్ మీ టేక్ ఇట్ ఎ లిటిల్ ఫార్వర్డ్. మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం.
1: ఓకే.

0: ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపడతారు అవినాష్, నో డౌట్ అబౌట్ ఇట్.
1: నాకు నాకే మీరు తప్పుగా నాకే మైండ్ లోకి వచ్చింది
0: అది
1: అన్నమాట
0: సంగతి. సో నాకు గుర్తుపడతారేమో ఈ పాటను చూద్దాము. సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వచ్చింది రాజాసాబ్ కి మన 2012 లో.
1: ఓ
0: యా 2012 లో అండ్ 2010 లోనే వారికి పద్మభూషణ్, 2018 లో పద్మ విభూషణ్ తోటి సత్కరించారు. భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం, సెకండ్ హైయెస్ట్ ఆనరీ. మనకు కాలర్ వస్తున్నారు, మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి మీ పేరు.
1: మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ గిరి గారు. రామ్మోహన్ మాట్లాడుతున్నాను.
0: హలో సార్ రామ్మోహన్ గారు, బాగున్నారా? ఐఎమ్ డూయింగ్ గుడ్ సార్. నాతో పాటు అవినాష్ కూడా ఉన్నారు, చెప్పండి సార్.
1: మార్నింగ్
2: అవినాష్, ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, సూపర్. చెప్పండి.
2: ఊరికే చేశాను, మ్యూజిక్ ఏదో వినపడింది, పాట గుర్తుపట్టు చేశాను.
0: తప్పకుండా సార్, చెప్పండి సార్, ఏ పాట అది?
2: అది ఒంపుల వైఖరి అండి, ఇళయరాజా గారు ఏప్రిల్ ఒకటి విడుదల.
0: ఏప్రిల్ ఒకటి విడుదల, ఒంపుల వైఖరి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి మీ పేరు.
3: ఐఎమ్ ప్రవీణ్, నా పేరు ప్రవీణ్.
0: హలో మిస్టర్ ప్రవీణ్ గారు, ఎలా ఉన్నారు సార్?
3: బాగున్నాను. వినియోగం అది మ్యూజిక్ అయితే కళల వంశీ సాంగ్
0: అనిపిస్తుంది. యు ఆర్ ఆల్మోస్ట్ దేర్ You're almost there, but lyric.
3: Okay, Andy, thank you.
0: Let's listen to the lyric in the song itself. Thank you.
1: Thank you, Praveen. Thank you. Yeah.
0: Okay. Yeah. So, Adi, Manaki, callers, Raja Saab music play chesthe gurtu pattaka povadam ante jaragadu. Adi jaragan pani. Ee janmalo kadu, ee janmalo aina sare.
1: Ante, ante. Idi ayyaka saradaga oka Ilaraja gar Hindi paatu play cheddam.
0: ఓ తప్పకుండా, మీరు చెప్పండి ఏ పాట. నాకు ఇళయరాజా గారు హిందీ పాట ఏముందబ్బా, ఈ పాట విన్నాక మనం ప్లే చేద్దాం 100%. నాకు ఆ లింక్ ఇవ్వండి చాలు.
1: పంపిస్తాను మీకు.
0: లెట్స్ లిసన్ టు ది సాంగ్ వంపుల వైఖరి ఫ్రమ్ ఏప్రిల్ 1st విడుదల.

0: அவினாஷ் சார் இருந்தா?
1: Yes, beautiful song Vennam from the movie April Lagu Vidudala.
0: Yes, absolutely brilliant composition. Rajasab composition, once again another beautiful number. Aithe Ilaraja garu initial years lo tana earlier ante career start chesina years lo folk music toti modalettaranta.
1: Oh, okay.
0: Yeah, so that's a new fun fact that I learned recently. And akka nunchi vari prasthanam konasagutu హిందీ ఇండస్ట్రీ కూడా ఒక రెండు సినిమాలకు మ్యూజిక్ అందించినట్టు ఇందాక మీరు సమాచారం అందిస్తున్నారు, కరెక్టేనా?
1: ఎస్, అంటే యాక్చువల్లీ హిందీకి ఇంకొంచెం ఎక్కువ చేశారు, బట్ ఒకటి రెండు గ్రోయింగ్ అప్ నేను విని అరే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది, కొన్ని పాటలు ఒక పాట మనం కుదిరినప్పుడు ఇప్పుడు ప్లే చేద్దాం అని అనుకుంటున్నా.
0: తప్పకుండా, ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది అనుకుంటా.
1: ఎస్, వెరీ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం, అప్పట్లో బిగ్ బి గారు మామూలుగా చేయలేదు
0: అసలు. యూనో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది ఇది. సినిమా పేరు ఎవరికైనా తెలిస్తే చూడండి, కాల్ చేసి చెప్పండి 9726361966. పాట వినిపిస్తున్నా, అమితాబ్ బచ్చన్ గారు చిన్నపిల్లగాడుగా నటించిన ఈ సినిమా పేరేంటి? కాల్ చేయండి 9726361966. లెట్ మీ ప్లే దిస్ సాంగ్. దానికంటే ముందు మనకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
1: ఎస్,
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు? హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నాకు ఇప్పుడు ఇందాక మనం ప్లే చేసిన పాట గుర్తొస్తుందండి.
0: అవునా?
1: పొంపుల వైఖరి తుంటరి అల్లరి అని చెప్పి అల్లరి బాగుంది, ఫోన్ చేసి మాట్లాడలే.
0: అంటే ఒక్కొక్కసారి అట్ సైడ్ నుంచి లైన్ ఏదో ఇబ్బంది ఉంటే మనం వాళ్ళు మళ్ళీ కాల్ బ్యాక్ చేయొచ్చు. బట్ ఇందాక మీరు అన్న హిందీ పాట ఇప్పుడు ప్లే చేద్దాం. సినిమా పేరు తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి 9726361966.

0: గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి, మీ పేరు?
1: అనురాధ అండి.
0: హలో అనురాధ గారు, బాగున్నారా?
2: అనురాధ గారు
1: బాగుంది. ఇది ఈ మూవీ పా కదండి, పా.
0: అవినాష్ కరెక్టా కదా?
2: ఎస్, పానే కరెక్ట్ అంటే బ్యూటిఫుల్ ఆన్సర్.
1: అభిషేక్ బచ్చన్ ఏమో ఫాదర్ గా చేస్తాడు, అమితాబ్ బచ్చన్ ఏమో సన్.
0: అరే సూపర్ అండి, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. సినిమా చూసారా? అది మీరు
1: విద్యాబాలన్ విద్యాబాలన్ మదర్ బాగుంటుందండి. అది
0: చాలా బాగుంటుంది, అంటే వెరీ ఎక్స్పెరిమెంటల్ మూవీ. నాకు అవినాష్ అన్నట్టు ఎక్స్పెరిమెంటల్ మూవీ.
1: అవును, అది సొంత మూవీ అమితాబ్ బచ్చన్.
0: వాళ్ళ బ్యానర్ లోనేనా? ఏబిసిఎల్ బ్యానర్ లో అనుకుంటా మోస్ట్లీ. సూపర్ సూపర్ సూపర్ అండి, వండర్ఫుల్ గెస్ట్ అనురాధ గారు.
1: సాంగ్స్ బాగుంటాయి, ఇళయరాజ సాంగ్స్.
2: అవునండి, అవును. ఆయన బర్త్డే సందర్భంగా ఇప్పుడు గిరిగారు స్పెషల్ చేపిస్తున్నారు మా చేత. సో అందుకని ఇది క్వశ్చన్ అడిగా అనమాట.
0: నేను చేయించడం కాదు, మన చేత శ్రోతలు రిక్వెస్ట్ ప్లే చేస్తున్నా అనమాట. అనురాధ గారు, మీకు ఏదైనా పాట రిక్వెస్ట్ ఉందా?
1: చిరంజీవి శ్రీదేవి ఉంది కదండి పాపులర్ మూవీ,
0: జగదేక
1: సుందరి, జగదేక దాంట్లో ఏదన్నా సాంగ్.
0: అందాలలో అహోమహోమయం అనే పాట ప్లే చేస్తాను మీకోసం.
1: ఓకేనండి, థ్యాంక్ యూ. బాగుందండి ప్రోగ్రామ్.
0: థ్యాంక్స్ అ లాట్. అనురాధ గారు అండ్ అవినాష్, మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత వారి రిక్వెస్ట్ సాంగ్ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ప్లే చేద్దాం, ఇన్ఫాక్ట్ ప్రయత్నం కాదు. స్టే ట్యూన్డ్, విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ madeeraandmasala.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా?

0: Skills, calibration, knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Main nalguru eppudu restaurant kellalanukunna pedda challenge. Endukante okalaki vegetarian kavali, okalaki non-veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Yela, one solution. All varieties in one place. Swadeshi restaurant. Taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise. Mana Swadeshi ruchi, mana Swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant. Irving, Castle Hill, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ మనం విన్నాము, మనం ఉన్నాము. అండ్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ కార్యక్రమంలో అవినాష్ గారితో పాటు నా పేరు గిరి రామరాజు. అబ్సల్యూట్లీ. సో ఇందాక అనురాధ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు. వారి పాట ప్లే చేసే ముందు మనం ఈ రోజుకు సంబంధించిన క్రికెట్ ట్రివియా అడుగుదామా?
2: The most favorite part of the show, definitely.
1: Yes, absolutely. And this is the time for the trivia. Trivia entante Bharat Deshaniki son and father and son duo represent chesaru kontha mandi cricketers. Okay na? Aithe iddar perlu, iddar son and father duo nen chaduta, moodava vari peru ento guess cheyali.
2: Okay,
1: adi ee rojukunna trivia anamata. సో ఇండియాకి కొంతమంది అంటే ఫాదర్ సన్ డ్యూ రిప్రజెంట్ చేశారు. ముగ్గురు కాంబినేషన్ లో నేను చదువుతాను, ఇద్దరిది నేను చదువుతాను, మూడో పేరు మీరు గెస్ చేయాలి. నెంబర్ వన్ రోహన్ గవాస్కర్, సునీల్ గవాస్కర్. నెంబర్ టూ స్టూవర్ట్ బినీ, రోజర్ బినీ. నెంబర్ త్రీ యువరాజ్ సింగ్, అండ్ హూ ఇస్ ద అదర్ పర్సన్? జనరల్ గా తెలిసే ఉంటుంది, బట్ ఎవరన్నా ఆన్సర్ చేస్తారేమో మన శ్రోతల నుంచి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వన్స్ అగైన్, రోహన్ గవాస్కర్, సునీల్ గవాస్కర్, రోజర్ బినీ, స్టూవర్ట్ బినీ, యువరాజ్ సింగ్, అండ్ హూ ఇస్ దట్ అదర్ ఫాదర్? కాల్ చేయండి స్టూడియోకి 9726361966. అనురాధ గారు, మీరు కోసం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఈ పాట.
2: Yes.
1: ఒక నిమిషం, మనకి చిన్న టెక్నికల్ డిఫికల్టీ.
2: మంచి పాట మన ముందుకు వచ్చే ముందు ఇలాంటివన్నీ సహజం. సో కావాల్సిన పాట వెతకాలి, అండ్ ఆ పాటకు మీకు మంచిగా వినపడేలా చేయాలి. ఇలాంటి ప్రయత్నాలన్నీ పొద్దున అవుతూనే ఉంటాయి. ఇట్స్ ఎ వెన్స్డే టైం.
1: యా, సో
2: ఒక పని చేద్దామా?
1: చెప్పండి.
2: ఇందాక మనం అనుకున్న పాట ప్లే చేసి ఆవిడకి నెక్స్ట్ సాంగ్ డెడికేట్ చేద్దామా?
1: యా, అది కూడా చేయొచ్చు, బట్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఓకే, లెట్స్ వర్క్ అరౌండ్.
2: ఎస్.

ఆల్ రైట్, సో వీఆర్ బ్యాక్ అండ్ రెడీ. జస్ట్ ఒక 5 నిమిషాలు అంతరాయానికి చింతిస్తున్నాము, అండ్ తప్పకుండా యూనో టెక్నికల్ డిఫికల్టీస్ అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, సో మమ్మల్ని మన్నిస్తారని ఆశిస్తూ మనం ఏం చేద్దామంటే, అనురాధ గారు ఇందాక ఒక పాట రిక్వెస్ట్ చేశారు, దానికంటే ముందు మనకి ప్రవీణ్ గారు కాల్ చేసి నేను అడిగిన ట్రివియాకి సరైన సమాధానం ఇస్తూ నాకున్న డౌట్ ను కూడా క్లియర్ చేశారనమాట. నేను అడిగిన ప్రశ్న, ఫాదర్ సన్ కాంబినేషన్ లో భారత్ జట్టుకి ముగ్గురు పేర్లను నేను మెన్షన్ చేశాను, యోగ్రాజ్ సింగ్ ఈస్ ద రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు అది మెన్షన్ చేస్తూ, లాలా అండ్ మహేందర్ అమర్నాథ్ కూడా భారతదేశానికి హైయెస్ట్ లెవెల్లో రిప్రజెంట్ చేశారని చెప్పి చెప్పారు. అది నాకు కొంచెం క్లారిఫికేషన్ కోసం ఉండేది, బట్ థ్యాంక్ యూ ఫర్ క్లారిఫైయింగ్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు మనం అండ్ జగదేక వీడు అతిలోక సుందరి సినిమా నుంచి ఈ పాట

0: ఆల్ రైట్, మనం విన్న పాట జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి. అండ్ నాతో పాటు అవినాష్ ఉన్నారా?
1: ఎస్. అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కూడా చాలా యుద్ధాలు జరిగాయండి.
0: అవునా?
1: అంటే నేను విన్నంత వరకు నాకు గుర్తున్న హిస్టరీ ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చి జనాలందరూ థియేటర్కి వస్తారా లేదా అని ఒక మీమాంసలు ఉంటున్నారంట. అలాంటి టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి ఎన్ని వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా సరే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇంకా ఏదేం జాడిందో మనం చెప్పక్కర్లా.
0: అబ్సల్యూట్లీ, సినిమాలో మాత్రం బాగానే యుద్ధాలు ఉంటాయి. అండ్ దాంట్లో అమరేష్ పురి గారు అమ్ము, ఆయన వేషం మామూలుగా ఉంటుందండి బాబు.
1: ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమాకి ఎంతో కొంత ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ జరుగుతూ ఉంటారు మన చుట్టుపక్కలది.
0: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. అండ్ ఇళ్ళరాజు గారి గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ వారి గురించి మనం ఎంత అంటే జనాలకి చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు, బట్ ఒక హై ఎండ్ లో ఎక్కడి నుంచి వారు కెరియర్ స్టార్ట్ చేశారు అండ్ వారు అందుకున్న అవార్డ్స్ ఏంటి, మనకు అందించిన పాటలు ఏంటి, వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే 2012లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి, దానికి ఒక థీమ్ సాంగ్ ఉంటుంది కదా 2012 లో. నేను క్రీడాకారుణ్ణి కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ అక్కడికి వస్తా. 2012లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగినప్పుడు దానికి ఒక థీమ్ సాంగ్ ఉంటుంది, దానికి ఒక 1 మినిట్ 1.5 మినిట్ థీమ్ మ్యూజిక్ ఏదైతే ఉందో రాజా గారికి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చిందండి. అక్కడ వారు ఆ థీమ్ సాంగ్ కి మ్యూజిక్ అందించారనమాట.
1: ఓ బ్యూటిఫుల్. మీరు మీరు మాట అంటుంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ జోక్ వచ్చింది గిరి గారు.
0: చెప్పండి.
1: అంటే ఒకవేళ గిరి గారు గనక పాటలు ఆపేయడం ఆపే పాటలు గనక ఆపేస్తే షోలో దాన్ని ఏమంటారు క్రికెట్ లాంగ్వేజ్ లో?
0: మీరే చెప్పండి.
1: ప్లే ఆఫ్ అంటారు.
0: ప్లే ఆఫ్, ఓకే, వండర్ఫుల్. ప్లే ఆఫ్, నైస్ నైస్ థింగ్. అండ్ రెండో విషయం, ఐపీఎల్ ఫైనల్ తర్వాత మనం మాట్లాడలేదు కదా, మీ ఉద్దేశం ఏంటి?
1: ఉద్దేశాలు ఏం లేదండి, మీ ప్రిడిక్షన్ అన్ని రైట్ అయ్యాయి. శుభన్ సెంచరీ కొట్టాడు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఫైన్. అప్పటికి ఇంకా ఆర్సీబీ ఫేవర్ లోనే, బెంగళూరు ఫేవర్ లోనే మ్యాచ్ లిటరలీ వాళ్ళు చాలా మంచి కంటెస్టెంట్స్ అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇట్ ఈస్ ప్రూవ్డ్ అగైన్ ఆ ఫైనల్లో అయితే మాత్రం.
0: రైట్ రైట్ రైట్. అండ్ నిన్న నేను కవర్ చేశాను ఈ న్యూస్, బట్ మనకు జనరల్ గా మన శ్రోతల నుంచి కానీ లేకుంటే జనాల నుంచి వస్తున్న అభిప్రాయం ఏంటంటే 2026 ఐపీఎల్ ఏదైతే ఉందో కొంచెం చాలా వన్ సైడెడ్ ఉంది అని చెప్పి చాలా మంది అభిప్రాయపడ్డారు.
1: అంటే నేను నా ఒకటేవిడ ఏంటంటే ఇంత ఇంత అంటే అవుట్ ఆఫ్ ద 4-5 టాప్ టీమ్స్ దట్ కేమ్ లిటరల్లీ, అంటే వీళ్ళు వర్తరా వీళ్ళు కొడేసారి ఇస్తారని అనిపించింది. నాకు పర్సనల్లీ బెంగళూరు హైదరాబాద్ మాత్రం అనిపించింది, మిగతా కూడా వాళ్ళు అస టీమ్ గా అంత స్ట్రాంగ్ గా కూడా అనిపించలే. సో మిగతా టీమ్స్ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉండే. మీరు అన్నమాట నిజమే, ఇన్ అవే వన్ సైడెడే. అండ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ రెడీ ఆర్ నాట్ ప్రాపర్లీ ఎక్విప్డ్ ఏమో అనిపించింది.
0: కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ 80-85% ఆఫ్ ద మ్యాచెస్ ఆర్ ప్రెటీ మచ్ వన్ సైడెడ్ ఆల్ రైట్. సో మనం ఇంకొక ప్రీలియుడ్ లోకి వచ్చేద్దాం. సేమ్ ఇళ్ళరాజా గారు అందించిన ప్రీలియుడ్, ఈ పాట ప్రీలియుడ్ వినిపిద్దాం. ఏ పాట గుర్తుపట్టమని అడుగుదాం మన శ్రోతల్ని.
1: ఎస్,
0: లెట్స్ లిజన్ టు దిస్ ప్రీలియుడ్. వాట్ సాంగ్ ఇస్ దిస్?

0: మీకు తెలుసు కదా ఈ పాట ఏదో.
1: తెలుసండి, అంటే వంశీ గారు ఎప్పటిదాకా ఉన్న సినిమాల్లో మళ్ళీ మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చి ఇళయరాజు గారితో కొలాబరేట్ అయిన సినిమా.
0: కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం శ్రోతల్లా సినిమా పేరు, పాట పేరు, మళ్ళీ ప్రీలియుడ్ ప్లే చేసి అడుగుదాం. ఇది ఏ పాట, ఏ సినిమా?

0: సరే, వారు ఒక 10-15 సెకండ్లు ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు మనం ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు ఆన్సర్ వచ్చింది అవినాష్. ఏ ప్రశ్న అంటే క్రికెట్ ట్రివియా అడిగా కదా.
1: నేను చెప్పిన ముందు ఆన్సర్
0: చెప్పేసేయండి. మన శ్రోత ఎలాగో ఆన్సర్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి.
1: ఎస్, ఎట్లా అంటే సందీప్ రెడ్డి వంగ గారి కబీర్ సింగ్ ఎలాగో నాకు తెలిసి యువరాజ్ సింగ్ గారు రేంజ్ అనిపిస్తుంది.
0: యా 86-87 మ్యాచెస్ కొన్ని ఉన్నాయి యూట్యూబ్ లో, అవి చూస్తుంటే చాలా అగ్రెసివ్ ప్లేయర్. యువరాజ్ సింగ్ కంటే అగ్రెసివ్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గారు.
1: అదే పాస్ అయింది, స్టూవర్ట్ బ్రాడ్ చుక్కలు చూపించేలా చేసింది.
0: ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ ఇప్పుడు మనం అనుమానాస్పదం సినిమా నుంచి ఈ పాట వినేద్దాం. ఓకేనా?
1: Yes,
0: let's listen to this song.

0: ఏమయ్యారు మన ఆర్యన్ రాజేష్ దీని తర్వాత?
1: తెలియదండి, అంటే ఇన్ఫాక్ట్ ఆయన మెల్లమెల్లగా ఫ్యామిలీ బిజినెస్ ఏమైనా చూసుకుంటున్నారేమో అని అనిపించింది నాకైతే.
0: ఓకే,
1: ఐ ఫెల్ అంటే నాట్ 100% ట్రూ. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ర్యాండమ్ గోదావరి సైడ్ జిల్లాలో అక్కడ చూసినప్పుడు ఫార్మ్ రిలేటెడ్ వర్క్స్ వాళ్ళకి కొన్ని పొలాల రిలేటెడ్ వర్క్స్ చూస్తున్నారని అండ్ ఇక్కడ చూస్తారని చెప్పి విన్నా.
0: రైట్ రైట్, ప్రాబబ్లీ ఏవీవీ సత్యనారాయణ గారి డిమైజ్ తర్వాత మేబీ హీస్ లుకింగ్ ఎట్ ది ఫ్యామిలీ బిజినెస్ ఆర్ సంథింగ్.
1: అండ్ యాక్చువల్లీ ఈ సాంగ్ విషయంలో అయితే నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్ పాడారు, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ చిన్నప్పుడు భక్తి పాటలు కూడా ఈయన వాయిస్ ఉండి వినేవాడు నేను.
0: ఉన్నికృష్ణన్ అనుకుంటా.
1: ఎస్,
0: శ్రేయా ఘోషాల్ వాయిస్ లో మనం విన్న పాట అనుమానాస్పదం చిత్రం నుంచి. అండ్ ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి, మనం వేరే సందర్భంలో మాట్లాడదాము. బట్ ఇందాక మీరు మంచి పా సాంగ్ గుర్తు చేశారు, అండ్ అనురాధ గారు కూడా గుర్తుపట్టారు ఆ పేరు. అండ్ ఆ పాట ఇప్పుడు మనం వినేద్దాం, హిందీ పాట.
1: ఎస్,
0: అండ్ ఈ పాటతోటి మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. లెట్స్ లిసన్ టు దిస్ హిందీ కాంపోజిషన్ బై మాయస్ట్రో ఇళయరాజా గారు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: Manashanti, mental peace. మసాలా దోస
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. అమెరికాలో తెలుగు నేస్తం టాప్ ఆఫ్ ది అవర్ లో ఉన్నాము. స్టూడియోలో సమయం 9:03:20. నాతో పాటు అవినాష్ గారు కూడా ఉన్నారు. అవినాష్ గారు హలో.
6: అండ్ బ్యూటిఫుల్ ఇళయరాజా గారి సాంగ్స్ మనం వింటున్నాము. అండ్ చాలా క్వశ్చన్ అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ హిందీ సాంగ్ లేదు, మలయాళం సాంగ్ లేదు, అందరూ చెప్పేస్తున్నారు అన్నమాట ఈ సాంగ్.
5: డెఫినెట్లీ యూనో రాజా గారి మ్యూజిక్ వస్తున్నప్పుడు లైక్ ఐ సైడ్ యూనో ఫస్ట్ పార్టే ప్లే చేశాను అన్నమాట. ఘర్షణ, ఓల్డ్ ఘర్షణ సినిమా నుంచి ప్లే చేశాను. నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు ఉండే రాజా, తోట లేదు పేట లేదు అప్పుడు ఉండే రాజా. మనోడు నిన్న ఉండడు రేపు కాదు ప్రతిరోజు ఉంటారు అన్నమాట పాటలలో. ఒకసారి ట్రాఫిక్ అప్డేట్ చూద్దాం అవినాష్. అండ్ లుక్స్ లైక్ కొంచెం స్లో డౌన్ ఉంది కపుల్ ఆఫ్ ప్లేసెస్ లలో కూడా. కొంచెం స్టాల్డ్ వెహికల్స్ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ ఆన్ ఇంటర్స్టేట్ 20 అండ్ 635 స్లో డౌన్ స్టార్ట్ అయింది. రిలేటివ్లీ బానే ఉంది, బట్ యూనో రెగ్యులర్ గా ఉండే ట్రాఫిక్ నడుస్తుంది. అండ్ 75 నార్త్ సెంట్రల్ ఎక్స్ప్రెస్, సౌత్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే, నార్త్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే యాజ్ యూజువల్ గా సౌత్ బౌండ్ మాత్రం స్లో డౌన్ నడుస్తుంది.
6: అంటే ఇప్పుడు జనరలీ మిడ్ వీక్ కాబట్టి HOV లు కొంచెం కూల్ డౌన్ అవడం మాట్లాడేవాళ్ళండి.
5: ఐ మీన్ మేజర్లీ ఇప్పుడు మనకి సాకర్ వరల్డ్ కప్ వస్తుంది కదా, డాలస్ లో 11 మ్యాచెస్ షెడ్యూల్ అయి ఉన్నాయి జూన్11 నుంచి.
6: నేను మన ఒక రీల్ చూసా, యాక్చువల్లీ రోడ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మంచి పెయింట్ వేస్తారు కొద్దిగా.
5: దట్స్ ద రీజన్ యు నో లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ హ్యాపెనింగ్ అక్రాస్ ద రోడ్స్ మొత్తం డాలస్ లో. మీకు ఏ డౌన్ టౌన్ అన్ని సిటీస్ డౌన్ టౌన్స్ అయితే మాత్రం అసలు ఒక రూపురేఖలే మారిపోతున్నాయి అనమాట. డెఫినెట్లీ ఇట్స్ జస్ట్ నాట్ ప్లేయర్స్ కదా, దే విల్ బి లైక్ దే విల్ బి డిగ్నిటరీస్ అండ్ యూనో వరల్డ్ సంబంధించిన లీడర్స్ అందరూ వస్తుంటారు ఇక్కడ సిటీకి. అండ్ మన ఆత్మీయ శ్రోతలలో ఇద్దరు శ్రోతలు కూడా వాలంటీరింగ్ కూడా చేస్తున్నారంట దీంట్లో. సో వారు అందించిన సమాచారం ఏంటంటే ట్రాఫిక్ అంతా ఇట్లా స్టాల్ అయిపోయి లేకుంటే కన్స్ట్రక్షన్ కారణం ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద సాకర్ వరల్డ్ కప్ గురించే. యునో దే ఆర్ ఆల్ ది అథారిటీస్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ దే ఆర్ అడ్వైజింగ్ కొంచెం చూసుకొని కొంచెం ఎర్లీగా బయలుదేరండి మీరు ఆఫీసులలోకి వెళ్లేదుంటే, తర్వాత స్ట్రక్ అయిపోతే మాత్రం మా బాధ్యత కాదని చెప్పి వారు కరాఖండిగా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. చెప్పారు మీరు రెగ్యులర్ గా అయితే మాత్రం 8:30 అట్లా స్టార్ట్ అవుతారు డాలస్ నార్త్ టోల్ వే DNT మీద, బట్ ఈ రోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యారు బికాస్ ఆఫ్ ట్రాఫిక్ ఓన్లీ బేసికలీ.
6: Right.
5: So definitely there is slowdown happening and ekko sepu undadu malli 10:30 varaku untundi, dan tarvata andaru ekkadollu akkada saddu manutundi kabatti malli regular traffic modu avutundi. Inga sayantram drive time lo aithe matram chukkalu ganpisthayi malli andaru illalaku raavali at the end of the day malli gootiki cherukovalsinde adi vishayam
6: ante.
5: All right. అండ్ యా సో మనం రాజాగారి పాటలు ఓపెన్ ఉంచుదాము, ఎవరికైనా రిక్వెస్ట్ ఉంటే నేను తీసుకుంటా. కొత్త సినిమాల పరిస్థితి ఏంటి, పెద్ద గురించి టాక్ ఏంటి?
6: పెద్ద ఆల్రెడీ ఇప్పుడు ఒకటి బ్యూటిఫుల్ విషయం ఏంటి అని అంటే రేడియో సర్వీస్ జాతర లాగానే టికెట్ల జాతర ఒకటి అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఎవ్రీడే ప్రతిసారి మనం ఫస్ట్ డే టికెట్లు ఏవైతే ఉన్నాయో యాక్చువల్లీ తారస్థాయి అంటుకోవటం పీక్ టికెట్ ధరలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉండడం చూసాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం అందుబాటు ధరలో ఇప్పుడు లిటరలీ మా ఫ్రెండ్స్ కొన్ని మిగిలిపోయిన టికెట్లు అంటే బల్క్ లో కొనేస్తారు కదా, టూ టికెట్స్ 600 రూపీస్ కి అమ్ముతున్నారు.
5: అంతేనా, తక్కువనే?
6: ఐడియలీ దట్ వాస్ నాట్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఇదివరకైతే పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే 2 tickets 1000, ఇన్ఫాక్ట్ ఒక టికెట్ 800,000 వెళ్ళిపోవడం,
5: రైట్,
6: అంత రేట్ పెట్టుకోనడం ఇట్లానే జరిగింది. ఒక ప్రీమియర్ వి మాత్రం ఆబ్వియస్ లో ఫోమో ఉంటుంది కాబట్టి దానికి పర్ హెడ్ 600 రూపీస్ అట్లా ఫిక్స్ చేశారు. కానీ కంపారిటివ్లీ బికాస్ ఆఫ్ ఐపీఎల్ మరి ఏంటో తెలియదు, కానీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ టైమ్ ఒక మంచి తెలుగు సినిమా వస్తుంది ఆర్ పెద్ద హీరో సినిమా వస్తుంది ఫీలింగ్ యాక్చువల్లీ కొంచెం ఆడియన్స్ అందుబాటులో ఉంచారు టికెట్లు.
5: వెరీ నైస్, దట్స్ ఎ వెరీ గుడ్ మూవ్. యాక్చువల్లీ దానికంటే ముందు కూడా చాలా మీటింగ్స్ ఇవన్నీ జరిగినట్టున్నాయి కదా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో, దాంట్లో చర్చకొచ్చే ఉంటుంది ఈ వ్యవహారం.
6: ఇన్ఫాక్ట్ ఇదంతా అయిందో పోలేరా, పాజిటివ్ విషయం కొంచెం అందుబాటులో ఉన్న టికెట్లు అన్నట్టు అనుకున్నాను నేను.
5: వెరీ నైస్. ఈ రోజు ప్రీమియర్ షో అనుకుంటా.
6: ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు 7 o'clock 8 o'clock ఫస్ట్ ప్రీమియర్ పడిపోతుంది, వెళ్ళిపోయారు కూడా కొంతమంది.
5: ఆల్ రైట్, సో సినిమా చూసిన తర్వాత మాత్రమే సినిమా గురించి మాట్లాడండి, దయచేసి అనవసరమైన రివ్యూలు అవన్నీ ఇవ్వకండి. అండ్ రివ్యూలు ప్రివ్యూల గురించి తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ హోప్ ద మూవీ గెట్స్ ఇన్ టు ఎ బిగర్ స్టేజ్ అండ్ టేక్స్ ఇట్ టు ద పాన్ ఇండియా లెవెల్ బేసికలీ.
6: అది మనం జాతర పనులన్నీ అయిపోయాక మళ్ళీ ఎప్పుడు మాట్లాడుతాం
5: తప్పకుండా. రైట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ప్రస్తుతానికి మాత్రం మనం ఈ 3 రోజులు కంప్లీట్ వైబ్ లోనే ఉండిపోదాం. ఎస్పెషల్లీ రేడియో సురభి నుంచి అందిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఇది జాతర వీక్, సో వీఆర్ ఆల్ ఇన్ ద జాతర వైబ్. అండ్ మెగా కోలాటానికి అందరు రెడీ అవుతున్నారు. ఇది మనం మెసేజ్ పాస్ ఆన్ చేస్తూ ఇళ్ళరాజా గారు ఒక పాట, యూనో ఈ మధ్య వస్తున్న ప్రైవేట్ బ్యాండ్లలో ఎక్కడ పోయినా వినిపిస్తుందండి ఆ పాట, ఇప్పుడు మనం ఒరిజినల్ వెర్షన్ వినిపించేద్దాం.
6: ఎస్,
5: ఆ పాట ఏంటంటే సితార చిత్రం నుంచి ఈ పాట.

0: ఆల్ రైట్ సో దట్ వాస్ ఫ్రమ్ సితారా. ఈ ప్రైవేట్ బ్యాండ్స్ లలో ప్రతి ఒక్క బ్యాండ్ లో ఈ పాట ఉంటుంది అవినాష్, మీరు కూడా వెళ్లే ఉంటారు ప్రైవేట్ కాన్సర్ట్స్?
1: అంటే బేసిక్ గా ఇక్కడ హైదరాబాద్ ప్లే లిస్ట్ డాలస్ ప్లే లిస్ట్ డిఫరెంట్ ఉంటుందండి, బట్ దిస్ సాంగ్ డాలస్ లో ట్రెండింగ్ అని ఇప్పుడు అర్థమైంది.
0: యా దిస్ ఇస్ వెరీ మచ్ ట్రెండింగ్ అండ్ ఎక్కడి పైన సరే వినిపించే పాట. సో దట్స్ ద లిటిల్ సెగ్మెంట్ అబౌట్ ఇళయరాజా సాబ్. అండ్ రాజా గారి గురించి మాట్లాడాలంటే అసలు చాలా విశేషాలు ఉంటాయి, అది ఒక సెషన్ రెండు సెషన్ తోటి అయిపోయే పని కాదు, ఎవ్రీడే ఉండే పని.
1: సో వారికి మాట్లాడాలండి,
0: ఎగ్జాక్ట్లీ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అండ్ 80వ దశకంలో ఉన్నారు రాజా గారు, మనకి ఇంకా మంచి మంచి పాటలు అందిస్తారని, అందిస్తున్నారు అందిస్తూనే ఉన్నారు. అండ్ ఆ క్రమంలోనే ఏదో కొత్త సినిమా కూడా వచ్చిందని మనం ఇందాక చెప్పినట్టున్నారు.
1: అంటే కార్తిక్ సుబ్బరాజ్ గారితో నెక్స్ట్ సినిమా ఆయన చేస్తున్నారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అండ్ మధ్యలో అప్కమింగ్ సింగర్లు కూడా కొన్ని పాటలు పాడుతున్నారు. హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: రాజా గారి కాంపోజిషన్ లో అసలు అప్కమింగ్ సింగర్స్ కి అవకాశం అంటే ఇట్స్ లైక్ ఏ గోల్డెన్ ఇదన్నమాట, గోల్డెన్ బాల్. యా సాకర్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్స్ వరల్డ్ కప్ లో స్కోర్ చేసిన వారికి గోల్డెన్ లెగ్ ఇస్తారనమాట ఒకటి.
1: సో
0: అది ఇళయరాజా గారి పాటలలో కూడా అవకాశం రావడం అంటే ఇట్స్ అ గోల్డెన్ లెగ్,
1: అంటే గోల్డెన్ మైక్ ఇవ్వాలంటే.
0: ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఆ పాటలను అలా ఓపెన్ ఉంచుదాము, ఎవరన్నా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే తీసుకుందాం. గానీ ఇది కొత్త సినిమా ఏదో ఇట్లు అర్జున, దీని గురించి మాట్లాడండి.
1: అంటే ర్యాండమ్లీ ఐ డిస్కవర్డ్ అనమాట, ఇప్పుడు యూట్యూబ్ లో జనరలీ కొత్త పాటలు వస్తాయి నేను డిస్కవర్ చేస్తూ ఉంటా. సో అలా ఇప్పుడు నేను ఈ పాట ప్లేస్ రాజకీయ తిడతారు, ఎప్పుడు అనురుద్ధ పాటలు వేస్తావు నీ షోలో అని చెప్పి, బట్ స్టిల్ ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. అండ్ ఈ పాటలో ఉన్న మజా ఏంటంటే తమన్ గారి కాంపోజిషన్ అండ్ అనురుద్ధ గారు పాడారు.
0: అచ్చా, అనురుద్ధ రవిచందర్ ఇస్ ద సింగర్ బేసిక్ ప్లేబ్యాక్
1: కమన్ గారి కాంపోజిషన్. అండ్ సో అంటే బేసిక్ గా హీరో కొత్త అతను, అండ్ అమ్మాయి కూడా గిరగిర గింగిర అనేవి మధ్యన పాట మీరు విని ఉంటారు, విప్లవన్ ఒక సినిమా వచ్చింది అందులో ఫేమస్ అయిన అనశ్వర,
0: మన రేడియో రెగ్యులర్ గా ప్లే అవుతున్న పాట గిర గిర గిర గింగిర గిర నా పేరు ఉంటది దాంట్లో ఎనీవే.
1: సో అట్లా అనమాట. సో అలా అలా వాళ్ళ కాంబినేషన్ వస్తుంది కొత్త సినిమా. అండ్ ఐ ఫెల్ట్ లైక్ చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, మన షోలో ఖచ్చితంగా ప్లే చేయాలని చెప్పి ఇలా మంకు పట్టు పట్టి
0: తప్పకుండా తమన్ గారి కాంపోజిషన్ లో వచ్చిన ఈ పాట వినేద్దాం. పాట విన్న తర్వాత ఒకసారి మళ్ళీ పరిశీలిద్దాం ఈ సాంగ్ కథ కమామిష ఏంటనేది. ఇట్లు అర్జున చిత్రం నుంచి ఇంకా రిలీజ్ కాలే అనుకుంటా, ఇది
1: ఇంకా రిలీజ్ కాలే, మోస్ట్లీ జూలై ఎండ్ కి రిలీజ్ అవ్వచ్చు.
0: జూలై ఎండింగ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి హాయిరే అనే పాట మీ అందరి కోసం, హియర్ ఇట్ ఈస్.

0: ఎండింగ్ మాత్రం బాగుంది, ధీమ్ ధీమ్ తక్క దిన అనిస్తుంది కదా.
1: అంటే సడన్ గా అంత అప్బీట్ సాంగ్ లో సడన్ గా వినగానే
0: వైబ్, దట్ ఈస్ కాల్డ్ మ్యూజిక్ వైబ్ అనమాట. అంత అప్బీట్ సాంగ్ లో ధీమ్ ధీమ్ తక్క దీన అనిస్తుంటే ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఎ డిఫరెంట్ వైబ్ అనమాట. ఆల్ రైట్, సో ఇట్లు అర్జున చిత్రం నుంచి మనం విన్న పాట. లెట్స్ కమ్ బ్యాక్ టు పెద్ది ఫీవర్. రెండు విషయాలు మాట్లాడుకుందాం అవినాష్. సినిమా గురించి మీరు అన్నట్టు తర్వాత మన జాతర తర్వాత జూన్ 8th 9th రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం. గానీ ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్, మీరేమంటారు ప్రీ రిలీజ్ ఈవెంట్ భోపాల్ లో జరిగింది అనుకుంటా?
1: అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఈవెంట్ చేశారు. బట్ ఒకటి మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు పేర్లు మర్చిపోవడం అనే దాన్ని ట్రెండ్ చేశారు.
0: ఓకే,
1: ఏఆర్ రెహమాన్ గారు స్టేజ్ మీద విజయవాడలోకి వెళ్ళి విశాఖపట్నం ఎలా ఉన్నారన్నారు, రామ్ జన్ గారేమో బుమ్రా అంటే ఫుట్బాలర్ అన్నారు. అంటే జెన్యున్లీ నేను అంటే సినిమా ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు కూడా నేను విన్నా చాలా మంది దగ్గర నుంచి, ఏదో ఆయన ఏదో పొరపాటుగా మర్చిపోయింది కూడా కాదు, ఆయన జనరల్లీ మర్చిపోతారంటే పేర్లు.
0: ఎగ్జాక్ట్లీ, అది ఇదే విషయం. ఒకసారి జూనియర్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ అప్పుడు కీరవాణి జూనియర్ ఎన్టీఆర్ అండ్ నేను రామ్ చరణ్ ఇంటర్వ్యూ ఒకటి ఉంది, దాంట్లో మెన్షన్ చేసిండు మన రామ్ చరణ్ జనరల్లీ పేర్లు మర్చిపోతుంటాడు ఎస్పెషల్లీ ఆన్ ద స్టేజ్ అని చెప్పి.
1: సో అది అదొక ట్రెండ్ అయిపోయింది అనమాట. సో ఇన్ఫాక్ట్ ఒక చిన్న ప్యారల్ డ్రా చేశారు, చిరంజీవి గారు ఏమో లీకల్ చేస్తుంటారు, ఈయనేమో మర్చిపోతుంటారు అని చెప్పి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు.
0: సో ఓవరాల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సూపర్ బంపర్ హిట్ అంట.
1: విజయవాడ ఎండల్లో ఈవెంట్ చేస్తే పాపం ఎవరో జనరలీ ఇప్పుడు మనకి తెలుస్తుంది కదా, ఇప్పుడు కాన్సర్ట్స్ మనం చేసినప్పుడు ముందు ఎవరో ఒకళ్ళు ఓపెన్ చేస్తారు మెయిన్ ఈవెంట్ సుమగారు ఎక్కే ముందు.
0: రైట్.
1: పాపం హోస్ట్ కి ఆ ఎండల్కి ఉన్న మేకప్ అంతా ఇట్లా ఫేస్ దగ్గర కారిపోయిందండి, లిటరలీ అంత అంత దారుణమైన ఎండల్లో చేస్తారు.
0: సూపర్ సూపర్. అండ్ రెండో విషయం ఏంటంటే ఆల్బమ్, పెద్ద ఆల్బమ్ గురించి మాట్లాడాలంటే దరిదాపుగా చాలా మిలియన్స్ లో ఉండే ఉంటాయి వ్యూస్.
1: యా, అంటే ఒక్కొక్క సాంగ్ మంచి టైం తీసుకుని రిలీజ్ చేశారు అండ్ వైబ్ లో ఉంది.
0: దట్స్ అబ్సల్యూట్లీ రైట్. ఐ మీన్ ద టైమింగ్ ఆఫ్ ద సాంగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ సాంగ్ చిక్రి చిక్రి గానీ, రెండోది రై రై రారా, దాని తర్వాత వచ్చిన రెండు పాటలు భలే టైమింగ్ తో రిలీజ్ చేశారు. యాక్చువల్లీ యూనో దట్స్ వాట్ ఐ లైక్ ఇట్ యాజ్ వెల్.
1: అంటే కథ ప్రాపర్ గా ఆడియన్స్ కి ఎక్కిన తర్వాత మస్త మస్త సాంగ్ రిలీజ్ చేయడం బ్యూటిఫుల్ కాల్ అనిపించింది.
0: సూపర్ సూపర్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవినాష్. అదే పాట ఇప్పుడు నేను లైన్అప్ చేశాను, లెట్స్ ప్లే ఇట్ ఫర్ అవర్ ఆడియన్స్ లిజనర్స్ యాజ్ వెల్.
1: Yes, manchi beautiful ఏఆర్ రెహమాన్ గారి మెలడీ కమింగ్ అప్ ఫర్ యూ.

0: ఇది పెద్ద టైటిల్ సాంగ్.
1: ఎస్
0: యా, మస్స మస్స ఇస్ ద పెద్ద టైటిల్ సాంగ్. అంటే నేను విన్నాను, ఇంత క్లోజ్ గా వినలేదు, ఇప్పుడే వింటున్నాను అనమాట. శ్రోతలకు పంపిస్తున్నప్పుడు మనం కూడా వినాలి కదా. అది రైట్. సో దిస్ ఇస్ ద టైటిల్ సాంగ్ ఆఫ్ పెద్ద మూవీ, అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూడాలి సినిమా ఎలా ఉంటుంది అనేది, దట్ విల్ టాక్ లేటర్. బట్ నెక్స్ట్ పార్ట్ ఏదో లైన్అప్ చేశారు లెనిన్ సినిమా నుంచా?
1: ఎస్, అంటే కొంతమందికి నాగార్జున గారి సినిమాలన్నా లేకపోతే ఒక టైప్ ఆఫ్ మెలడీస్ అన్నా చాలా చాలా ఇష్టం ఉంటుంది.
0: రైట్ రైట్.
1: ఇది ఇది ఎలాంటి ఒక ఒక ఇష్టమైన సాంగ్ వినగానే ఒక ఈ మీటర్ లో సాంగ్స్ నచ్చే వాళ్ళందరికీ ఈ పాట నచ్చుతుంది అనమాట. అలాంటి పాట
0: తప్పకుండా వితౌట్ ఎనీ ఫర్దర్ రేడియో మన శ్రోతలకు వినిపించేద్దాం లెనిన్ చిత్రం నుంచి. ఇది ఇది కూడా అప్కమింగ్ మూవీ, ఇంకా రిలీజ్ కాలే అనుకుంటా.
1: ఇంకా రిలీజ్ కాదు.
0: ఎస్, లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ లెనిన్, అండ్ మీ అభిప్రాయం ఏంటి కాల్ చేయండి 972-636-1966.

0: சுரபி.
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Which is indeed the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: Radio Surabhi Revisit.
6: Pallu chuppu mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
7: Chala pagadbandi apply chesarandi ivanni.
6: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleen, Rumali Roti, Natukodi Curries and much more. Be Mar Indian Cafe.
1: Thank you for being in our journey.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అవినాష్ గారు, ఒక ఓ వేసుకోండి మీ పంధాలో. ధేడ్ ధనాదన్ అంటారు కదా, అది కూడా అనండి.
10: ధేడ్ ధనాదన్ అనడానికి ఓకేలేండి, ప్రస్తుతానికి జస్ట్ ధనాదన్ అందం. ధేడ్ ధనాదన్ జాతర అయిపోయి అందం.
9: ఓకే, నో ప్రాబ్లం. అయితే జాతర గురించి మనం మాట్లాడుతున్నాము. నిన్న కల్పన గారు డ్రైవ్ టైం చేస్తూ, డీటోర్ డ్రైవ్ టైం చేస్తూ ఒక ప్రశ్న అడిగారు మనందరినీ, మన శ్రోతల్ని, మనందరినీ కూడా. ఒకటి ఏంటంటే, జాతరలో మీకు బాగా టచ్ అయిన ఒక ఈవెంట్ గానీ లేకుంటే అదేంటి, అసలు మీకు బాగా గుర్తుండిపోయేది ఏంటి? అసలు
10: కోలాటమే అండి నాకు పర్సనల్. అసలు అంటే ఒక కల్చర్ ని మళ్ళీ రివైవ్ చేస్తూ అది మళ్ళీ ఎక్కువ మంది సెలబ్రేట్ చేసేలా చేయడం అనేది నాకు చాలా పర్సనల్ చాలా ఇష్టం.
9: కరెక్ట్, అది మన జాతరకు సంబంధించి. బట్ జనరల్ గా మీరు జాతర గానీ లేకుంటే ఏదన్నా ఇలాంటి ఈవెంట్స్ బయట అటెండ్ అయి ఉంటారు కదా, నేచురల్ ఈవెంట్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిలలో మీకు గుర్తుండిపోయే?
10: పర్సనలీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు జైంట్ లెక్కలన్నీ పిచ్చి భయం ఉండేది జాతర అనగానే.
9: ఓకే,
10: చిన్న చిన్న చిన్న చిన్న సెటప్ లో. అండ్ అది కాకుండా మెయిన్ ఇప్పుడు ఏదో ఒక సినిమా వేసేవాళ్ళు జాతర సెటప్ పెట్టినప్పుడు, అండ్ మెయిన్ థియేటర్లు కాకుండా అక్కడ పెట్టి మందరూ గ్యాదరింగ్ చేసేవాళ్ళు అనమాట. అదొకటి బాగా గుర్తుండేది. ఇంకొకటి నాకు నచ్చకపోయినా కూడా జరిగేది ఏంటంటే, కొన్ని జాతరలు ఊరిచేవాళ్ళు బలు ఇచ్చేవారు అనమాట. అది ఒక్కటి పర్సనల్ చిన్నప్పుడు కొంచెం నచ్చేది కాదు.
9: చాలా చాలా ఉంటాయి మెమరీస్ అసలు, ఎందుకంటే అది ఇట్స్ ఎ నేచురల్ ఈవెంట్ బేసిక్ గా. యూనో, మనకి కనపడనివి లేకుంటే చాలా రోజుల తర్వాత మనం చూస్తున్నవి చాలా చూస్తుంటాము. అలాంటివి మన జాతరలో కూడా చూడబోతున్నాం. దిస్ టైమ్ హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఆన్ June 7th, 2026.
10: ఎస్.
9: అండ్ ఇంకొక పాట మనం లైన్అప్ చేసాము. అండ్ ఇదేంటి, ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమా పేరు?
10: ఎస్, ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య మళ్ళీ జోడీగా వస్తున్నారు అన్నమాట.
9: తప్పకుండా పాట వినేసి ఈ సినిమా గురించి, పాట గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. లెట్స్ లిజన్ టు దిస్ సాంగ్.
10: Yes.

0: భలే ఉందే పాట, మంచి మెలోడీ వస్తుంది. అవినాష్ గారు గో అహెడ్.
1: హలో సార్ అవి గిరిగర్, కెన్ యూ హియర్ మీ?
0: యా ఐ కెన్ హియర్ అండి, గో అహెడ్. ఆఫ్ ఎయిర్ లో కాల్ ఏదో నడుస్తున్నట్టుంది కదా మీకు.

0: లో కొంచెం హిట్ అయ్యే సినిమా లాగానే కనిపిస్తుంది. సంచారమే పాట ఆల్రెడీ హిట్ అయిపోయింది, చాలా వ్యూస్ ఉన్నాయి దానికి ఆల్రెడీ.
1: అండ్ అదే అంటున్నా, అంటే బేసిక్ గా డైరెక్టర్ గారు ఆ 90s అని వెబ్ సిరీస్ తీయడం, ప్రతి పాట కూడా లిటరలీ ఆ తెలంగాణ మాండలికం మీద, తెలుగు కల్చర్ మీద ఫోకస్డ్ ఉన్నట్టు ఉంది అనమాట. అంటే జనరల్లీ ఒక యూకే లో లేకపోతే ఎక్కడ సెటప్ అన్న సాంగ్ అంటే ఇమీడియట్ గా ఇట్స్ వెరీ ఈజీ అలాంటి పాటలు చూస్ చేయడం.
0: కరెక్ట్.
1: బట్ దిస్ ఫిల్మ్ మ్యూజిక్ హ్యాస్ ఇట్స్ ఓన్ వైబ్ అనిపించింది నాకు విన్నాక.
0: సూపర్. అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ ఆల్బమ్ హిట్ అయినట్టే ఆల్మోస్ట్ ఆల్. అండ్ హేషామ్ అబ్దుల్ వహాబ్ అందించారు మ్యూజిక్ దీనికి.
1: అవును. అంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఆపుకోలేక చెప్పాల్సింది కూడా ఏంటంటే, సితార ఎంటర్టైన్మెంట్స్ రెండు సినిమాలు వస్తున్నాయి, రెండు ఇట్లాంటి ఫారెన్ స్టూడెంట్స్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంది.
0: ఓ ఓకే, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న రెండు సినిమాలు కూడా ఫారెన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉందని చెప్పి అవినాష్ గారు అందిస్తున్నారు సమాచారం.
1: అది ఇంకొక సాంగ్ మనం యాక్చువల్లీ లైన్ అప్ చేయొచ్చు, ఇంట్రెస్టింగ్ సాంగ్
0: తప్పకుండా.
1: అది కూడా ఆ సినిమా పేరు వీసా వింటారా సరదాగా. అండ్ ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ పేరు అనగా అనగా అమెరికా.
0: తప్పకుండా అనగా అనగా అమెరికా ప్లే చేద్దాం. దానికంటే ఈ చెన్నై లవ్ స్టోరీ అని చెప్పిందాకేదో మనకి సమాచారం వచ్చింది.
1: ఎస్, అంటే మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం కదా, మణిశర్మ గారి కాంపోజిషన్స్ చాలా యూనిక్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ జావేద్ అలీ గారి మీద మనకు కొంచెం మక్కువ ఎక్కువ.
0: కరెక్ట్.
1: సో ఇన్ఫాక్ట్ మీరు ఫస్ట్ టైం విన్న తర్వాత ఐ విల్ కీప్ లిజనింగ్ బ్యాక్ టు ది సాంగ్ అన్నారు.
0: అదే పాట ఇది,
1: అందుకే ఒక చిన్న రీకాల్ ఇద్దాం అని చెప్పి మళ్ళీ వినిపిస్తున్నాం.
0: డెఫినెట్లీ లెట్స్ లిజన్ టు ది సాంగ్ ఫ్రమ్ చెన్నై లవ్ స్టోరీ. మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో, జావేద్ అలీ గారు పాడిన ఈ పాట, అనంత శ్రీరామ్ గారి రచన.
1: ఎస్.

0: ఆల్ రైట్, మనం విన్న వదలనే పాట జావేద్ అలీ పాడారు.
1: మంచి పాటలు వేయకుండా వదలలేం మేము కూడా.
0: అంతే కదా, డెఫినెట్లీ ఇంకొక మంచి పాట కూడా లైన్అప్ చేశారు. ఛాంపియన్ నుంచి ఇందాక మనం గుర్తు చేసుకున్న పాట బాగుంటుంది రామ్ మిర్యాల గారి వాయిస్ లో. అయితే ఛాంపియన్ అనగానే నాకు మళ్ళీ నేను అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఆ క్రీడా రంగానికే వెళ్ళిపోతాబ్బా.
1: నాకు బలహీన
0: యా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లోకి మళ్ళీ తెరలేచింది అనమాట. ఐపీఎల్ తర్వాత మన ఇంటర్నేషనల్ క్రీడాకారులందరూ, క్రికెట్ క్రీడాకారులు టెస్ట్ మ్యాచ్ కి రెడీ అవుతున్నారు డబ్ల్యూటీసీ లో కాంపీట్ కావడానికి.
1: ఓ బ్యూటిఫుల్.
0: యా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో ప్రస్తుతం భారత్ జట్టు 6వ స్థానంలో ఉంది, 6th పొజిషన్. మనకంటే పైన బంగ్లాదేశ్ ఉంది మీకు తెలుసా?
1: ఓ కాదు, అంటే నాకు తెలిసి మీరు దీని మీద ఒక క్వశ్చన్ రేపొద్దున ట్రికేలు అడగచ్చేమో.
0: రేపు అడుగుదాం మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి సంబంధించి రేపు అడుగుదాం ఒకటి. ఇప్పుడు ఎలా కార్యక్రమం ఎండింగ్ లో ఉన్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద లిజనర్స్ ఆఫీసులకు వెళ్ళిపోయి ఉంటారు. బట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరు గేరప్ అవుతున్నారు, కానీ ఇండియా విల్ బి ప్లేయింగ్ ఆఫ్ఘనిస్తాన్ ఆన్ జూన్ 6th ఒక టెస్ట్ మ్యాచ్. యా బట్ ఆ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ హోమ్ గ్రౌండ్, ఇండియాలో జరుగుతుంది. ఎస్, ఎందుకంటే వాళ్ళ కంట్రీలో ఫెసిలిటీస్, ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కొంచెం అక్కడున్న ఇబ్బందుల పరంగా ఆఫ్ఘనిస్తాన్ కి 3 హోమ్ గ్రౌండ్స్ ఉన్నాయి ఇండియాలో. లాస్ట్ టైం కూడా నేను మెన్షన్ చేశాను.
1: ఓ ఇంట్రెస్టింగ్.
0: వన్ ఆఫ్ ద హోమ్ గ్రౌండ్స్ లో జరుగుతుంది అనమాట. అది పీసీఎస్ స్టేడియం, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. ఇంతకు ముందు మొహాలీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాన్ని పేరు మార్చారు ఇప్పుడు. అండ్ ఆ స్టేడియం లో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అసలు ఆ నెంబర్ 3 పొజిషన్ లో ఎవరు రాబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్.
1: ఓకే,
0: సో అక్కడ చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. లుక్స్ లైక్ మీరు ఓన్లీ T20 బ్యాటర్ అనుకుంటా, టెస్ట్ మ్యాచ్ ఎక్కువ ఫాలో కావట్లేరు.
1: టెస్ట్ అంటే ఇది వరకు లిటరల్లీ స్కూల్ మానేసరి చూసిన రోజులు ఉన్నాయండి, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఎట్లా అంటే ఇట్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్, ఇంకొక ట్యాబ్ లో అయిపోయింది అనమాట టెస్ట్ వరకు అయితే.
0: అంతే కదా, ఐ మీన్ డెఫినెట్లీ గేమ్ కూడా పేసప్ వచ్చింది, T20 వచ్చింది, T10 ఫార్మాట్ కూడా వచ్చింది. సో డెఫినెట్లీ
1: బట్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేసిన సిరీస్ అయితే చూసాను నేను. అంటే లిటరల్లీ అంటే ఎవరికి భయపడద్దు అన్న రేంజ్ లో టీమ్ ని మార్చడం అనేది ఐ లిటరల్లీ ఫెల్ట్ నైస్.
0: రైట్. అండ్ ఇప్పుడు జరగబోయే టెస్ట్ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవాలి. గెలిస్తే ఒక రకమైన కాన్ఫిడెన్స్. ఇది వరల్డ్ ఛాంపియన్షిప్ భాగంగా కాదు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద 9 టీమ్స్ ఆఫ్ డబ్ల్యూటీసీ సైకిల్.
1: Oh, okay.
0: So, but for our practice and to get to know like where the players are standing and asli ela aadutunnaru ane daniki idu oka testing anamata. And Afghanistan is also coming out with a very strong team.
1: Ante Afghanistan actually surprises every time andi.
0: Yeah, so they are coming out with a strong team. So nenaithe I am so looking forward June 6th nunchi jaragaboye test match lo Bharat gelustundani aashistunna first, and Afghanistan gatti poti istundani kuda manam aashiddam.
1: అంటే నెక్స్ట్ పాట ప్లే చేసే ముందు మన కాన్వర్సేషన్ కి ఇట్లా లింక్ చేస్తాను అనమాట.
0: అది ఛాంపియన్ సినిమా
1: ఏ టాపిక్ మాట్లాడినా గిరగిరా తిరుగుతూ గిరి గారు క్రికెట్ దగ్గరికి వస్తారు కాబట్టి గిరగిర గింగిరాని.
0: ఎగ్జాక్ట్లీ, అది పాయింట్ ఇక్కడ. ఆ పాట ఇప్పుడు మనం వినేద్దాం రామ్ మిర్యాల గారి గళంలో.
1: ఎస్.

0: ఆల్ రైట్ ఛాంపియన్ చిత్రం నుంచి మనం విన్నా ఆ పాట. అండ్ అవినాష్ గారు,
1: ఎస్
0: ఈ ఇంటర్నెట్ లో అబ్సెషన్ అని ఏదో ఒకటి చిన్న సినిమా అనుకుంటా, అది మూవీయా లేకుంటే షార్ట్ ఫిల్మ్ ఏంటది?
1: ఇట్స్ ప్రాపర్ స్ట్రైట్ హాలీవుడ్ హారర్ ఫిల్మ్.
0: ఓ నైస్.
1: అది అది అంటే ఇప్పుడు బేసిక్ గా ఈ మధ్యన యూట్యూబ్ నుంచి వచ్చిన ఎవరైతే క్రియేటర్స్ గానీ వాళ్ళు గానీ వాళ్ళు సినిమాలు తీయడం అండ్ అది బాక్స్ ఆఫీస్ లో పెద్ద పెద్ద హిట్లు అవడం అనేది ఈ మధ్యన ఒక ఒక థింగ్
0: ట్రెండ్.
1: నెక్స్ట్ జనరేషన్ విల్ ఆబ్వియస్లీ లెర్న్ ఫ్రమ్ దట్ థింగ్ కాబట్టి ఇప్పుడు అబ్సెషన్ ఫిల్మ్ మేకర్ కూడా తన డైరెక్టర్ కూడా హీ వాజ్ యాక్చువల్లీ పర్సన్ హూస్ ఫ్రమ్ యూట్యూబ్. సో ఆల్మోస్ట్ అండర్ $100 కన్నా తక్కువ ఖర్చులో ఒక సినిమా తీసి దాన్ని అసలు బాక్స్ ఆఫీస్ లో చాలా చాలా ఒక రేంజ్ లో కలెక్షన్స్ చేస్తుంది అనమాట. అదొకటి. ఇన్ఫాక్ట్ అలాంటిది ఇంకొక సినిమా కూడా రిలీజ్ అయింది, కరెక్ట్ పేరు గుర్తురట్లే కానీ సమ్ గ్లాస్ రూమ్స్ బెంచ్ రూమ్స్ ఒక్కొక్క సినిమా రిలీజ్ అయింది. అదొకటి.
0: డెఫినెట్లీ వీల్ ఎక్స్ప్లోర్ దట్ అండ్ రేపు కార్యక్రమంలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దాము ఖచ్చితంగా. యా డెఫినెట్లీ దిస్ ఇస్ ద ట్రెండ్ ఆఫ్ మోడర్న్ డేస్ కదా. డెఫినెట్లీ సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకుని ట్రెండింగ్ లో రావాలని అలా వచ్చేస్తున్నారు మనోళ్ళంతా.
1: అంటే అబ్సెషన్ సినిమా మాత్రం ఒక ప్యూర్ హారర్ ఎక్స్పీరియన్స్ చాలా కొత్త కావాలనుకుంటే మాత్రం గో వాచ్ ఇట్.
0: Absolutely. So that's a recommendation for sure. Definitely for moviegoers and all. And thank you so much for tuning in for today's show and everybody. And ee roju manam Ilaraja gari puttinaroju sandarbhanga 80th dashakamlo kadugu pettaru varu variki marokka sari janmadina shubhakankshalu. And Avinash last part tho manam karyakramam conclude cheddam. Decoy chitram nunchi Beams Sicilia matram last 4 samvatsaral nunchi ekkadiko vellipoyarani music director ga.
1: All his hard work paid off literally
0: 100%. వారి గురించి మళ్ళీ మాట్లాడదాం నెక్స్ట్ సెషన్ లో మాట్లాడదాం. బట్ ప్రస్తుతానికి మాత్రం సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు అలాంగ్ విత్
1: దేవ్ దనార్దన్ అవినాష్
0: మంచి మళ్ళీ రేపు పొద్దున మేము ప్రత్యక్షం అవుతాము ఎప్పట్లాగానే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అగైన్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా జాతరకి యూనో మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. June 8th మర్చిపోకండి, ఉదయం 8:00 to 9:00 ప్రారంభం అవుతున్నా మీకు ఎప్పుడైతే కన్వీనియంట్ ఉంటుందో ఆ టైంలో సాయంత్రం వరకు కొనసాగుతుంది కాబట్టి ఏదో ఒక టైంలో వచ్చేసేయండి, జాతర వైబ్ ని ఎంజాయ్ చేయండి. సైనింగ్ ఆఫ్ గిరి ఫర్ టుడే షో అలాంగ్ విత్ అవినాష్ విత్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ.
1: ఎస్ బై బై.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు 107.9 ఎఫ్ఎం HD3. నేను మీ సంధ్య. సో ఫ్రెష్ మార్నింగ్ అండ్ ఆల్రెడీ ఒక యునో ఇట్స్ ఆల్రెడీ 10 o'clock. సో ఒక మంచి స్టార్ట్ అనుకుందాం మన డేని. అయితే ఇవాళ నేను ఒక మంచి టాపిక్ తో వచ్చానండి. ఇది కొంచెం డిఫరెంట్. అయితే ఏంటంటే లైక్ లెట్ మీ సే దిస్ వే, ఇది కొంచెం సినిమాటిక్, కొంచెం క్రేజీ అండ్ చాలా ఫన్ గా ఉండాలి అని అనుకుంటున్నాను నేనైతే. సో ఇలాంటి టాపిక్ కి అంటే నేను చెప్పిన దాంట్లో ఏంటిది అని ఆలోచిస్తున్నారా, చెప్తాను ఆగండి. మనం మనందరికి లైఫ్ లో ఒక సినిమా లాగా ఉండాలి కొన్ని సంగతులు, ఆర్ యునో సిచ్యువేషన్స్ లైక్ ఇదర్ పెళ్లి కానివ్వండి ఆర్ అలాంటి ఏమైనా ఉంటే ఇలా జరిగితే చాలా బాగుండేది, సినిమాటిక్ గా ఉంటే బాగుండేది అని అనిపించే ఇవి ఉంటాయి కదా. సో అలా అన్నమాట. సో అంటే మనమే హీరోయిన్, మనమే హీరో, బెస్ట్ ఫ్రెండ్స్ ఒక సైడ్ క్యారెక్టర్ టైప్ లో, ఆర్ అంటే మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం అనమాట అక్కడ. సో అలా అనమాట. సో కొన్నిసార్లు మనమే కమేడియన్ కూడా. సో ఇలాంటివన్నీ ఒక సినిమాటిక్ సిచ్యువేషన్స్ లో అయితే చాలా బాగుంటుంది, మనం ఒక్కొక్కసారి ఊహించుకుంటూ ఉంటాం కూడా కదా. సో మన ఇది మన స్టోరీ అండ్ మన హీరోయిన్ ఆర్ మన హీరో అన్న టైప్ లో. సో అలాంటి చిన్న సెగ్మెంట్ తోటి వచ్చేసాను నేను. సో బిఫోర్ వి స్టార్ట్, సినిమాటిక్ అన్నాను కాబట్టి ఒక సినిమాటిక్ వేలో ఒక సాంగ్ ప్లే చేస్తాను ఫస్ట్, మీకు వినేసేసేయండి. దాని తర్వాత విల్ గెట్ ఇన్ టు ద సెగ్మెంట్ అండ్ అండర్స్టాండ్ ఆర్ హ్యావ్ ఫన్ విత్ హౌ ఇట్ గోస్ విత్ ద ఫ్లో. సరే, నేను ఫస్ట్ అయితే ఒక ఆట ప్లే చేస్తాను, వినేసేయండి. స్టే ట్యూన్డ్ ఇన్, లెట్ మీ ప్లే ద సాంగ్ ఫర్ యూ.

అదండి, ఒక మంచి సాంగ్ తో అయితే స్టార్ట్ చేసేసాం ఇవాళ షో. ఇందాక నేను చెప్పినట్టు మనం ఏమనుకున్నాం అంటే, మన ఒక మన లైఫ్ కనుక సినిమాటిక్ గా ఉంటే, అంటే మనమే హీరోయిన్ అయ్యి మనమే హీరో అయ్యి బెస్ట్ ఫ్రెండ్స్ మనమే, కొన్నిసార్లు కమీడియన్ మనమే, కొన్నిసార్లు విలన్ కూడా మనమేనండో. అలా అయితే లైఫ్ అంటే కంప్లీట్ మూవీ ప్యాకేజ్ లాగా అనిపిస్తుంది కదా. అంటే కొంచెం యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి, ఇంటూ బ్యాంగ్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు సీన్స్ మాత్రం ప్లాన్ చేస్తాం మనం, రైట్? కొన్ని సీన్స్ డైరెక్టర్ అయిన లైఫ్ ప్లాన్ చేస్తుంది అని అనిపిస్తుంది, రైట్? అయితే ఇవాళ మన ఫన్ క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, మీ లైఫ్ లో మీ లైఫ్ ఒక సినిమా అయితే మీరు ఏ మూవీ క్యారెక్టర్ లాగా ఉంటారు? సో మీకేమైనా అనిపిస్తే ప్లీజ్ నాకు కాల్ చేసి చెప్పేసేయండి. వీ కెన్ టాక్ మోర్ అబౌట్ ఇట్, వై, ఎందుకు, అలా, ఏంటి అనేసి. అండ్ మంచి మధ్యలో మంచి మంచి మంచి మంచి పాటలు కూడా ప్లే చేసుకుందాం, సో దాట్ నో వీ కెన్ హ్యావ్ మోర్ ఫన్ అండ్ థ్రిల్. ఆర్ యునో, సినిమాటిక్ అన్నాను కాబట్టి ఎన్ని వేరియేషన్స్ ఉండాలో అన్ని వేరియేషన్స్ కూడా పెట్టేసుకుందాం మనం. అయితే ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ విత్ సంథింగ్. నేను ఇందాక అడిగాను కదా మీరు ఏ మూవీ క్యారెక్టర్ లాగా ఉంటారు, ఉండాలి అని అనుకున్నారు అని. అలాగే మీరు రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఏ సాంగ్ ప్లే అవ్వాలి అనుకుంటారు? ఇమాజిన్ చేయండి, మీరే హీరోయిన్, మీరే హీరో, ఆర్ యునో ఒక విలన్ సిచ్యువేషన్ ఉంటే మీరు దానికి ఇలాంటి ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ సాంగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏది ఉండాలనుకుంటారు? చాలా ఇమాజిన్ చేసుకుంటేనే భలే ఫనీగా, సింపుల్ గా, అండ్ నో నాటీగా, అండ్ అన్ని రకాలుగా ఉంది కదా. యా యా, మన కాన్సెప్ట్స్ అన్ని అలాగే ఉంటాయి మరి. సో ఓకే, మీరు ఆలోచిస్తుండండి ఎలా ఉండాలి, ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి అని. నేను మాత్రం ఒక పాట ప్లే చేస్తాను మీకోసం ఫస్ట్. ఓకే, లెట్ మీ స్టార్ట్ ద సాంగ్ ఫర్ యూ.

0: అదండి, ఇప్పుడే ఒక కాలర్ కాల్ చేశారు కీర్తన గారు. అండ్ తను ఏం చెప్పారంటే, నాకు హారర్ మూవీస్ అంటే ఇష్టం అని చెప్పారు. అంటే షీ డిడ్ సే దట్ షీ వాంట్ బి ఎ క్యారెక్టర్ ఇన్ ఎనీథింగ్, బట్ షీ సెడ్ షీ వాట్ ఇఫ్ ఇఫ్ ఐ డైరెక్ట్ ఎన్ మూవీ హారర్ మూవీ అండి. అండ్ తను ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే, నాకు ఈ పాయింట్ అసలు బుర్రకి తట్టని కూడా తట్టలేదు. ఏం తెలుసా, మనం సినిమా చూసిన తర్వాత మన కజిన్స్ ని కానీ మన ఫ్రెండ్స్ ని కానీ హారర్ ఎఫెక్ట్స్ తోటి వాళ్ళని భయపెట్టాలి అన్నది నాకు ఎక్కనే ఎక్కలేదు బుర్రకి. సో నేను ఒక ఏ కేటగిరీలో పెట్టాలో నాకు ఐడియా రాలేదు. కానీ బట్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఐ వుడ్ సే ఇది కొంచెం కామెడీ ఫేజ్ లో, ఎందుకంటే మన వైపు నుంచి కామెడీ కాబట్టి, ఎందుకంటే ఇంకొక వాళ్ళని భయపడుతున్నాం కాబట్టి ఆ దీంట్లో జానర్ లో పెట్టుకోవచ్చు. సో దానికోసం నేను ఒక పాట ప్లే చేస్తాను, వినేసేయండి. హారర్ ని కొంచెం కామెడీగా మారిస్తే బానే ఉంటుందేమో కదా. సో ఈ సాంగ్ ప్లే చేస్తాను, వినేసేయండి, ఎంజాయ్.
1: భద్రం బీకే ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దుగురు, సోలో బ్రతుకే సోబెట్టు.

వంటకని వైపెందుకురా హోటల్లే చాలు, ఒంటికని ఒకట రెండా అంగడి అందాలు. కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం, జంటలు కట్టే జంతువులరుగు వెడ్డింగ్ విదూరం. ఎందుకు మనకి గ్రహచారం భద్రం బీకే ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వడ్డే వద్దు గురు, సోలో బతుకే సో బెటరు.

అదండి, ఇది హారర్ కి ఎలా కనెక్ట్ అయింది, ఒక కామెడీగా ఎలా కనెక్ట్ అయింది అనుకుంటారా? సి, హారర్ లో ఇందాక కీర్తన్ గారు చెప్పినట్టు మనం భయపెట్టించే టైప్ లో కూడా ఉంటుందండి. ఇది కమీడియన్ గా ఒక పెళ్లి వదిరా బాబు, ఇగో ఇవిరా నీ ప్రాబ్లమ్స్ పెళ్ళైతే అన్న టైప్ లో భయపడిచ్చిన ఇది కైండ్ ఆఫ్ హారరే కదండి. అంటే నా ఉద్దేశం వేరు, బట్ ఏదో ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ అవుట్, బట్ యా కొంచెం భయం భయం అయితే ఉంటుంది పెళ్లి అనగానే. సో ఆ టైప్ లో హారర్ అనుకోండి. సో మన కాన్సెప్ట్ కి వచ్చేస్తే, మీరు రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏ సాంగ్ ఆర్ ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అయితే మీకు నచ్చుతుంది, అంటే వాట్ ఎవర్ ద ఎంట్రీ ఇట్ ఇస్ కదా, ఆలోచించరా? ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ రూమ్ లో మీటింగ్ కి వెళ్తూ డోర్ ఓపెన్ అంటే అందరూ ఆల్రెడీ సెట్ అయి ఉన్నారు, ఇట్స్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ యూ అండ్ యూఆర్ ద వన్ టు ఎంటర్ లాస్ట్. సో ఎంటర్ అవ్వంగానే డోర్ ఓపెన్ చేయగానే మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలనుకుంటారు కదా? అలాగే ఫ్యామిలీ ఫంక్షన్ అనుకోండి, మీరే లేట్ గా వచ్చారు, యు ఆర్ ద లాస్ట్ వన్ అండ్ ఆల్రెడీ కజిన్స్ ఫ్యామిలీ ఎవ్రీ వన్ ఆర్ సిట్టింగ్ అండ్ హ్యావింగ్ ద ఫన్, అప్పుడు మీరు ఏ సాంగ్ ప్లే చేయాలనుకుంటారు ఆర్ ఏ బ్యాక్గ్రౌండ్ వస్తే బాగుంది అనుకుంటారు. అలాగే సడన్ గా స్పీకర్ లో ఏదో ఒక సాంగ్ ప్లే అవ్వాలి, ఓకే, అలాంటప్పుడు మీరు ఏ సాంగ్ ప్లే చేస్తారు కదా? సరే, ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, వీటిలో మీకు ఏదైనా నచ్చి ఆర్ మీకేమైనా థాట్స్ వస్తే నాకు చెప్పండి, మీరు ఎలా అనుకుంటున్నారు అన్నది, ఓకేనా? అండ్ సో నేనైతే ప్రస్తుతానికి ఇంకా కంటిన్యూ చేస్తాను మాట్లాడడం, ఎందుకంటే దీని తర్వాత ఒక కమర్షియల్ ఉంది కాబట్టి. లెట్ మీ కంటిన్యూ ఇట్. సరే, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళినప్పుడు, మన ఫ్రెండ్స్ అంటేనే అల్లర్ బ్యాచ్ అండి, అల్లర్ లేకుండా ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారు, మనం వస్తే ఇది ఈ ఫ్లోర్ దద్దరిల్లిపోవాలి అన్న టైప్ లో అల్లర్ చేస్తాం కదా, ఆ టైప్ లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి సాంగ్ కావాలి బ్యాక్గ్రౌండ్ లో, ఆలోచించారా? అసలు ఎప్పుడైనా ఇలాంటి థాట్స్ వచ్చాయా అండి మీకు ఎవరికైనా, అంటే ఇంత సిల్లీగా ఉండాలి, ఇంత సినిమాటిక్ గా ఉండాలి, ఇంత ఫన్నీగా ఉండాలి అన్న ఫీల్ ఎప్పుడైనా ఉండిందా? కదా, చాలా సార్లు ఉండే ఉంటుంది. యా నేను ఆలోచిస్తున్నాను, ఒక చిన్న క్విక్ 1 మినిట్ లో ఏదైనా ఒక చిన్న అలా మ్యూజిక్ టైప్ లో వేస్తాను, దాని తర్వాత మనం దీంట్లోకి వెళ్ళిపోతాం కమర్షియల్ లోకి, దాని తర్వాత వచ్చిన తర్వాత విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
1: రాధిక నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్ ఓకే
2: షూర్ హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్
1: 5K అనుకుంటున్నా బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు
2: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర
1: టెన్షన్ పడకండి స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్ సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ
3: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం దీనికి మీ సంజాషి ఏంటి
4: గిల్టీ యువర్ ఆనర్ గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్ ఒకరోజు బిర్యానీ అని ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని ఎలా ఆగను మహాశయ ఎలా ఆగను
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
5: Oi, lunch ke karkana veldama?
6: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
5: No groceries kondaniki inni places ki veltunnava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat. Spices to snacks. Everything under one roof.
0: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry. Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: Welcome back. ఒక మంచి బ్రేక్ అయితే తీసేసుకున్నాం అండ్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం మన క్యారెక్టర్స్ లోకి మునిగిపోదామా సో సరే మూవీ క్యారెక్టర్స్ గురించి అయితే చెప్పాను నేను అంటే హీరోయిన్ ఉండాలి హీరోయిన్ ఉంటుంది హీరో ఉంటాడు అండ్ దెన్ విలన్ అండ్ కమీడియన్స్ ఆర్ ఫ్రెండ్స్ ఇలా ఇంత మందిని మనలో మనం చూసుకుంటూ ఉంటాము ఒకవేళ మనమే సినిమా తీస్తే అంటే మనమే ఆ మూవీలో క్యారెక్టర్ అయితే మనం ఏ క్యారెక్టర్ అవ్వాలనుకుంటున్నాం అనుకున్నాం కదా సో అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి కనుక క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటే కొంతమంది మహేష్ బాబు టైప్ లో అతడు మూవీలో ఉన్నట్టు యూనో మూవీ గుర్తుంది కదా మీకు అందరికీనో డెఫినెట్ గా గుర్తే ఉండి ఉంటుంది ఆ టైప్ లో సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తూ తక్కువ మాట్లాడుతూ కానీ మాట్లాడినప్పుడల్లా ఒక మంచి పంచ్ వేస్తూ ఉండి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లో ఒక స్లోగా మంచి సాంగ్ లాంటిది సెట్ అవుతుంది కదా కదా నేను ఆలోచిస్తున్నాను నాకేం సెట్ అవుతుంది మీరు ఆలోచించారా మీకేం సెట్ అవుతుంది ఇలాంటి దీంట్లో అయితేను అని ఆలోచిస్తే నాకు కాల్ చేసి చెప్పండి మరి వెయిట్ ఎందుకండి ఫోన్ చేయండి మాట్లాడుకుందాం మంచి టాపిక్ ఇది కదా సరే నేను ఇంకా ఫర్దర్ గా మాట్లాడే ముందు ఒక మంచి మంచి సాంగ్ ప్లే చేస్తాను వినేసేయండి దాని తర్వాత బోల్డ్ ముచ్చట్లు కబుర్లు టక్ టక్ టక్ టక్ చెప్పేసుకుందాం ఓకేనా అప్పటిదాకా ఈ సాంగ్ వినండి

అదండి ఒక జగడ జగడ జగడ సాంగ్ అయితే వేసేసుకున్నాం. సరే నెక్స్ట్ ఇదేంటంటే మన అందరి గ్రూప్ లో కంపల్సరీ ఒక జాతి రత్నాలు బ్యాచ్ అయితే ఉంటుంది కదా. సో లైఫ్ లో ప్లాన్స్ ఒకటి, రిజల్ట్స్ ఒకటి, అండ్ కామెడీకి ఎంటర్టైన్మెంట్ కి అసలు హద్దే లేదు. అసలు యునో ఇట్ గోస్ జస్ట్ లైక్ దాట్. అలాంటి ఫ్రెండ్స్ ప్రతి గ్రూప్ లో ఉంటారండి కదా. ట్రిప్ ప్లాన్ చేస్తే రౌట్ మార్చేస్తారు, ఆర్ షాపింగ్ కి వెళ్తే బడ్జెట్ మార్చేస్తారు, ఆర్ సింపుల్ గా మనం చేసే అడ్వెంచర్ ని కూడా డిఫరెంట్ గా చూపిస్తారు కదా. అలాంటి అల్లరి బ్యాచ్ మీలో ఉందా? అందులో మీరు ఏంటి? మీరు కూడా అల్లరి చేస్తారా? లేదు అంటే ఇందాక మహేష్ బాబు గారు లాగా సైలెంట్ అబ్జర్వర్ బ్యాచ్ లో అందరూ ఉంటారండి. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ బ్యాచ్ మాత్రం దద్దరు వెళ్ళిపోయే బ్యాచ్ ఉంటుంది. అలాంటి బ్యాచ్ మీకుందా? ఉంటే కాల్ చేసేయండి నాకు. సరే అలాంటి ఒక అల్లరి అల్లరి పాటతోటి నేను ఇప్పుడు మీకు ప్లే చేస్తాను. వినేసేయండి ఈ లోపల నాకు ఏమైనా కాల్ చేసి

అదండి ఒక నైస్ సాంగ్, అల్లరి సాంగ్ అయితే వేస్తాను. నేను ఇందాక అన్నట్టు నేను ఆలోచిస్తున్నాను అనమాట, ఏంటంటే నాకు ఏమైనా ఇన్సిడెంట్స్ ఇలాంటివి గుర్తున్నాయా అని. వెంటనే ఒకటి గుర్తొచ్చిందండి, నేను స్కూల్లో ఉన్నప్పుడు నా చిన్నప్పుడు మేము సాయంత్రం ట్యూషన్కి వెళ్లేవాళ్ళం అనమాట. అంటే మాకు ఇంటికి దగ్గరే బట్ సైకిల్ మీద వెళ్లేవాళ్ళం. సో సైకిల్ వేసుకుని వెళ్ళిన తర్వాత ఒక మాకైతే ఒక గ్యాంగ్ అయితే పక్క ఉండదండోయ్, అందులో

ఒక అమ్మాయి ఉండేవాడు. వాడు ఏంటంటే ఫస్ట్ వాడు చేసే అల్లరీ, సైకిల్స్ అలా పార్క్ చేయంగానే మేమందరం లోపలికి వెళ్ళిపోగానే ఆ రోజు ఏ సైకిల్ బాగుంది అని చూసుకునేవాడు, ఆ సైకిల్ కి గాలి తీసేవాడు. సో దాట్ కంటిన్యూడ్ అలా వెళ్లేది. అయితే ఒకసారి చాలా సైలెంట్ చెప్పాను కదా ఇందాక, గ్రూప్ లో అంటే అందరూ అల్లర్ట్ చేసే వాళ్లే కదా, గ్రూప్ లో కొంతమంది ఉంటారు హు ఆర్ లైక్ వెరీ సైలెంట్, వాళ్ళు అల్లర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, బీటూ లాగా సైకిల్ కి గాలి తీసేసిన వెంటనే వాడి సైకిల్ కే వాళ్ళు గాలి తీసేసి కామ్ గా ఏమీ తెలియనట్లు లోపలికి వచ్చేసారు. సో వాడు బయటికి రాగానే వాడికి అసలు అర్థం కాలేదు, ఏంటి నేను కదా ఎప్పుడు ఇంత అల్లర్ట్ చేసేది, హౌ అని అనుకున్నాడు. కానీ ఏం చేస్తాం, సైలెంట్ గా ఉండే వాళ్ళు కూడా చాలా సార్లు సైలెంట్ గా ఉండరండో, వాళ్ళు అల్లర్ట్ చేస్తారు కదా. సో దట్ ఈస్ ద ఫన్, అండ్ అది కూడా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి తెలియకుండానే అల్లరి అంతా బయటపడుతుందండి. మనం ఎంత సైలెంట్ గా ఉన్నా కూడా మనలో ఒక చిన్న అల్లరితనం, సింపుల్ జస్ట్ లైక్ జాతి రత్నాలు రైట్, మనం కూడా ఒక జాతి రత్నమేనండి. ఎప్పుడైనాను ఏదో ఒక టైంలో అయ్యి ఉంటాం కూడా, ఇప్పుడంటే లైఫ్ లో చాలా సీరియస్ అయిపోయామేమో కానీ, బట్ సమ్ టైమ్ బ్యాక్ ఇన్ ఆర్ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ ఎప్పుడో ఒకసారి మనం కూడా ఒక జాతి రత్నమే కదా. సో ఎంత బాగుంటుందో ఇలాంటివన్నీ నేను ఆలోచించుకుని తలుచుకుంటే, బై ద వే ఎనీవేస్ ఇవన్నీ ఒకసారి నెమరేసుకోగానే ఎక్కడికో వెళ్ళి అప్ప మళ్ళీ బ్యాక్ టు ద లైఫ్ రావాలి అంటే కొంచెం కష్టం, కానీ రావాలి తప్పదు. సరే, కొన్నిసార్లు క్యారెక్టర్స్ మన పర్సనాలిటీని చాలా రిఫ్లెక్ట్ చేస్తాయి కదా. అంటే మనం చాలా జనాల దగ్గరకు వెళ్ళినప్పుడు, మధ్యలో పెద్ద గ్రూప్ లోకి వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం ఓ వి ఆర్ వెరీ సైలెంట్ అబ్జర్వర్ అని, బట్ చేంజెస్ రైట్. సో విల్ టాక్ మోర్, బట్ నెక్స్ట్ ఇంకొక సాంగ్ కూడా ప్లే చేస్తాను నేను వినేసేసి, దాని తర్వాత విల్ కంటిన్యూ ఆన్ దిస్. బట్ మీకు ఈ లోపల ఏమైనా గుర్తొస్తే నాకు కాల్ చేసి చెప్పండి, సో దట్ మనం ఇంకా ఎక్స్పాండ్ చేసి మాట్లాడుకోవచ్చు. ఓకేనా, అప్పటిదాకా సమ్ ఫనీ సాంగ్ ఆర్ సమ్ సాంగ్ విచ్ ఇస్ రియలీ హిట్, లెట్ మీ ప్లే దట్ ఫర్ యూ.

అవుతుంది. ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాము, కానీ మనం టాపిక్ అనుకున్నాం కదా ఏంటంటే, మన మన లైఫ్ ఒక మూవీ లాగా ఉంటే అందులో మీరు ఏ క్యారెక్టర్ అవ్వాలి, బట్ వన్స్ యూ బికమ్ దట్ క్యారెక్టర్ అంటే మీరు హీరో అయినా అవ్వచ్చు, హీరోయిన్ అయినా అవ్వచ్చు, లేదు కమేడియన్ ఆర్ విలన్ ఆర్ వాట్ ఎవర్ ఎనీ క్యారెక్టర్ మీరు అనుకున్నా, మీరు ఎంట్రీ ఇవ్వంగానే మీకు బ్యాక్గ్రౌండ్ లో ఏ సాంగ్ కావాలి అనుకుంటారు, ఏ సాంగ్ ఆర్ ఏ మ్యూజిక్ ప్లే అయితే మీకు నచ్చుతుంది అనుకుంటారు అని అనుకున్నాం కదా, దాని గురించి మాట్లాడుతున్నాం. అయితే ఏంటంటే ఇంతకు ముందు అడిగి చెప్పాను నేను, మన బ్యాచ్ మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా జాతీయరత్నాలు, మన గ్యాంగ్ కూడా జాతీయరత్నాలు గ్యాంగ్ ఉంటుంది, అందులో కూడా కొంతమంది బాగా అల్లరి చేసే వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం చాలా మంది మహేష్ బాబు గారు లాగా అంటే అతడు మూవీలో మహేష్ బాబు గారు లాగా చాలా క్వైట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి క్యారెక్టర్స్ లో అంటే మీరు మీరు మీ గ్యాంగ్ లో అలాంటి క్యారెక్టరా, ఆర్ వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దాట్ గ్యాంగ్ అని కూడా అనుకున్నాం. మీకేమైనా థాట్స్ వస్తే నాకు చెప్పేసేయండి, కాల్ చేసి మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఇంకా ఎక్కువ ఎక్కువ ఎక్కువ ఎక్కువ. సరే, అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఏంటంటే చాలా క్యారెక్టర్స్ మన పర్సనాలిటీని చాలా రిఫ్లెక్ట్ చేస్తాయి అని చెప్పేసి, కొంతమంది చాలా ఒబీడియంట్ గా బంటూస్ టైప్ అనమాట, యూనో అంటే బంటూ ఇస్ వెరీ రామ్ బంటూ, చాలా ఒబీడియంట్. ఓకే, నాకు కరెక్ట్ గా ఎలా వర్డ్ ఏం పెట్టాలి అన్నది అర్థం కాలేదు కానీ, బట్ అలాగా అయితే చాలా మందికి ఫ్యామిలీ ఫస్ట్, ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే వాళ్లే ముందుంటారు, ఎక్కడ ఏ ఫంక్షన్ ఆర్ ఏ ఈవెంట్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు హెల్ప్ చేయండి, వాళ్ళు వెళ్ళరండి, అలాంటి వాళ్ళు. వాళ్ళ హ్యాపీనెస్ కన్నా పక్క వాళ్ళ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. కొంతమంది ఏంటంటే కొంతమందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి, వరల్డ్ ని బెటర్ ప్లేస్ చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. అండ్ ఇంకా కొంతమంది ఉంటారు పుష్ప టైప్ లో అనమాట కదా, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే రేంజ్ అండి. సిచ్యువేషన్ ఏదైనా సరే తగ్గేదేలే మూడ్ అదనమాట. సరే, మీరు ఏ కేటగిరీ, సైలెంట్ అబ్జర్వరా, లీడరా, కామెడీ పీసా, డ్రీమరారా, ఆర్ యూనో రెబలా, ఏదైనా సరే కదా నాకు కాల్ చేసి చెప్పేసండి మీరు ఏంటి ఏంటి ఏంటి అని. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ బీట్ సాంగ్ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం మంచి ఓల్డ్ సాంగ్ వేస్తాను, మీరు ఎంజాయ్ చేయండి.

0: నైస్ బ్యూటిఫుల్ సాంగ్ కదా. నాకు చాలా ఇష్టమైన పాట అండి ఇది. ఇంతకన్నా అంటే నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటూ అలా ఈవినింగ్ మంచి చంద్రుని చూస్తూ, పౌర్ణమి చంద్రుని చూస్తూ, ఒక యునో చిన్న పాండ్ కానీ ఆర్ లేదంటే మనకి ఇప్పుడున్న బోట్స్ ఉన్నాయి ఎలాగండి అలాగా ఏదైనా ఇమాజిన్ చేసుకోండి, అలా కూర్చుని అలా వెళ్తూ అలా ఈ సాంగ్ కనుక బ్యాక్ గ్రౌండ్ లో వస్తే మనమే క్వీన్, మనమే అన్ని, మనమే ప్రిన్సెస్, ఏ వాట్ ఎవర్ యూ సే అబ్బా కదా, నేనైతే అలాగే అనుకుంటాను. సో అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తే ఈ పాట కనుక బ్యాక్ గ్రౌండ్ లో ఉంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది కదా. నేనైతే నన్ను ఇమాజిన్ చేసేసుకున్నానండి. సరే, మీకు అందరికి ప్లేలిస్ట్ ఉంటుంది రైట్? మీ అందరి ప్లేలిస్ట్ లో చాలా సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ లో మీరు మీ సిచ్యువేషన్ కి బట్టి ఓకే నా మూడ్ ఇప్పుడు ఇలా ఉంది, నేను ఈ పాట ప్లే చేస్తే బాగుంటుంది, ఆర్ నేను ఫన్ మూడ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను, కొంచెం పెప్పీ సాంగ్స్ వేస్తాను, ఆర్ ఇంకోటి పార్టీ మూడ్ లో ఉన్నాను, నాకు పార్టీ సాంగ్స్ కావాలి అని ఇలాగా డిఫరెంట్ ప్లేలిస్ట్ లు అయితే తయారు చేసుకుంటాం కదా. సో ఇమాజిన్ మార్నింగ్ లేచి మిర్రర్ లో చూసుకున్న వెంటనే బ్యాక్ గ్రౌండ్ లో ఏ సాంగ్ ప్లే అవ్వాలి అని అనుకుంటారు ఆ రోజు మూడ్ ని బట్ట? లేదు, మూడ్ ఏదో కొంచెం బాగాలేదనుకోండి, కొంచెం మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఏ సాంగ్ ప్లే చేసుకోవాలనుకుంటారు నాకు చెప్పేసేయండి. ఓకేనా? ఎంత ఎంత డిఫరెంట్ గా ఉందో నాకైతే థీమ్, నాకు నచ్చేసింది, మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ కాల్ చేసి చెప్పండి ఎలా ఉందో ఏంటో, ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, మసాలాస్ ఆర్ ఏనో వాట్ ఎవర్ యూ వాంట్ టు పుట్, సో దాట్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే కదా. నన్ను నేనైతే ఇందాక చెప్పాను కదండి ఇమాజిన్ చేసుకున్నాను నేను అని చెప్పేసి అలాగనమాట. అంటే నేను చెప్పింది అద్దంలో చూసుకుని ఇలా ప్లే చేసుకుంటే బాగుంటుంది అని, అట్ ద సేమ్ టైం మీరు ఆఫీస్ లో కూడా అనుకోవచ్చు, ఒకవేళ ప్రమోషన్ రాగానే మీ బుర్రలో వచ్చే, ఆఫీస్ లో మీకు ప్రమోషన్ వస్తే మీకు బుర్రలో వచ్చే ఫస్ట్ సాంగ్ ఏంటి, అలా కూడా అనుకోవచ్చు. ఎన్ని ఆలోచించుకోవచ్చు అండి, ఇది మన సినిమా, మనమే డైరెక్ట్ చేసుకుంటున్నాం కదా, ఏమైనా చెప్పచ్చు. సరే, అప్పటిదాకా నేను ఇంకొక పాట ప్లే చేస్తాను, వినేసేయండి, దాని తర్వాత మళ్ళీ కబుర్లు
1: చెప్పుకుందాం.
2: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్, స్టూడియోలో టైం 11 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ద టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Adandi, welcome back after a nice break. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్న కాన్సెప్ట్ మనకి మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తాను. ఏంటంటే మన మూవీ, మన లైఫ్ ఒక మూవీ అయితే అందులో మనం క్యారెక్టర్స్ అయితే హీరో, హీరోయిన్ ఆర్ విలన్ ఆర్ ఎనీథింగ్, కమీడియన్ ఆర్ సైడ్ క్యారెక్టర్ లైక్ ఫ్రెండ్స్, ఏదైనా సరే మనం ఎంట్రీ ఇస్తే మన కోసం మనం ఏ సాంగ్ ప్లే చేయాలనుకుంటున్నాము బ్యాక్గ్రౌండ్ లో అని అనుకున్నాము. అండ్ దాని గురించి కొంచెం మాట్లాడుకున్నాం కూడా. బట్ బిఫోర్ ఐ కంటిన్యూ విత్ ద టాపిక్, యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇప్పుడే లక్ష్మి గారు కాల్ చేశారు. షీ హ్యావ్ అ రిక్వెస్ట్, మంచి అందమైన ఇంకొక పాట ప్లే చేయమని అడిగారండి. ఫస్ట్ నేను ఆవిడ కోసం ఈ పాట ప్లే చేసేసి మళ్ళీ మనం మాట్లాడేసుకుందాం, ఓకేనా? ఆవిడ కోసం అందాల ఓ చిలక, ప్లీజ్ లిసన్ టు ఇట్.

బ్యూటిఫుల్ అండి, ఇంత మంచి పాటలు అడిగారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు ఫర్ ఆస్కింగ్ సచ్ అ బ్యూటిఫుల్ వన్. అండ్ ఎంత క్వైట్ గా, ఎంత కామ్ గా, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. సో నేను అలా ఒకసారి ఎక్కడికో వెళ్ళిపోయానండి. నేను నెక్స్ట్ ఏం మాట్లాడాలి అనుకున్నాను, ఒక నిమిషం మర్చిపోయాను కూడా. ఆ పాట అంత అద్భుతంగా ఉంది. బట్ ఆ పాట మాత్రం పివి శ్రీనివాస్ గారు పాడిన పాట ఎంతో సూతింగ్ గా, అలా మార్నింగ్ లేవగానే ఇలాంటి మంచి పాటలు వింటే చాలా బాగుంటుంది డే అంతా అని అనిపించేటట్టు ఉంది పాట కదా. ఐ నో ఫర్ షూర్ డెఫినెట్ గా మీకు అందరికీ కూడా అలా అనిపిస్తుంటుంది. సో ఇంకొక పాట ప్లే చేస్తాను. అంటే నేను సిచ్యువేషన్ ఏం చెప్పట్లేదు, బట్ ఈ పాట వినేసేయండి. నాకు ఇది కూడా చాలా ఆ జోన్ లోకి వస్తుంది, అంటే కొంచెం అలాంటి పాట అనిపిస్తుంటుంది. ఏంటంటే మరో చరిత్ర మూవీ అందరికీ గుర్తే ఉంటుంది, ఎంఎస్ విశ్వనాథన్ గారిది. సో అలాంటి పాట ప్లే చేస్తాను, ఒకసారి వినండి. దాని తర్వాత కొంచెం మళ్ళీ రూట్ మార్చ్ స్టైల్లోకి వచ్చి ఇంకొక టాపిక్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ మాట్లాడదాం. ఓకేనా? ఓకే, అప్పటిదాకా ఈ సాంగ్ వినేసేయండి.

0: बड़े मखाड़ वोई फंकार नशा में भगत भी गुलाम
1: అదండి. సో చక్కగా ఒక మంచి పాట అయితే వేసేసుకున్నాను, బలే బలే మగాడి బోయ్ అని. సో ఏంటంటే, సిచ్యువేషన్ ఏదైనా సరే ఆర్ మనం ఎలాంటి క్యారెక్టర్ లో ఉన్నా సరే ఆర్ ఎలాంటి పరిస్థితిలో మనం అంటే మన మూడ్ ఎలా ఉన్నా, అది హ్యాపీ మూడ్ కావచ్చు, సాడ్ మూడ్ కావచ్చు, ఎలా ఉన్నా సరే మనకంటూ ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది అనుకున్నాం కదా. సో ఇలాంటి ప్లేలిస్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 90s లో అయితే జనాలకి దే హ్యావ్ దర్ ఓన్ సెట్ ఆఫ్ ప్లేలిస్ట్ అండి. ఏంటంటే వెన్నెలవే వెన్నెలవే ఆర్ స్నేహితుడా ఆర్ రోజా రోజా ఆర్ ఇలాంటివన్నీ క్యూలో ఉంటాయి కదా. కానీ వీటితో పాటు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. మనం ఎప్పుడు మన పాత పాటలనైతే అస్సలు మర్చిపోలేము. చక్కగా ఒక్క పదం పదం మనకు అర్థమయ్యేటట్టు ఉంది. మన మనకి ఎలాగో తెలియని ఒక యూనో చిన్న డాన్స్ మూవ్ ఇస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సాంగ్స్, రైట్? అన్ని సాంగ్స్ కూడా అంతే, అది లోపల డాన్స్ చేస్తాం పాట చేయమేమో అవి. సో అలాగనమాట. బట్ అలాగా నాకు ఇప్పుడే ఒక కాలర్ కాల్ చేశారు, చందన గారు. అండ్ ఆవిడేమో జాబిల్లి కోసం సాంగ్ అడిగారు. సో నేను లైన్అప్ చేస్తానని చెప్పాను. ప్లీజ్ ఈ సాంగ్ ఆవిడ కోసం ప్లే చేస్తున్నాను. చందన గారు, లిసన్ టు ఇట్ అండ్ ఎంజాయ్ దిస్ సాంగ్ జాబిల్లి కోసం, మీకోసం.

వావ్, ఎంత అద్భుతమైన సాంగ్ అండి ఇది కదా. చాలా సాంగ్స్ ఇందాక చెప్పినట్టు మన ప్లేలిస్ట్ లో ఉన్న సాంగ్స్ సిచ్యువేషన్ బట్టి మనం ప్లే చేసుకుంటున్నా కూడా, ఇలాంటి సాంగ్స్ వచ్చిన తర్వాత ఇవి జస్ట్ సాంగ్స్ అనిపించవండి కదా. కొన్ని మెమరీస్ ఆర్ ఒక జర్నీ, ఒక ఫేజ్, ఒక పర్సన్ ఆర్ ఒక ఫీలింగ్ అని అనిపిస్తూ ఉంటుంది, రైట్? ఇది ఏదైనా కావచ్చు. సాంగ్ లాగా ప్లే అవ్వగానే సడన్ గా మన మైండ్ ఒక టైం మెషిన్ లాగా అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. నాకైతే అలాగే అనిపించింది, ఎందుకంటే నేను బ్యాక్ టు బ్యాక్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కాలర్స్, నాకు ఇన్ని మంచి పాటలు గుర్తు చేసి ఇది ప్లే చేయండి అని అడిగినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే ఇది ప్లే చేస్తూ ఉంటే నేను కూడా టైం మెషిన్ లో అలా వెనక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ యూనో సిచ్యువేషన్ బట్టి అని అనుకుండా, బట్ ఆ టైం సాంగ్స్ కాబట్టి అలా స్కూల్ డేస్ కో, కాలేజ్ డేస్ కో, ఫ్రెండ్స్ తో వెళ్ళిన యూనో అలా అలా వెళ్ళిన ప్లేసెస్ కో అలా గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ట్రిప్స్ గుర్తొచ్చాయి ఒక్కసారి సడన్ గా. ఆ టైంలో ఇవే కదండి మన ప్లే ఉన్న సాంగ్స్ అని. నేను అఫ్ కోర్స్ ఏంటంటే ఆ టైంలో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడంటే ప్లేలిస్ట్ ఉంది, అప్పట్లో క్యాసెట్స్ కదా ఉండేవి. సో క్యాసెట్స్ ని బ్యాక్ టు బ్యాక్ ప్లే చేసుకుంటూ వెళ్ళి ఓకే ఏ సైడ్ అయిపోయిందా, నౌ లెట్స్ ప్లే బి సైడ్ అనుకుంటూ ఇలాంటివన్నీ ప్లే చేసుకుంటూ వచ్చిన పాట అలా మెమరీస్ ఒక్కసారి గుర్తొచ్చాయండి నాకు. ఎంత అద్భుతమైన డేస్ అండి, బ్యూటిఫుల్ డేస్, రైట్? సో ఇలా అన్ని ఒక్క దాన్ని మించిన ఒక సాంగ్ అని అనిపించేటట్టు ఉన్న సాంగ్స్ ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సరే, కొన్ని సాంగ్స్ ని వింటే ఆటోమేటిక్ గా తెలియకుండా మనకి ఒక మనసులో ఒక మంచి లోపటి నుంచి ఒక నవ్వు వస్తుంది. ఏంటంటే ఐ మూలన నవ్వు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తెలియకుండా కళ్ళల్లో మనసులోని నవ్వు కళ్ళల్లోకి వచ్చేస్తుంది కదా. సో ఇవన్నీ మనం బయటకి ఇలా అలా అని అనుకుంటాం కానీ, బట్ మనకి తెలియకుండానే ఇలాంటి పాటలన్నిటికీ ఒక హమ్ చేసేసుకుంటూ ఉండమండి మన మనసులో. ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్, రైట్? బాబా బాబా బా, నేనైతే ఒకసారి అలా డీవియేట్ అయిపోయాను పాట వినగానే. సరే, ఇంకొక చిన్న ఛాలెంజ్ చేద్దాం. ఏంటంటే మీరు విలన్ క్యారెక్టర్ అయితే మీ ఎంట్రీ సాంగ్ ఏంటి, మీకేమైనా ఉంటే కాల్ చేసి నాకు స్టూడియోకి కాల్ చేసి చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాను, మీరు విలన్ క్యారెక్టర్ అయితే మీ ఎంట్రీ సాంగ్ ఏంటి, ఓకేనా? కాల్ చేసేయండి, టక్ టక్ టక్ మనం కాల్ చేసేయండి, మనం మాట్లాడేసుకుందాం. బట్ అప్పటిదాకా ఏ పాట ప్లే చేయాలా అని ఆలోచిస్తున్నాను నేను. మీకు ఒక్క పాట కూడా టక్ మన గుర్తు రావట్లేదండి, ఏం పాట ప్లే చేయాలి అంటే ఇన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్న తర్వాత ఆ పాట గుర్తు రావట్లేదు నాకు, అది ప్రాబ్లం. ఓకే, ఈ సాంగ్ ప్లే చేస్తాను, వినేసేయండి.

అదండి, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేసాను. నాకు స్టూడియో నేను అడిగిన క్వశ్చన్ కి మీరే కనుక విలన్ అయితే మీకు ఏ సాంగ్ ప్లే చేయాలి అని అడిగాను కదా ఇందాక క్వశ్చన్. సో దానికి నాకు ఇద్దరు శ్రోతలు కాల్ చేశారు. కాల్ చేసి క్వశ్చన్ అయితే భలే అద్భుతంగా ఉందండి. సో నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఒక లక్ష్మి గారు కాల్ చేశారు. ఆవిడ ఏం చెప్పారంటే రజనీకాంత్ గారి సాంగ్ ఉంది కదా, నేను అలా ఎంట్రీ ఇస్తాను లకలకలక అనుకుంటాను అని అన్నారు. నేను ఆవిడ కోసం ఆ సాంగ్ ప్లే చేస్తాను. ఇంకొక లక్ష్మి గారు కాల్ చేశారండి. ఏంటంటే ఈవెన్ దో విలన్ అని అన్నా కూడా టీజింగ్ గా ఒక పాట కావాలి అని చెప్పారు. నేను డెఫినెట్ గా ప్లే చేస్తాను మీకోసం ఈ సాంగ్ ని. ఏంటంటే నిలువవే వాలుకనుల దాన ఆ సాంగ్ ప్లే చేస్తాను. అయితే ఏంటంటే నేను టూ సాంగ్స్ ప్లే చేసే ముందు మనము చిన్న బ్రేక్ లోకి వెళ్ళబోతున్నాము. బ్రేక్ అయిన తర్వాత ఈ టూ సాంగ్స్ ప్లే చేస్తాను. అప్పటిదాకా ఇంకొక సాంగ్ ప్లే చేసి దెన్ ఐల్ కంటిన్యూ ద షో. ఓకే అండి, అప్పటిదాకా ఈ సాంగ్ వినేసేయండి. ఏ సాంగ్ ప్లే చేయాలి మీకోసం నేను? సరే ఈ సాంగ్ ప్లే చేస్తాను వినేసేయండి, దెన్ వీ విల్ కంటిన్యూ ద షో.

0: most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: Yes.
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: వెల్కమ్ బ్యాక్. ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేసాము. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు కనుక మీ లైఫ్ లో విలన్ అయితే, విలన్ గా ఎంట్రీ ఇస్తే, మీకు ఏ సాంగ్ ప్లే చేసుకుంటారు మీకోసం అని చెప్పేసి. సో నాకు లక్ష్మి గారు కాల్ చేసి చెప్పారు ఏంటంటే, రజనీకాంత్ గారు లాగా లక లక లక లక అనుకుంటూ. సో నేను ఆ సాంగ్ వెతుకుతూనే ఉన్నాను ఇందాక నుంచిను. అయితే ఏంటంటే, నాకు ఆ సాంగ్ కనిపించలేదు, బట్ కానీ అదే మూవీలో ఇంకొక సాంగ్ వచ్చింది. నేను ఆ సాంగ్ ప్లే చేస్తాను, సారీ లక్ష్మి గారు, పాట మార్చేస్తాను మీకోసం ప్లే చేస్తానని చెప్పి. బట్ ఇన్ కేసు ఈ లోపల నా షో ఎండ్ అయ్యే లోపల అప్పుడు పాట కనబడితే తప్పకుండా మళ్ళీ ప్లే చేస్తాను మీకోసం. అప్పటిదాకా ఈ సాంగ్ వినేసేయండి మీరు.

బ్యూటిఫుల్ సాంగ్స్ కదా రెండును, నాకైతే సూపర్ నచ్చేసాయి. ఇందులో మన సెగ్మెంట్ ఏం తెలుసా, ఇందాక అడిగిన క్వశ్చన్, మీరు విలన్ క్యారెక్టర్ అయితే మీ ఎంట్రీ సాంగ్ ఏంటి అనేసి, దానికి నాకు లక్ష్మి గారు కాల్ ఇద్దరు లక్ష్మి గారు కాల్ చేశారు. సో వాళ్ళు ఈ పాటని రిక్వెస్ట్ చేశారు, ప్లే చేశాను వాళ్ళ కోసం. ఓకే, వి విల్ కంటిన్యూ మోర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హీరో క్యారెక్టర్ అయితే మీరు ఏ సాంగ్ అనుకుంటారు? మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే, మీరు కనుక హీరో క్యారెక్టర్ అయితే మీ ఎంట్రీ సాంగ్ ఎలా ఉండాలనుకుంటారు? నేను యాక్చువల్ గా అనుకుంటున్నానండి, హీరో క్యారెక్టర్ ఎంట్రీ అని అన్నా కూడా ఒక హీరో హీరోయిన్ కోసం పాడితే ఒక పాట యూనో ఎలా ఉంటుంది అని అనిపించింది. సో అలా ఆలోచిస్తూ నాకు నేను ఒక సాంగ్ అయితే, ఐ మీన్ ఇప్పుడు నేనైతే ఒక సాంగ్ లైన్అప్ చేశాను, అది ప్లే చేస్తాను. బట్ క్వశ్చన్ ఇంకా స్టిల్ ఆన్ అండో ఏంటంటే, మీరు కనుక హీరో అయితే, హీరో క్యారెక్టర్ అయితే మీ ఎంట్రీ సాంగ్ ఏంటి? ఓకే, నేను మీరు ఆలోచించే లోపల ఈ సాంగ్ ప్లే చేసేస్తాను, వినేసేయండి. దాని తర్వాత మీరు మీ ఆన్సర్ ని బట్టి మీ రిక్వెస్ట్ ఉంటే నేను తప్పకుండా సాంగ్స్ ప్లే చేస్తాను మీకోసం. ఓకేనా? ఫర్ నౌ లెట్ మీ ప్లే దిస్ సాంగ్.

అద్భుతమైన సాంగ్, రైట్? కదకదకదకదా, నాకైతే భలే నచ్చిన సాంగ్ ఇది. నేనేంటంటే ఇందాక చెప్పాను కదా, ఒకవేళ మీరే కనుక హీరో అయితే మీరు ఏ పాట అనుకున్నారు? నా కోసం మళ్ళీ లక్ష్మి గారు కాల్ చేసి ఒక సాంగ్ రిక్వెస్ట్ అడిగారండి. నేను సాంగ్ అయితే లైన్అప్ చేస్తాను. అయితే మళ్ళీ నా క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ఇన్ కేస్ ఇప్పుడే ట్యూన్ ఇన్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక. నా ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ వాజ్, మీరు విలన్ క్యారెక్టర్ అయితే మీ ఎంట్రీ సాంగ్ ఏంటి? దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సాంగ్, ఐ మీన్ సారీ, నెక్స్ట్ ఛాలెంజ్ క్వశ్చన్, హీరో క్యారెక్టర్ అయితే మీరు ఎలాంటి సాంగ్స్ కావాలనుకుంటున్నారు అని చెప్పేసి. సో ఆలోచించండి, నేను లక్ష్మి గారు అడిగిన సాంగ్ లైన్అప్ చేసే ముందు ఇంకొక సాంగ్ ప్లే చేస్తాను వినేసైంది, దాని తర్వాత లక్ష్మి గారి సాంగ్ ప్లే చేస్తాను నేను. అప్పటిదాకా ఎంజాయ్ దిస్ సాంగ్.

బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే నడుస్తున్నాయండి. యాక్చువల్ గా నాకు ఇప్పుడే ధీరజ్ గారు అని కాల్ చేశారు, ఇట్స్ ఫ్రమ్ యూటా అంట. సో కాల్ చేసి చెప్పారు నాకు కూడా ఒక మంచి సాంగ్ కావాలి అండి అనేసి. సో ఆయన సాంగ్ రిక్వెస్ట్ ఏంటంటే లక్షాధికారి మూవీలో మబ్బులో ఏముంది అని అడిగారు. సో మబ్బులో ఏముందో మీరే చెప్పాలి ధీరజ్ గారు, నేను ఆలోచిస్తాను ఈ లోపల. బట్ మీ సాంగ్ ప్లే చేసే ముందు ఇంకొక సాంగ్ ప్లే చేస్తాను, దాని తర్వాత కమర్షియల్స్కి వెళ్ళిన తర్వాత వెళ్ళి రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత మీ సాంగ్ ప్లే చేస్తానండి నేను. అప్పటిదాకా ట్యూన్ ఇన్ చేయండి, మీ పాట వింటూ ఉండండి, అండ్ నేను అడిగిన క్వశ్చన్స్ మాత్రం మర్చిపోద్దు. క్వశ్చన్స్ గుర్తున్నాయా మళ్ళీ రిపీట్ చేయనా? బట్ స్టిల్ ఓకే, నేనైతే రిపీట్ చేసేస్తాను మీకోసం. క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ఛాలెంజ్ వాజ్ మీ ఎంట్రీ, ఒకవేళ మీరు విలన్ అయితే విలన్ క్యారెక్టర్ అయితే మీ ఎంట్రీ సాంగ్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే హీరో క్యారెక్టర్ అయితే మీ ఎంట్రీ సాంగ్ ఏంటి అని అడిగాను నేను. ఈ రెండు, బట్ ఇంకొకటి కూడా చెప్పేస్తానండి థర్డ్, ఎందుకు ఇలాగ దొబ్బుచ్చులు అర్థం ఏమో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఓకే నేను ఎందుకు ఇవన్నీ కానీ ఇంకొక థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను మిమ్మల్ని. కామెడీ క్యారెక్టర్ అయితే ఓకే మీ సాంగ్ ఏంటి? మీరే కామెడీ క్యారెక్టర్ చేస్తే మీ ఎంట్రీ సాంగ్ ఏంటి? సో నేను అడిగిన త్రీ క్వశ్చన్స్ గుర్తున్నాయా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు విలన్ క్యారెక్టర్ అయితే, హీరో క్యారెక్టర్ అయితే, అండ్ కామెడీ క్యారెక్టర్ అయితే, ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ లో మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను ఫస్ట్ ఒక పాట అయితే ప్లే చేస్తాను, దాని తర్వాత విల్ గో టు కమర్షియల్స్ అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్. అప్పటిదాకా ఈ పాట మీకోసం.

0: అయ్యారే విచిత్రం. అబ్బాయి ఏం సాంగ్ కదా ఇది. యాక్చువల్ గా ఈ సాంగ్ వెనకట్లా నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మళ్ళీ వచ్చాను. ఏంటంటే ఈ స్టోరీ బేసిక్ గా ఎవరి మీద ఇదై ఉంది, ఐడియా ఉంది కదా మీకు. సో బట్ అంత విలన్ గా ఉన్న క్యారెక్టర్ ని కూడా క్యారెక్టర్ లో కూడా హీరో ఉంటాడు అని అనిపించేటట్టు ఉన్న సాంగ్ అని అనిపించింది నాకైతే ఇది. నాకు ఈ సాంగ్ నా చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం. ఈ సాంగ్ సందర్భం ఉన్నా లేకపోయినా, దేనికి రిలేట్ అయినా అవ్వకపోయినా, ఆల్ టైమ్ గో సాంగ్ అంటే ఇదేనండి నాకు. సో ఇలాంటి సాంగ్స్ మీకేమైనా ఉన్నాయా? ఉంటే టకటకటకమని నాకు కాల్ చేసేయండి, చెప్పేసేయండి సందర్భం ఏదైనా సరే. అంటే అది విలన్ క్యారెక్టరా, హీరో క్యారెక్టరా, ఆర్ కమెడియన్ క్యారెక్టరా, లో ఏ సాంగ్స్ అన్నా సరే పర్లేదు నాకేమీనో. బట్ ఇలాంటి టచింగ్ సాంగ్స్, నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను అనుకున్న సాంగ్స్ ఏమైనా ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి, చెప్పేసేయండి, నేను మీకోసం ప్లే చేసేస్తాను. బట్ అప్పటిదాకా యాక్చువల్ గా నేను ఇందాక చెప్పాను కదా, ధీరజ్ గారు కాల్ చేశారు, అడిగారు ఒక సాంగ్ అనేసి, ప్లే చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇంకొక కొంచెం సేపట్లో ఒక కమర్షియల్ లో వెళ్ళిపోతాం కాబట్టి నేను నా సెగ్మెంట్ ని ఒక్కసారి కంటిన్యూ చేసి కమర్షియల్స్ కి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన సాంగ్ ప్లే చేస్తాను. చేసిన తర్వాత వీ కెన్ స్టిల్ టాక్ మోర్ అబౌట్ ఇట్. అయితే ఏంటంటే నేను ఇంకొక క్వశ్చన్ యాడ్ చేస్తానండి. లవ్ స్టోరీ హీరో అయితే ఓకే ఏం చేస్తున్నారండి? ఫోన్లు చేయండి, వెయిట్ చేస్తున్నా నేను ఇక్కడ. నేను అడిగిన క్వశ్చన్స్ గుర్తున్నాయి కదా. మీ ఎంట్రీ సాంగ్ ఏంటి? హీరో క్యారెక్టర్ అయితే, కామెడీ క్యారెక్టర్ అయితే, లవ్ స్టోరీ హీరో అయితే, టక్ టక్ ఫోన్ చేసి చెప్పేసేయండి, మనం మాట్లాడుకుందాం.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 12 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Mee weekday tiffins nunchi Sunday family feast daka, Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: Welcome back after the break. ఇందాక మీ కమర్షియల్ లో విన్నారు కదా జాతర సీజన్ 4 గురించి. జూన్ 7th న 8 AM to 8 PM దాకా అండి మీరందరు రెడీ అయిపోయారా ఈవెంట్ కి? టక్ టక్ వచ్చేసేయండి. ఎన్నో జూనియర్స్ ఉన్నాయి దీంట్లో, అండ్ ప్రత్యేకంగా సీతారాముల వారి కళ్యాణం కూడా ఉందండి. సో తప్పకుండా మిమ్మల్ని అందరినీ అక్కడ కలుస్తాం మేమందరము. సో మీరు వచ్చేసేయండి. సో మన సెగ్మెంట్ లోకి మూవ్ అయిపోవడానికి వెంటనే ముందు ఇందాక చెప్పినట్టు ధీరజ్ గారు అడిగిన పాట ప్లే చేస్తాను మీకోసం. అది ప్లే చేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఓకేనా? అప్పటిదాకా సాంగ్ ఎంజాయ్ చేసేయండి.

అదండి, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ నైస్ సాంగ్. యాక్చువల్ గా భలే రిక్వెస్ట్లు అడుగుతున్నారండి. నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. నాకు కొన్ని సాంగ్స్ తెలుసు, సాంగ్ అడిగారు, నేను ప్లే చేసేస్తాను. అయితే నేను అడిగిన క్వశ్చన్ మీకు గుర్తుందా లేదు, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ మళ్ళీ నేను ఆ క్వశ్చన్స్ అడిగేస్తాను. ఏంటంటే మన ఛాలెంజెస్ ఇవాళ, మీరు విలన్ క్యారెక్టర్ అయితే మీ ఎంట్రీ సాంగ్ ఏంటి, అదే హీరో క్యారెక్టర్ అయితే మీ ఎంట్రీ సాంగ్ ఏంటి, కామెడీ క్యారెక్టర్ అయితే ఏంటి, లవ్ స్టోరీ హీరో అయితే మీ ఎంట్రీ సాంగ్ ఎలా ఉండాలనుకుంటున్నారు, అలాగే ఫ్యామిలీ ఫేవరెట్ క్యారెక్టర్ అయితే హౌ హౌ హౌ చెప్పేయండి నాకు. సరే, ఇది ఇమాజిన్ చేసుకోవడం కూడా చాలా ఫన్ అనిపిస్తుంది నాకైతే కదా. బై ది వే, ఇంకోటి ఏంటంటే, మన లైఫ్ లో మన ఫేవరెట్ క్యారెక్టర్ ఎప్పుడు హీరో కాకపోవచ్చు కూడా కదా. నేను ఇందాక చెప్పాను ఏది, చిత్రం బళ్ళారే విచిత్రం, రైట్, రిమెంబర్? సో అది యాక్చువల్ గా హీరో క్యారెక్టర్ కాదు, హీస్ అ విలన్, బట్ స్టిల్ ఒక హీరో లాగానే ఉంటుంది నాకు అనిపిస్తుంటుంది. ఏంటంటే కొన్ని మన మన మనకి అలా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఉంటాము మనమే, అలాగే మనల్ని మనం ఒక మెంటర్ క్యారెక్టర్ లో చూసుకుంటూ ఉంటాం. చాలా నేను యాజ్ అ బిగ్ సిస్టర్ నేను తమ్ముడు చాలా చెప్తూ ఉంటాను ఇలా ఉండాలి అలా ఉండాలి అలా, మీరు కూడా చెప్తూ ఉండొచ్చు. అండ్ అది మన పిల్లల్లో కూడా చూస్తాం, మనల్ని చూసి వాళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఎప్పుడు ఒక ఓకే నేను ఇది వెంట్రూ అయ్యాను కాబట్టి మీరు కూడా ఇలాగే ఉంటారా అని చెప్తూ వస్తూ ఉంటారు కదా. సో అలాగనమాట. అలాగే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం ఒక సపోర్ట్ రోల్ లో ఉంటామండి. ఎప్పుడు ఒక సపోర్ట్ రోల్ లో అనిపిస్తూ ఉంటుంది మనకు, మనం ఇంకొకళ్ళకి తెలియకుండా మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాము. అది మనకు ఐడియా కూడా రాకపోవచ్చు చాలా సార్లు కదా. యా వెల్, అయితే ఏంటంటే సినిమా సక్సెస్ అవ్వాలి అంటే హీరో ఒక్కడే సరిపోడు కదా కదా. మన జీవితం కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే మనం ఒక్కడమే సరిపోనండి. అందుకని ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాబట్టి, లైఫ్ కూడా అలాగే కాబట్టి, మనం ఏ రోల్లో ఉన్నా కూడా మన స్టోరీలో మనమే మెయిన్ క్యారెక్టర్ అంతే కదా. ఫస్ట్ యునో మనకి మనం ఇచ్చుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలండి, మనల్ని మనం ప్యాంపర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు, అప్పుడే కదా మనం ఎనర్జెటిక్ గా ఉంటాం. సరే, ఎనీవేస్, నేనైతే చాలా ఎక్కువ మాట్లాడేశాను, ఇప్పుడు మీకోసం ఈ సాంగ్ ప్లే చేస్తాను, వినేసేయండి. దాని తర్వాత విల్ కంటిన్యూ అవర్ టాపిక్.

అతండి. ఒక సాంగ్ అయితే ప్లే చేసేసాను మీకు కోసం, రమ్య కుమారి గారు, ఐమ్ సారీ అబౌట్ దాట్. సో బాటసారి సాంగ్ అయితే ప్లే చేశాను. సో యాక్చువల్లీ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ లో ఇందాక చెప్పాను కదా ద ఫ్యామిలీ క్యారెక్టర్ అని చెప్పి, ఏంటంటే ద బెస్ట్ ఫ్యామిలీ క్యారెక్టర్ ఫర్ మీ ఇస్ మై డాడ్. సో ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి మన ఫాదర్ ఇచ్చిన సపోర్ట్ ఇంత అంతా ఉండదు, ఏ టైంలో అయినా సరే హీఈస్ ద ఫుల్ సపోర్టర్ ఫర్ ఎనీబడి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కదా. సో నేను ఇది చేస్తాను అని అంటే మన వెనకాతలే నించుని ఓకే నువ్వు చేయగలవు అన్న సపోర్ట్ ఇచ్చే అంత అంత అంత ఇవ్వగలిగే అంత ఏమంటారు ఇది ఇంకెవరికి ఉందండి. ఐ డోంట్ నో ఏమనాలి ఇంకా దాన్ని, ఇంతకన్నా పెద్ద సపోర్టింగ్ అయితే ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం కూడా మనం. సో మన చిన్నప్పటి నుంచి మనం చూసి మనం ఎలా చేయాలి ఏమనుకుంటున్నాము, మనకి ప్రతి స్టెప్ లో ప్రతి సిచ్యువేషన్ లో అది మన స్కూల్ టైం కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, మన కెరియర్ లో కానివ్వండి, తర్వాత మన పెళ్లి అయినప్పుడు కానివ్వండి, పెళ్లి తర్వాత కూడా వాళ్ళ సపోర్ట్ మనకి ఎప్పుడు ఉంటుంది. అలాంటి బిగ్గెస్ట్ సపోర్ట్ క్యారెక్టర్ ఇస్ డాడ్ నాకు అనిపించేది, యూనో. సో అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫ్యామిలీ ఫస్ట్ రైట్. అండ్ ట్రిప్ లో ఉన్నా కూడా అమ్మ కాల్ చేస్తే లిఫ్ట్ చేసినా చేయకపోయినా నాన్న మాత్రం పక్కగా ఆన్సర్ చేస్తారండి కదా. ఫుడ్ తిన్నావా అని అడగడానికి సో వెయిట్ చేస్తూ ఉంటారు. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను మా నాన్న అలాగే ఉండేవారు. ఏంటంటే ఫోన్ చేయంగానే ఓకే అమ్మలో తిన్నావా అని అడిగేవారు కదా. సో ఇలాంటివి చాలా చాలా చాలా ఏంటంటే డాడీ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్ ఇస్ డాడ్ నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది, ఇంకేమైనా ఉన్నాయా మీ థాట్స్ లో, ఏమైనా ఉంటే నాకు షేర్ చేసి చెప్పండి, మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే నాకంటే ముందు నేను ఒక సాంగ్ వేసేస్తాను, వినేసేయండి.

అదండి, ఈ సాంగ్ వేసిన తర్వాత మీకు అనిపించలేదా ఏంటంటే ఇలాగే కదా మనల్ని సపోర్ట్ చేసింది అని? మనం ఎంత అల్లరి చేసినా, ఏమి చేసినా, ఎంత గోల పెట్టినా సరే మనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేది, యూనో, మన అల్లరితో మన అల్లరినే వాళ్ళ అల్లరిగా చూస్తూ ఫైనల్ గా వాళ్ళకి లైఫ్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అంటే మనం నవ్వంగానే వాళ్ళు కూడా నవ్వేసి దాట్స్ దేర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని అనుకుని ఉన్న బిగ్ సపోర్టర్స్ మనకి. ఇంతకన్నా ఏం చెప్పాలండి వాళ్ళ గురించి? డాడ్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటెస్ట్, రైట్? అబ్సల్యూట్లీ. సో ఓకే, నేను ఇదే దీంట్లో మాట్లాడుతూ ఉంటే నెక్స్ట్ అనిపించింది ఏంటంటే, ఒక డ్రీమర్, థింక్ అబౌట్ ఇట్. మూవీస్ లో చాలా మూవీస్ చూసాం నేను. యాక్చువల్లీ ఏంటంటే ఐ మైట్ బి రిఫరింగ్ నాకు టక్ మనీ సినిమా, ఓకే యా సినిమా పేరు కూడా గుర్తొచ్చిందండి, తమ్ముడు మూవీ చూసుంటారు కదా. తమ్ముడు మూవీలో పవన్ కళ్యాణ్ గారి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఏంటంటే లాస్ట్ లో, యూనో, ద సెకండ్ హాఫ్ టైమ్ లో హీస్ అ బిగ్ డ్రీమర్. సో అలాంటి డ్రీమర్ క్యారెక్టర్స్ లైక్ దే వాంట్ టు అచీవ్ సంథింగ్, యూనో, అక్కడికి వచ్చిన తర్వాత బాడీ అక్కడ ప్రెసెంట్ అయ్యి ఉంటుంది, ఆ టైంలో దే విల్ బి ప్రెసెంట్ దేర్, బట్ దేర్ థాట్స్ ఆర్ టోటలీ డిఫరెంట్, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాయి. ఏంటంటే నేను నా లైఫ్ లో ఇది అచీవ్ చేయాలి అని చెప్పేసి కదా, మైండ్ లో ఫ్యూచర్ ఉంటుంది, బిగ్ డ్రీమ్స్ ఉంటాయి, ప్లాన్స్ ఉంటాయి, అండ్ బిగ్ గోల్స్ ఉంటాయి. ఇలా అన్ని కూడా మన డ్రీమర్ గా మనల్ని మనం క్యారెక్టరైజ్ చేసుకుని మనల్ని మనం చూసుకుంటాం కదా. అలాంటప్పుడు మీరు ఏ సాంగ్ అయితే ప్లే చేయాలనుకుంటున్నారు? బట్ నేను మాత్రం ఇప్పుడు మీతోటి తమ్ముడు అన్నాను కాబట్టి తమ్ముడు సాంగ్ ప్లే చేసేస్తాను, వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం.

0: దట్స్ ద డ్రీమర్ సాంగ్ ఇసంట్ ఇట్ మీకు అనిపించిందా? నాకైతే అనిపించేసింది బాగాను. యాక్చువల్ గా నేను ఇందాక అనుకున్నాను ఒక మంచి పాత పాట ప్లే చేద్దాము, ఇలాంటి సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఏ సాంగ్ దొరుకుతుందా అని నాకైతే ఏం కనిపించలేదు. అందుకని నేను నాకు ఇమ్మీడియట్ గా థాట్ వచ్చి ఇంతకన్నా డ్రీమర్ సాంగ్ ఏమైనా ఉంటుందా అని అనిపించి ఈ సాంగ్ ప్లే చేశాను. సో బట్ మీకేమైనా ఐడియా ఉండి మీరు కనుక డ్రీమర్ అయితే మీకు ఎలాంటి సాంగ్ కావాలి అని అనుకుంటున్నారు, ప్లీజ్ గో హెడ్ అండ్ కాల్ మీ, నేను మీకోసం సాంగ్ ప్లే చేస్తాను. బట్ మీకు సెగ్మెంట్ అయితే గుర్తుంది కదా, మీరు కాల్ చేయొచ్చు. ఇంకాను స్టిల్ యూ హ్యావ్ టైమ్ టు స్పీక్ మోర్ అబౌట్ లైక్ ఆల్ ద ఆప్షన్స్ వాట్ వీ హ్యావ్. సో నేను ఒక కాలర్ని అయితే తీసుకుంటున్నాను లైన్ లోనే. గుడ్ మార్నింగ్ రేడియో సురభి.
1: హలో.
0: సో కాల్ కట్ అయిపోయింది, బట్ దట్స్ ఓకే. నేను అయితే ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మీకు యా సో సెగ్మెంట్ అయితే గుర్తుంది కదా, హీరో అయితే ఎలాగా సైలెంట్ హీరో, ఐ నో లైక్ యు నో వరి కాలం ఏమంటారు మన లవ్ టైప్ హీరోస్ అంటే చాలా సాఫ్ట్ అండ్ హీరో అయితే ఎలాంటి పాటలు అనుకుంటున్నారు మీరు, అలాగే డ్రీమర్ అయితే ఎలా అనుకుంటున్నారు, అలా అయితే విలన్ గా ఉండి మీరు ఎలాంటి పాటలు అనుకుంటున్నారు, అంటే మీరు విలన్ అయితే మీ క్యారెక్టర్ లో మీ మూవీలో మీ క్యారెక్టర్ లో మీరు విలన్ అయితే మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలాంటి సాంగ్ ప్లే చేయాలనుకుంటున్నారు, ప్లే చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు, ఇలాంటివన్నీ ఇలాంటి బోల్డ్ బోల్డ్ మాట్లాడేసుకున్నామండి ఇవాళ మనం. సో దాని అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటే యాక్చువల్ గా నేను ఒక పాట ప్లే చేద్దాం అని అనుకుంటున్నాను, కానీ మనం ఇంకా కొంచెం సేపట్లో కమర్షియల్ లో వెళ్ళిపోతాం కాబట్టి పాట మధ్యలో ఆగిపోవచ్చు అని ప్లే చేయట్లేదు. సో అప్పటిదాకా మీకేమైనా థాట్స్ ఉంటే చెప్పండి. ఈ లోపల నేను కూడా నా పాత పాటలన్నీ ఒక్కసారి వెతుక్కొని మీ ముందు మళ్ళీ ఒక మంచి ప్లే మంచి పాత పాటతోటి వస్తాను నేను ఆఫ్టర్ ద బ్రేక్. అప్పటిదాకా చిన్న మ్యూజిక్ వేస్తాను, మీరు ఎంజాయ్ చేశారు మ్యూజిక్ అయితే ఓకేనా?
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా, సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: Atendi break, కమర్షియల్ బ్రేక్ అయితే అయిపోయింది. నేను మళ్ళీ మన నెక్స్ట్ దీని గురించి చెప్పే ముందు, అంటే క్యారెక్టర్ గురించి చెప్పే ముందు ఒక పాట ప్లే చేసి అప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక కమర్షియల్ బ్రేక్ అయింది కాబట్టి ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఓకేనా?

ఇది కూడా ఒక వండర్ఫుల్ సాంగ్ కదా, కొంచెం రిఫ్రెష్ అయ్యాం రైట్ కదా. యా యా యా అంటే ఆల్రెడీ టైం ఎంత 12:37 అయిపోయిందండి, లంచ్ అవర్ కూడా దగ్గరకు వచ్చింది కదా, ఆల్మోస్ట్ లంచ్ అవర్ లో ఉన్నామని అన్నా అని నేను కొంచెం అలా టాపిక్ మార్చి, ఐ మీన్ ప్లే చేసే ఇది మార్చి ఈ సాంగ్ ప్లే చేశాను. బట్ ఏంటంటే మనం మాట్లాడుకునే సెగ్మెంట్ గురించి ఆలోచిస్తే ఇంకొక క్యారెక్టర్ గుర్తొచ్చిందండి నాకు, రెబెల్ కదా. ఇది ఎలా మర్చిపోతాం అంటే, రెబెల్ అనగానే మూవీ రెబెల్ కాదండో. యాక్చువల్ గా ఏంటంటే, రూల్స్ ఫాలో చేయడం కన్నా రూల్స్ ని క్వశ్చన్ చేయడం ఇష్టం రైట్, అది దట్ ఈస్ రెబెల్. లైక్ ఎలా చెప్పొచ్చు అంటే, జస్ట్ లైక్ పుష్ప అనుకోండి, పుష్ప మూవీలో పుష్పకి ఉన్న కాన్ఫిడెన్స్ తోటి మనం బయటకు వస్తే, లైక్ పుష్ప టైప్ బ్యాచ్ అనుకోండి, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, అంటే ట్రెండ్ క్రియేట్ చేయాలి, ట్రెండ్ కానీ ట్రెండ్ క్రియేట్ చేస్తారు కానీ ఫాలో చేయరు. సో అలాంటి బ్యాచ్ మీలో ఉన్నారా? ఉంటే కాల్ చేయండి, మరి తగ్గేదే లే కదా. సో అలాగూ పుష్ప గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఆ సాంగ్ కూడా ప్లే చేస్తాను మీకు, వినేసి నెక్స్ట్ మాట్లాడుకుందాం.

నాదే, ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలట్టే నిప్పు నేనే. నన్నైతే కుట్టెటోడు ఉన్నీనే, కుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగటోడు ఇంకోడు నాడు తోడు ఎవడంటే అది రేపటి నేనే.

అది ఇది నా అడ్డ. యాక్చువల్ గా పాట వింటున్నంతసేపు నాకు నా ఇద్దరు ఫ్రెండ్స్ గుర్తొచ్చారండి. అంటే నేను పెద్దగా లాంగ్ స్టోరీ చేసి చెప్పాను కానీ షార్ట్ గానే చెప్తాను. యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి మనసులో ఏదనిపిస్తే అదే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. లైక్ యూ నో సిచ్యువేషన్ ఏదైనా అవనీయండి, అది వాళ్ళకి కరెక్ట్ అనిపించింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ల దారి వాళ్ళదే, అది ఎక్కడైనా అయ్యని అవ్వనివ్వండి. యూనో ఇఫ్ దే వాంట్ టు అంటే ఏదో మంచి పార్టీ అవుతుంది, ఆ పార్టీ ప్లేస్ లో కూడా వాళ్ళకి కరెక్ట్ గా ఇది ఇలాగే అని అంటే వాళ్ళు అది అలాగే వాళ్ళకి అనిపించింది అలా ప్రాపర్ గా. అండ్ దాన్ని మనం నెగటివ్ వేలో చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దాంట్లో మనకి తెలియకుండానే మనం ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటామంటే వాళ్ళు తీసుకొచ్చిన ఫన్ సిచ్యువేషన్, ఫన్ ఎన్వైరన్మెంట్ ని మనం అంతే ఈక్వల్ గా ఎంజాయ్ చేస్తాం. సో జస్ట్ లైక్ యునో మన మహేష్ బాబు గారు మూవీలో లాగా అనమాట, అతడు మూవీలో లాగా చాలా సైలెంట్ గా ఉన్న పర్సన్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నంతసేపు వాళ్ళు తీసుకొచ్చి ఓకే దిస్ ఇస్ ద సాంగ్ లెట్స్ ప్లే అని అంటే ఆ సాంగ్ ప్లే చేస్తూ వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా లోపటి నుంచి మనకి కూడా నాలుగు స్టెప్ వేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ టైప్ లో. సో ఏంటంటే ఇందాక చెప్పాను కదా, అంటే వీళ్ళు రెబల్స్ అయినా కూడా ది ట్రెండ్ క్రియేట్ చేస్తారని చెప్పాను కదా, ట్రెండ్ ఫాలో అవర్ ట్రెండ్ క్రియేట్ చేస్తారు. మనకు తెలియకుండా ఆ ట్రెండ్ ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే నేను కూడా ఐ కేమ్ అక్రాస్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, బట్ ఇప్పుడు అనిపించింది నాకు అది యాక్చువల్లీ మీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఇప్పుడు అనిపించింది ఓ ఇది కదా ఇది కదా ఆ సెగ్మెంట్ అని చెప్పేసి. సో అలాగా ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ సెగ్మెంట్ అండి, ఇది ఎలా మర్చిపోతాను చెప్పండి. లైఫ్ లో మనం ఒక క్యారెక్టర్ కాదు కదా, బోల్డ్ క్యారెక్టర్లు వేస్తూ ఉంటాం. అంటే స్కూల్లో కామెడీ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, కాలేజ్ లో డ్రీమర్ గా ఉండొచ్చు, ఆర్ కెరియర్ స్టార్ట్ అయ్యాక ఫైటర్ లా కూడా అయి ఉండొచ్చు కదా. ఎంత కష్టపడతామండి మనం ఎవ్రీడే డే టు డే. అండ్ ఫ్యామిలీ వచ్చాక రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ కూడా అయి ఉండొచ్చు మనం కదా, అయి ఉండొచ్చు అంటే అవుతాం అంతే తప్పదు. అండ్ లైఫ్ స్టోరీలో మన రోల్స్ మారుతూనే ఉంటాయి సిచ్యువేషన్ ని బట్టి ఇందాక అనుకున్నట్టుగా. కానీ హీరో మాత్రం హీరోయిన్ మాత్రం మనమేనండి, మన ట్యాగ్ లైన్ మనమే కదా. ఆ ట్యాగ్ లైన్ ఎప్పుడు మర్చిపోకూడదండి, ఎందుకంటే దాట్ కీప్స్ అస్ గోయింగ్ కదా. సో చాలా మాట్లాడాను, కొంచెం బ్రేక్ తీసుకుంటాను నేను, కానీ మీరు ఈ సాంగ్ వినేసేయండి అంతలోపట. ఓకేనా, ఎంజాయ్ దిస్ సాంగ్.

మీరు చాలా సార్లు అనుకున్నారు కదా ఇది నేనే ఇది నేనే అని. నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. సో మీరు అందరూ కూడా అనుకుంటూ ఈ పాట వినేసేయండి. యూ విల్ ఎంజాయ్ టు ద కోర్.

అదండి, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వేసేసుకున్నాం. యాక్చువల్ గా నేను ఇప్పుడే టైం చూసుకుంటే 12:52 అయిపోయింది, ఆల్రెడీ 3 hours అయిపోయింది అనిపించేసింది నాకు. అరే బాబోయ్ ఎంత ఫాస్ట్ గా అయిపోయిందండి ఇవాళ టైమ్. బట్ యాక్చువల్ గా బ్యూటీ ఏంటంటే, నాకు తెలియకుండానే నేను నన్ను నేను ఎన్ని క్యారెక్టర్స్ లో ఇమాజిన్ చేసేసుకున్నానో మీతో మాట్లాడుతూ. బట్ నేను డెఫినెట్ గా ఇవాళ ఇంటికి వెళ్ళాక ఒకసారి మళ్ళీ ఇవన్నీ రీప్లే చేసుకుని నా కోసం నేను ఒక సాంగ్ క్రియేట్ చేసుకుని, ఒక చిన్న ప్లేలిస్ట్ అండి బేసిక్ గా క్రియేట్ చేసుకుని పెట్టుకుని ప్లే చేసుకుని, ఐ విల్ డూ అన్ స్మాల్ ఎక్స్పెరిమెంట్. డెఫినెట్ గా మీరు కూడా అదే చేస్తారా చెప్పండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ ఆన్సర్ కోసం. సో అయితే టైం ఆల్రెడీ ఎండ్ ఆఫ్ ద షోకి వచ్చేసాం కాబట్టి నేను ఒక రెండు సాంగ్స్ ప్లే చేసి టాటా బాబాయ్ సియూ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలిసేస్తాను మిమ్మల్ని. అప్పటిదాకా ఈ 2 songs వినేసేసి ఎంజాయ్ యువర్ ఈవినింగ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద డే. అండ్ మీ క్యారెక్టర్స్ ని మర్చిపోకుండా, మీరు ఏ క్యారెక్టర్ లో ఎలాంటి సాంగ్ ప్లే చేసుకోవాలి అని అనుకుంటున్నారో అని అనుకుంటూ ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుని ఎంజాయ్ ద లైఫ్. దట్ ఈస్ ద యు నో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనం ఏ క్యారెక్టర్ లో ఉన్నాము అని అనుకున్నా కూడా ఆ క్యారెక్టర్ కి యాప్ట్ గా ఒక సాంగ్ అయితే రెడీగా ఉంటుంది మన కోసం కదా. నా కోసం అయితే ఉంటుందని నేను అనుకుంటాను. అంటే నేను వెతుకుతాను అనుకోండి, మీరు కూడా అదే పని చెయ్యండి. బట్ చేస్తూనే ఎంజాయ్ చేయండి. అదండి, చాలా మాట్లాడేశాను, చాలా చెప్పేశాను. బట్ మీకు ఎవరికైనా ఇంకేమైనా మాట్లాడాలి, కబుర్లు చెప్పాలి, ఇలా ఫన్ సెగ్మెంట్స్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో, నేను అదే టాపిక్ తోటి వచ్చేస్తాను మీ అందరి కోసం. అండ్ కుమెద్దాం కదా, తగ్గేదే లేదు కదా. సో నేను బాయ్ చెప్పే ముందు ఒక రెండు సాంగ్స్ ప్లే చేసేస్తాను, వినేసేయండి. అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్. అండ్ నేను మీ ఆర్జే సైనింగ్ ఆఫ్. నా పేరు సంధ్య. ఆల్రైట్, నేను ఇంటెండెడ్ చెప్పేశాను బట్ యా అర్థమైపోయి ఉంటుంది వాటికి మీకు. బట్ స్టిల్ టేక్ కేర్. నేను ఈ సాంగ్ ప్లే చేస్తున్నాను, వినేసేయండి, ఎంజాయ్ చేసేయండి. అంటిల్ నెక్స్ట్ వీక్, సీ యూ, బై అగైన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support at mypursue.com.
8: Good afternoon. Namaskaram. Yala unnaru andaru. Meeru vintunnaru. Radio Surabhi 107.9 FM HD3 Dallas's number one Telugu radio station. America lo Telugu nestam. సో లాస్ట్ వెన్స్డే మనం ఇళయరాజా గారు, రాజ్ కోటి అండ్ ఎస్ఏ రాజ్ కుమార్ గారి ఆణిముత్యాలు ఆస్వాదించాం కదా. మరి ఈ రోజు 90s ఎరాలో మన తెలుగు సినిమాని చేంజ్ చేసిన మరో ఇద్దరు స్ట్రాంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకరు ప్యూర్ ఎమోషన్, ఆయన మెలడీస్ లో కూడా ఒక యూనిక్ క్లాసికల్ టచ్ ఉంటుంది. అండ్ ఇంకొకరు అబ్సల్యూట్ ఎనర్జీ, జస్ట్ బీజియంతో థియేటర్స్ షేక్ ఆడిచ్చేశారు. ఫుల్ ఆన్ కమర్షియల్ బీట్స్, డాన్స్ నంబర్స్, ఆల్సో మెలడీస్ తో ఇండస్ట్రీని అలా ఏలేశారు. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వింటూ మన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేస్తూ అలా ఏ టు బి కి డ్రైవ్ చేసుకోండి. ఎలాగో లంచ్ టైం కదా, ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్ అండ్ పికిల్స్, ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. Visit a2btexas.com or call 214-872-2345. So, guess the music director.

టెస్ట్ చేశారనుకుంటా. ఓకే, ఒక హింట్ ఇస్తా మీకు. ఒక ఇంటర్వ్యూలో ఈయన స్పిరిచువల్ స్టోరీ షేర్ చేసుకున్నారు అబౌట్ హౌ హిస్ మ్యూజికల్ జర్నీ స్టార్టెడ్. ఆయనకి 4 ఇయర్స్ ఉన్నప్పుడు డ్రీమ్ లో ఒక డివైన్ ఎంటిటీ డైరెక్ట్ గా వచ్చి మౌత్ ఓపెన్ చేయమని చెప్పి టంగ్ ని స్ట్రెచ్ చేసి ఒక బర్నింగ్ కోల్ ఆయన టంగ్ మీద పెట్టారంట. ఈ బ్లెస్సింగ్స్ తర్వాత మెలకు వచ్చాక వెంటనే ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి నేను మ్యూజిక్ నేర్చుకోవాలి అని ప్రకటించేశారంట. ఈయన క్వైట్ గా 90s వచ్చి సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇమోషనల్ అండ్ మెమరబుల్ ఆల్బమ్స్ మనకు అందించారు. ఆయనే తెలుగులో మన ఎంఎం కీరవాణి గారు, హిందీలో ఎంఎం క్రీమ్, తమిళ్లో మరకథమని. డిఫరెంట్ నేమ్స్ కానీ మ్యూజిక్ ఒక్కటే, ప్యూర్ అండ్ ఎమోషనల్. ఆయన మ్యూజికల్ రేంజ్ చూస్తే మనము ఫోక్ టు డివోషనల్, క్లాసికల్ మ్యూజిక్ టు టెక్నో బీట్ అండ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా మ్యూజిక్. యు నో ఇట్స్ అన్ యూనిక్ అట్రిబ్యూట్ మన తెలుగు ఇండస్ట్రీలో. ఎనీవే, లెట్స్ కీప్ దిస్ జర్నీ మూవింగ్ అండ్ దెన్ లెట్స్ హియర్ టు హిస్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్స్.

వెల్, ఆ పాట మాతృదేవో భవ నుండి మనం మెస్మరైజింగ్ కేఎస్ చిత్ర గారి వాయిస్ లో విన్నాం. మీరిప్పుడు విన్న పాటల్లో ఒక కామన్ థింగ్ గమనించారా? అసలు లౌడ్ గా ఉండవు. మ్యూజిక్ ఇస్ స్ట్రిక్ట్లీ యూస్డ్ టు సెట్ ద మూడ్ ఆఫ్ ద సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో అలా స్మూత్ గా ఫ్లో అవుతూ ఉంటుంది అంతే. ఇట్ నెవర్ ఎవర్ ఓవర్ పవర్స్ ద వోకల్స్. అందుకే వీ ఫీల్ దట్ ఎగ్జాక్ట్ డీప్ ఇమోషన్ ఇన్ ఎవ్రీ సాంగ్. ఈ సాంగ్స్ వింటే మనకి స్కూల్ డేస్, అమ్మ, హోమ్, ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. అదే మన కీరవాణి గారి స్ట్రెంగ్త్. ఇంకొకటి ఏంటంటే, ఈ మాతృదేవో భవ అండ్ శుభ సంకల్పం మూవీస్ నంది అవార్డ్స్ అందుకున్నాయి. అండ్ మన రిలెవెన్స్ ఏంటి అంటే, మన ఇద్దరు ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్స్ కేఎస్ చిత్రా గారు ఫర్ మాతృదేవో భవ అండ్ ఎస్పీ శైలజ గారు ఫర్ శుభ సంకల్పం నంది అవార్డ్స్ అందుకున్నారు. అదన్నమాట సంగతి. ఆల్సో, ఇంకా లంచ్ టైం కాబట్టి మీకు ఇంకొక ఆప్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. యు నో వాట్ దట్ ఇస్? దట్ ఈస్ మన మైత్రీస్ రెస్టారెంట్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పేటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్ నౌ, సర్వింగ్ యూ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఆల్ రైట్, నేను ఇంకొక పాట ప్లే చేస్తాను, వన్ ఆఫ్ మన కీరవాణి గారి బ్యూటీస్. అండ్ ఎంజాయ్ చేస్తూ బ్రేక్ లో వెళ్ళండి, అండ్ దెన్ ఐల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టాక్ మోర్. ఐల్ సీ యూ ఆన్ ది అదర్ సైడ్.

0: జిమ్కెళ్లాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
1: నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగృష్టి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: Radio Surabhi Revisit.
1: Pallu jibbu antunna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
2: Chala pagadbandiga plan chesarandi ivanni.
1: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Paya, haleen, rumali roti, natukodi curries and much more. Teen Mar Indian Cafe.
0: Thank you for being in our journey.
3: వెల్కమ్ బ్యాక్. ఆల్ రైట్, ఇప్పుడు మనం కీరవాణి గారిలో ఉన్న మరో కొత్త యాంగిల్ ని చూడబోతున్నాం. యాక్చువల్లీ చాలా మంది ఆయన ఒక క్లాసీ ఫ్యామిలీ కంపోజర్ అనుకుంటారు, కానీ 90s లో ఆయన చేసిన బోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్. అసలు లైక్ క్షణక్షణం సినిమా తీసుకోండి, రెగ్యులర్ ఫార్మాట్ ని కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. ఆ రోడ్ మీద వైబ్, ఆ థ్రిల్లర్ సౌండ్ టోటలీ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. అలాగే క్రిమినల్ తో డైరెక్ట్లీ బాలీవుడ్ ఆడియన్స్ హార్ట్ స్ట్రింగ్స్ ని టచ్ చేశారు. అండ్ అనదర్ బ్యూటిఫుల్ జెమ్ మిస్టర్ పెళ్ళం. అప్పట్లోనే ఫెమినిజం గురించి, ఈక్వాలిటీ గురించి ఎంత అందంగా, ఎంత లైట్ హార్టెడ్ గా మ్యూజికల్లీ మనకు కన్వే చేశారు. ఈ నేపథ్యంలో ఒక విషయం గుర్తొచ్చింది నాకు. ఆర్జీవీ వన్స్ ఎక్స్ప్రెస్డ్ హౌ కీరవాణీస్ అప్రోచ్ టు మ్యూజిక్ ఫర్ ఎ మూవీ వాజ్. కీరవాణి గారు అన్నారంట, నేను ఇప్పుడు ఒక చేత్తో చప్పట్టు కొట్టాలంటే కొట్టగలనా? లేదు. అలాగే మ్యూజిక్ కెన్ ఓన్లీ కాంప్లిమెంట్ గుడ్ స్టోరీ అండ్ విజువల్స్. ఒక మీడియోర్కర్ ప్రోడక్ట్ కి మీడియోర్కర్ మ్యూజిక్ కే వస్తుంది. ఇఫ్ ఐ గెట్ అన్ ఓల్డ్ లేడీ విత్ బ్రోకెన్ టీత్ అండ్ వ్రింకిల్ స్కిన్, నో మ్యాటర్ హౌ మచ్ ఐ ట్రై, ఐ కెన్ నెవర్ మేక్ హర్ లుక్ లైక్ ఎ యంగ్ బ్యూటిఫుల్ బ్రైడ్. అది సంగతి, అదన్నమాట ఆయన అప్రోచ్. మరి ఎందుకు ఆలస్యం? ఆయన క్రియేటివ్ సౌండ్ వరల్డ్ లోకి వెళ్లిపోదాం. కానీ ఫస్ట్ మనం మన రేడియో సురభి జాతర గురించి తెలుసుకోవాలి. మన జాతరని మనం మన వేడుకలాగా జరుపుకోవడానికి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా www.radiosurabhi.com/RSJలో దొరుకుతుంది. అలాగే ద మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి, శ్రీ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట. అండ్ అదే కాదు, కోలాటం, డెలీషియస్ ఫుడ్ బోర్డ్స్, వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, డాజలింగ్ ఫ్యాషన్ షోస్, ఎవ్రీథింగ్ ఎక్కడ జరుగుతోంది? ఫ్రిస్కో ఫ్లయర్స్ లో, జూన్ 7th. సో సీ యూ ఆల్ దేర్. ఆల్ రైట్, ఈ 3 మూవీస్ నుండి సాంగ్స్ వింటూ ఎంజాయ్ డూయింగ్ ద టైమ్ ట్రావెల్.

0: విరిచిన తలపుల కురిసెలు కల కలిసిన మనసులలో, పురి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో,
1: విసిరిన మధుపుల వల అదివిన

మ్యాన్ అబ్సల్యూట్ జీనియస్ కదా. ఇక్కడ మనకు క్లియర్ గా ఒకటి అర్థమవుతుంది. ఒక పక్క మాతృదేవాభావాతో ఏడిపించారు, మరో పక్క క్షణక్షణంతో ఫుల్ ఆన్ స్టైలిష్ అర్బన్ వేవ్ తెచ్చారు. అండ్ మన క్రిమినల్ తో మై గాడ్ ఫుల్ రొమాన్స్. రెండు కంప్లీట్ ఆపోజిట్ వరల్డ్స్, కానీ కంపోజర్ ఒక్కరే. అది మన ఎంఎం కీరవాణి గారు. ఆల్ రైట్, ఇప్పుడు మనం తెలుగు సినిమాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. కె రాఘవేంద్రరావు గారు అండ్ మన ఎంఎం కీరవాణి గారు. రాఘవేంద్రరావు గారు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఫుల్ కలర్ఫుల్ విజువల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, హీరోయిన్ గ్లామర్, ఫుల్ కమర్షియల్ హై. కానీ ఆయన కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు కంప్లీట్ గా ట్రాక్ మార్చి ఒక ప్యూర్ డివోషనల్ క్లాసికల్ మ్యూజిక్ ఉన్న మూవీ తీయాలనుకున్నారు. అదే మన అన్నమయ్య. ఆయన స్క్రీన్ మీద హై క్లాస్ విజువల్ గ్రాండియర్ చూపిస్తే కీరవాణి గారు తన మ్యూజిక్ తో ఆ ఫ్రేమ్స్ కి ప్యూర్ సోల్ ఇచ్చారు. ఆడియో అండ్ విజువల్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఇప్పుడు మనం ఫీల్ అవ్వబోతున్నాం. సో మనం ఇప్పుడు అన్నమయ్య పాటలు వింటూ అలా కళ్ళు మూసుకొని ఫీల్ ద డివైన్ వైబ్. ఓకే,

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Manashanti, mental peace. మసాలా దోశ.
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
7: వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మనం MM కీరవాణి గారు అండ్ రాఘవేంద్రరావు గారి కొలాబరేషన్ గురించి మాట్లాడుతున్నాం. బ్రేక్ వెళ్లే ముందు బ్యూటిఫుల్, నా 2 ఫేవరెట్స్ అన్నమయ్య పాటలు విన్నాం. యాక్చువల్లీ అన్నమయ్య ప్రాజెక్ట్ మొదలయ్యే ముందు రాఘవేంద్రరావు గారు ప్యూర్ క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సీనియర్ కర్ణాటిక్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని పెడదాం అనుకున్నారంట. కానీ కీరవాణి గారు ఆయనని కలిసి జస్ట్ ఒక హార్మోనియం ముందు పెట్టుకుని సింపుల్ ఫోక్ అండ్ లైట్ మ్యూజిక్ బేస్ చేసుకుని డివోషనల్ ట్యూన్స్ వినిపించేశారు. మనం పాట రోడ్డు మీద వెళ్లే ప్రతి కామన్ మనిషి పాడగలగాలి, అదే అన్నమయ్య తత్వం అని కన్విన్సింగ్ గా చెప్పారట. రాఘవేంద్రరావు గారు ఇన్స్టెంట్లీ ఫ్లాట్ అయిపోయారు. అండ్ వీ నో ద రిజల్ట్. అది అన్నమయ్య గురించి. నాకు ఇంకా మెమరీ ఏముంది తెలుసా అన్నమయ్య గురించి? మీకు గుర్తుంటే చిన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా పిల్లలకి మనం ఏమైనా డివోషనల్ సాంగ్స్ కానీ ఏమైనా నేర్పించాలి అంటే అదొక పెద్ద టాస్క్. కానీ అప్పట్లో అన్నమయ్య పాటలు మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. అవి మేము అదే పనిగా పెట్టుకొని విని విని మనకు తెలియకుండానే ఆ పాటలన్నీ మాకు వచ్చేసేవి, బై హార్ట్ వచ్చేసాయి అంతే లిరిక్స్ అన్ని. యూనో అందరూ చేశారని అనుకుంటున్నా, బట్ అట్లీస్ట్ దాట్ ఈస్ వాట్ ఐ డిడ్. ఇంకా చెప్పాలంటే మేము తిరుమలకి డ్రైవ్ చేస్తూ కొండలు ఎక్కుతున్నప్పుడు అన్నమయ్య పాటలు వినేవాళ్ళం. ఎస్పెషలీ అదివో అల్లదివో వింటూ అలా ఘాట్ రోడ్స్ పైన డ్రైవ్ చేసిన ప్లెజెంట్ ఫీలింగ్ వెంటనే గుర్తొచ్చేస్తుంది నాకు. దట్ మెమరీ స్టిల్ సో ఫ్రెష్ ఫర్ మీ. అదే కదా ప్యూర్ మ్యాజిక్ అంటే. ఓకే, మూవింగ్ ఆన్. నెక్స్ట్ మనం కమర్షియల్ జోన్ లోకి వస్తే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎన్ని డిఫరెంట్ షేడ్స్, ఎన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్, ఒకదానికొకటి సంబంధం లేకుండా కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్ తో ఉంటాయి. అంటే గరానా మొగుడు, అది ప్యూర్ మాస్ హై వోల్టేజ్ ఎనర్జీ, ఫుల్ స్ట్రీట్ స్టైల్ బీట్. ఇంకొక వైపు అల్లరి ప్రియుడు, అది ప్యూర్ క్లాసిక్ సాఫ్ట్ రొమాన్స్. ఇంకోవైపు పెళ్లి సందడి, అదొక టైప్ ఆఫ్ వెడ్డింగ్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్ వైబ్. బంగారు కోడిపెట్ట సాంగ్ కి ఒక క్రేజీ టిట్బిట్ కూడా ఉంది. ఈ పాటని వైజాగ్ పోర్ట్ లో ఒక రియల్ కార్గో షిప్ మీద షూట్ చేస్తున్నప్పుడు అప్పుడు టెక్నికల్ లిమిటేషన్స్ వల్ల షిప్ మీద స్పీకర్ సరిగ్గా వినిపించేవి కావట. కానీ కీరవాణి గారి బీట్ బేస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే చిరంజీవి గారు అండ్ డాన్సర్స్ జస్ట్ స్పీకర్ పక్కన నుంచొని ఆ క్లియర్ బీట్ ని ఇంటర్నలైజ్ చేసుకుని మన ఇండస్ట్రీకి షేకింగ్ స్టెప్స్ వేసేశారు. యునో వాట్, దాట్స్ ద పవర్. ఈ ఐకానిక్ కాంబినేషన్ లో ఉన్న డైవర్స్ కమర్షియల్ స్పెక్ట్రమ్ ని ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం.

ట్రూలీ రాఘవేంద్రరావు గారి ఫ్రేమ్స్ కి కీరవాణి గారి మ్యూజిక్ ఏ పర్మనెంట్ లైఫ్ లైన్. ఆల్సో ఇప్పుడు మనం విన్న పాటలన్నీ స్ట్రిక్ట్లీ 90s లో క్రియేటివ్ గా సృష్టించిన అద్భుతాలు మాత్రమే. ఇంకా కరెంట్ డేట్ లో ఆయన చేస్తున్న ఇంటర్నేషనల్ గ్లోబల్ మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోనే లేదు, బట్ దాట్ ఈస్ ఫర్ సమ్ అదర్ టైం. మనం ఇంకా కీరవాణి గారి సెగ్మెంట్ ర్యాప్ చేసే సమయం వచ్చింది. We should probably be moving on to our next music director. Kani, antakanna mundu nenu inkoka paata play cheyalanukuntunna. Last MM Keeravani gari paata. Antakanna mundu manam SNR insurance gurinchi telusukundam. Life can change in an instant, but your health coverage doesn't have to. Lost your job or insurance? SNR insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress free. From health to travel, dental, vision and life insurance, we have got you covered. Adi, SNR insurance karinchi. And ippudu MM Keeravani gari last song.

0: ಬಲಿಸಿಲ್ಲಿ ಮಾಡಿ ತೊಗರಕ್ಕಿ ಬುನದಿ. మీరు ఏ పాట విన్నా మన బాలు గారిది ఎస్పెషల్లీ ఆయన చిలిపితనం ఆ పాటల్లో ఎంత బాగా మనకు వినిపిస్తుంది కదా. ఐ రియలీ మిస్ హిమ్. ఎనీవే, ఇక నెక్స్ట్ మనం కలవబోతున్న ఆ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఆయన రాకతో తెలుగు కమర్షియల్ సినిమా సౌండ్ డిజైన్ కంప్లీట్ గా మారిపోయింది. ఫుల్ ఆన్ హెవీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ తో, డైనమిక్ మాస్ బీట్స్ అండ్ ఎక్స్ట్రీమ్ మెలడీ టెంప్లెట్స్ తో కంటిన్యూస్ గా ఇండస్ట్రీని ఊపేసిన అబ్సల్యూట్ ఎనర్జీ ఆయన మ్యూజిక్ ది. ఈయనెవరో మీకు తెలుసు అనుకుంటా. సో లెట్స్ టేక్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్ అండ్ మీట్ యూ ఆన్ ది అదర్ సైడ్. స్టే ట్యూన్ టు రేడియో సిరవి 107.9 FM HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. గెస్ట్ ఏంటి ఎవరని?
1: రేడియో సిరబి రీవిజిట్.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out the retail glow box.
5: Textile water systems to understand the vital role water plays in your life.
1: Thank you for being in our journey.
6: హాయ్ అండి, మన రేడియో సిరబి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సిరబి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. Also offer catering because their food is so irresistible.
9: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
11: చందు, మరి వండనా?
10: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
11: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
10: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

This beautiful rendition is by Sudha Raghunathan and Ranjani Ramakrishnan. Welcome back. You're listening to Radio Surabhi, 107.9 FM, HD3, Dallas's number one Telugu radio station, America-lo, Telugu Nestam. Classical violin and pure Western fusion beats mixed chesthe vachina magic, morning raga music. Yes, ee adbhutamaina musical fusion srishtinchindi mana Melody Brahma, స్వర బ్రహ్మ మణిశర్మ గారు. కానీ ఆయన కెరియర్ ఎలా స్టార్ట్ అయిందంటే 1992లో ఆర్జీవీస్ అంత మూవీ గుర్తుందా మీకు? ఆర్జీవీ డిసైడెడ్ టు యూజ్ మల్టిపుల్ మ్యూజిషియన్స్ టు మిక్స్అప్ డిఫరెంట్ స్టైల్స్. అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మణిశర్మ గారికి బ్రేక్ ఇచ్చారు. ఫుల్ ఫిల్మ్ కి గ్రిటీ సౌండ్ స్కోర్ ఇస్తూనే ఆయన ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హ్యాండిల్ చేసే విధానం చూసి ఆర్జీవీ గారు ఫుల్ ఇంప్రెస్ అయిపోయి రాత్రి మూవీకి కూడా ఈయనకే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. తర్వాత 1997లో ఎంట్రీ ఇచ్చిన మన మణిశర్మ గారు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రానే లేదు. హియర్ ఇస్ హిస్ వెరీ ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అంతం. ఎంజాయ్ ద వింటేజ్ వైబ్.

థింక్ అబౌట్ ఇట్ అండి, మన టాప్ హీరోస్ అండ్ మణిశర్మ కాంబినేషన్ అంటే రికార్డ్స్ బద్దలైపోవాల్సిందే. మన చిరు, వెంకి, నాగ్, మహేష్ బాబు, బాలయ్య ఇంకా చాలా మంది, వాళ్ళ కెరియర్ డిఫైనింగ్ బ్లాక్ బస్టర్స్ అన్ని ఆయన అకౌంట్ లోనే. ఇంకా మణిశర్మ గారు రికార్డింగ్ ప్రాసెస్ గురించి ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ ఉంది. మణిశర్మ గారు స్టూడియోలో చాలా స్ట్రిక్ట్ మాస్టర్ అంట. టోనల్ పిచ్ లో లేదా రిథమ్ లో ఎవరైనా చిన్న మిస్టేక్ చేసినా ఆయన ఏమనేవారు కాదంట. అలా అలా సైలెంట్ లుక్, మన మమ్మీస్ ఇస్తారు కదా, అలా సైలెంట్ లుక్ ఇచ్చేవారంట. అంతే, సింగర్స్ కి మ్యూజిషియన్స్ కి వాళ్ళకి అర్థమైపోయేదంట మనం ఏదో మెస్అప్ చేశామని, వాళ్ళు కంప్లీట్ గా అలర్ట్ అయిపోయేవాళ్ళంట. బట్ వర్క్ కంప్లీట్ అయ్యాక మాత్రం హీఈస్ అ కంప్లీట్ స్వీట్ హార్ట్ అంట, అందరికి మంచి ఫుడ్ పెట్టించేవారంట. మరి ఆలస్యం ఎందుకు? బ్యాక్ టు బ్యాక్ హై ఎనర్జీ కాంబోస్ లైనప్ ఉన్నాయి, వినేద్దామా?

0: You're listening to Mani Sharma's Magic only on Radio Surabhi 107.9 FM HD3, Dallas's number one Telugu radio station, Americalo, Telugu Nestam. Manam ippudu Radha Krishna Temple, Sri Venkateshwara Prana Pratistha Mahotsavam gurinchi telusukundam. The Radha Krishna Temple in Allen, Texas proudly invites you to the Grand Sri Venkateshwara Prana Pratistha Mahotsavam, the sacred installation of తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జులై 1st నుండి జులై 5th వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువలీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. విజిట్ www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. రాధాకృష్ణ టెంపుల్, ఆలన్, టెక్సస్. నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి చిత్రా గారి గురించి, ఇర్రెలవెంట్. ఆవిడ గొంతులో ఏదో మంత్రం ఉందండి. ఆవిడ పాడాక పాటలు అలా అద్భుతంగా అయిపోతాయా, లేకపోతే కంపోజర్ టాలెంటా? నోనో, అది ఆవిడ గొంతే. మీరు ఇంకొక విధంగా అంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, ఫ్యాన్ ఇక్కడ. చిత్రా గారి గొంతు వల్లే ఆ పాటలు అద్భుతంగా ఉన్నాయి. సీ యూ ఇన్ సమ్ టైమ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బి యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: Radio Surabhi Revisit.
3: Windstorm related property claims, replace residential and commercial roofs, hell to net contracting.
4: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
2: Thank you for being in our journey.
5: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
7: Welcome back. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, డాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం. ఇక లాస్ట్ 1 అవర్ నాతో. ఆల్ రైట్, ఇప్పుడు నేను మీకు 2 ఐకానిక్ మూవీ డైలాగ్స్ చెప్తా. మీలో ఎవరు గెస్ చేస్తారు చూద్దాం. రెడీ? ఫస్ట్ వన్, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరికొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. మీ అమ్మ నిన్ను నిజంగానే రాయలసీమ గడ్డ మీద కనుంటే, మీ అబ్బ మొలతాడు కట్టి ఉంటే, నీ మూతి మీద ఉన్నది మొలసిన మీసమే అయితే నన్ను చంపురా. ఓకే, ద సెకండ్ వన్, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అసలు మర్చిపోతే కదా గెస్ చేయడానికి అంటారా? కరెక్ట్ అండి, సమరసింహారెడ్డి అండ్ ఇంద్ర. అప్పట్లో బాలయ్య బాబు తొడగొట్టి చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. లైక్ నరసింహనాయుడులో, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా, గుర్తుందా? రికార్డ్స్ తిరగరాశాయి ఆ మూవీస్ అన్ని. అండ్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్, ఇక్కడ ఒక సెపరేట్ మ్యాసివ్ కేటగిరీ గురించి మాట్లాడాలి, అదే ఫ్యాక్షనిజం. తెలుగు సినిమాలో ఆ రా ఫ్యాక్షన్ ట్రెండ్ ని గట్టిగా స్టార్ట్ చేసింది మన బాలయ్య బాబు అండ్ మణిశర్మ కాంబో. సమరసింహారెడ్డి అండ్ నరసింహ నాయుడు తో అసలు థియేటర్లు ఎలా దద్దరిల్లాయంటే, లిటరల్ గా మణిశర్మ బికేమ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఆల్ ద ఫ్యాక్షన్ మూవీస్. ఆల్మోస్ట్ మిడ్ టూ థౌజండ్స్ వరకు కూడా బాలయ్య బాబే చాలా ఫ్యాక్షన్ రిలేటెడ్ మూవీస్ చేశారు. అన్నిటికీ మణిశర్మ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో థియేటర్ షేక్ చేయడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. పర్సనలీ I really miss that proper theater movie watching experience anni chaala early ga tickets dorukutaya leda ani line lo tension ga undadam, you know, early ga theater ku velli line lo wait cheyadam. And remember that separate ladies queue, entha mandiki nen tickets ala konichuntano like unrelated people ki. Appatlo aa enjoyment e vere, aa fans tho aa golalo aa theater lo aa movie chuddam. I truly miss that experience. Anyway, మరి ఇప్పుడు ఆ ఎనర్జీ ఫీల్ అవుదామా పోని. ఈవెన్ దో వీ డోంట్ వాచ్ ఇట్ ఎనీమోర్, లెట్స్ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ ది ఎనర్జీ. హియర్ వి గో.

అది అలా ఉండేనన్నమాట ఎనర్జీ. మీరు ఇంద్రా మూవీ చూస్తే 2000s లో వచ్చిన ఫ్యాక్షనిజం బేస్డ్ మూవీస్ లో ఇంద్రా ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. లైక్ హీరో హీరోయిన్స్ కానీ, మన చిరు గ్లామర్ కానీ, మన ఆర్తి అగర్వాల్ ఆరగెన్స్ కానీ, మన సొనాలి బేంద్రె క్యూట్నెస్ కానీ, మై గాడ్, లైక్ అన్ని పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాయి ఆ మూవీ కోసం. హోల్ సమ్ ఎంటర్టైనర్ అంతే. ఆల్ రైట్, ఇప్పుడు మనం కొంచెము ఆ టెంపరేచర్ ని కూల్ డౌన్ చేస్తూ డైరెక్ట్ గా మాస నుండి క్లాసెట్ డీప్ డైవ్ చేసేద్దాం. స్వీట్ మెలడీస్ ని తీసుకొచ్చేసాం మీకోసం, విని ఎంజాయ్ చేయండి.

చిరునవ్వుతో సినిమా మీరు గమనిస్తే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. ఇట్స్ జస్ట్ క్లీన్ అండ్ విత్ ది ఎంటర్టైన్మెంట్ అంతే. ఈ మూవీకి బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లేగా నందిని అవార్డ్ చేశారు 2000లో. కానీ దీని వెనక మెయిన్ బ్యాక్ బోన్ మన త్రివిక్రమ్ గారి షార్ప్ డైలాగ్స్, దెన్ మన మణిశర్మ గారి మ్యాజికల్ స్కోర్. ఈ ఆల్బమ్ కి మణిశర్మ గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ అమెరికాలో తెలుగు నేస్తం. మనం మణిశర్మ గారి మ్యాజికల్ జర్నీ ఇంకా కంటిన్యూ చేద్దాం. బ్రేక్ కు వెళ్తూ ఈ పాటను ఎంజాయ్ చేస్తూ బ్రేక్ కు వెళ్లి మళ్లీ నన్ను కలవండి. ఓకే, సీ యూ ఆన్ ది అదర్ సైడ్. స్టే ట్యూన్డ్.

0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं इवन्नी कूडा चोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. मलेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తారు. థ్యాంక్ యూ.
4: అందరికీ పునఃస్వాగతం. ఐ హోప్ యువర్ డే ఈస్ గోయింగ్ ఆసమ్. కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి అనుకుంటే పర్ఫెక్ట్ టైంలో మీరు ఇప్పుడు నాతో ఉన్నారు. నెక్స్ట్ 25 మినిట్స్ నాన్ స్టాప్ మ్యూజికల్ బ్లాస్ట్. సో వాల్యూమ్ పెంచండి, రిలాక్స్ అవ్వండి అండ్ ఎంజాయ్ ద మ్యూజికల్ రైడ్ ఓన్లీ ఆన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.

0: వావ్, వాట్ ఎ మ్యూజికల్ జర్నీ. ఎంఎం కీరవాణి గారి హార్ట్ టచింగ్ మెలడీస్ నుండి మణిశర్మ గారి ఎనర్జెటిక్ చాట్ బస్టర్స్ వరకు ఈ 3 గంటలు మీరు నాతో నా ప్లేలిస్ట్ ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ పాటలు మీకు కొన్ని అందమైన జ్ఞాపకాలు గుర్తు చేయించాయని, మీరు రిలాక్స్ అయ్యారని, మీరు డాన్స్ వేశారని అని నేను అనుకుంటున్నాను. ఇది ఏది చేయడానికైనా సహాయపడి ఉంటే దాట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. మై గోల్ ఇస్ ఫర్ యూ ఆల్ టు హ్యావ్ ఫన్, రిలాక్స్ అండ్ గో బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్. నాతో ఈ మ్యూజికల్ జర్నీలో ట్రావెల్ చేసినందుకు ధన్యవాదాలు. అంటిల్ నెక్స్ట్ టైం, అందరికీ సెలవు. స్టే క్లాసీ, స్టే మ్యూజికల్ అండ్ కీప్ స్మైలింగ్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, డాలసస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం. సీ యూ ఆల్ అట్ జాతర ఆన్ జూన్ 7th.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

సాక్రిఫైస్ ప్రేమ కంటే గొప్పది, క్యారెక్టర్ అందం కంటే గొప్పది, హ్యుమానిటీ డబ్బుల కంటే గొప్పది, కానీ అన్నిటికంటే గొప్పది ఒక మంచి రిలేషన్షిప్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ వెనస్డే టు ఆల్ అవర్ లవ్లీ లిసనర్స్. మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కేజీఎఫ్ కల్పన. ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ వస్తాను నేను 4 to 7 PM ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. ఇవాళ ఇంటెక్స్ట్ నిన్న నేను అనౌన్స్ చేశాను వర్షం లేదు అని, అనుకుంటుంటూనే వెనకాల మేఘాలు అలా వచ్చేసాయి. ఎందుకంటే ఒరిజినల్ గా మేఘాలు చూపించాయి, వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి అప్పటికీ, కానీ నేను అనౌన్స్ చేసే టైంకి వెదర్ ఛానల్లో ఆ రిపోర్ట్ ఎగిరిపోయింది. బట్ స్టిల్ వర్షం కాస్త పడింది. అదేదో మనం పెన మీద దోసేసి ముందర కాస్త నీళ్లు చల్లేసి వెళ్తాం కదా, ఆ టైప్ లో పడి వెళ్ళింది. ఇవాళ కూడా ప్రెడిక్షన్ అన్నారు, కానీ ఇప్పటి వరకైతే వర్షం పడలేదు. 90 degrees ఫారెన్హైట్ ప్రస్తుతానికి, క్లౌడీగా అని చూపిస్తోంది. వర్షం ప్రాబబ్లీ రేపు పడుతుందేమో, ఎందుకంటే ఇవాళ వర్షం కూడా అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ దట్ ఐ హావ్ తెలిపింది. రేప్ ఆఫ్ కోర్స్ 90% ఛాన్స్ ఉంది మనకి వర్షం కావాలి కూడా. టెక్సాస్ లో వర్షం లేకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందులో సమ్మర్ లో అయితే ఇంకా కావాలనిపిస్తుంటుంది. ఎనివే, మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో, అండ్ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లోకి తీసుకువెళ్లే ముందర ఉన్నసే థ్యాంక్ యూ టు ఆల్ అవర్ స్పాన్సర్స్, అంటే అడియార్ ఆనంద్ భవన్, ఇన్ షార్ట్ 8B, ఆల్సో ఇండియా క్యాష్ అండ్ క్యారీ, అండ్ మదిరాయన్ మసాలా. ఇది అర్వింగ్ లో ఉంది. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, మైత్రి రెస్టారెంట్, అండ్ రాధాకృష్ణ టెంపుల్ వాళ్లు నిర్వహిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం July 1st నుంచి July 5th వరకు. అండ్ ఆల్సో సురభి జాతర సీజన్ 4 మనకి కౌంట్ డౌన్ లో ఇంకెన్ని రోజులు ఉన్నాయి చెప్పుకోండి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. సో దాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ సండే June 7th నా. అండ్ ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. మీలో ఎవరైనా ఇప్పుడిప్పుడే గనుక కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ గురించి, ఐ మీన్ మా షో ట్యూనింగ్ అయి ఉండి, అండ్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఇస్ దిస్ అబౌట్, ప్రతి పాటలో ఉంటాయి ఒక కామన్ లింక్. ఆ ప్రతి పాటలో ఆ కామన్ లింక్ ఏంటనేది మీరు ప్రతి పాట విని గమనించి మా స్టూడియోకి కాల్ చేయాలి. మా స్టూడియో నంబర్ 972-636-1966. హియర్ వి గో విత్ ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ దిస్ సెగ్మెంట్. జాగ్రత్తగా వినండి.

ఇది శ్రేయా ఘోషల్ వచ్చిన కొత్తలో పాడిన పాట అనమాట. అప్పుడు తన వాయిస్ అంటే అప్పటికి ఇప్పటికి బానే ఉంది, కానీ అది ఫార్మేటివ్ ఇయర్స్ కాబట్టి అప్పుడు వాయిస్ కి ఇప్పుడు వాయిస్ కి చాలా డిఫరెన్స్ కూడా ఉంది. అఫ్ కోర్స్ వి స్టిల్ లవ్, వి ఆల్వేస్ లవ్ హర్ వాయిస్. మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన, అంటే కేజీఎఫ్ కల్పన, అండ్ ఇది కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. ఆల్రెడీ మీరు మూడు పాటలు వినేశారు, క్లూ గెస్ట్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు మీరు గెస్ట్ చేసిన ఆన్సర్స్ సరైంది రాలేదు. శివ గారు దాట్స్ నాట్ ద రైట్ ఆన్సర్ మీరు అయితే చెప్పారు, బట్ నేను ఇప్పుడు ఆన్ ఎయిర్ చెప్పను. ఇన్ కేస్ మీలో ఎవరైనా గమనించగలిగితే కాల్ చేసేసేవచ్చు 9726361966 కి. అలాగే అడియార్ ఆనంద్ భవన్ అంటే ఏ టు బి, అక్కడ మీకు రుచికరమైన ఫుడ్ క్షణాలు దొరుకుతుందన్నమాట. అంటే ఇన్స్టంట్ పొళ్లే కానివ్వండి, మిక్స్ లో మసాలాలు, పేస్ట్లు, పచ్చళ్ళు ఇవన్నీ దొరుకుతాయి. ఇవి కాకుండా చక్కటి రాగి ఇడ్లీ, హెల్దీ రాగి ఇడ్లీ కూడా తినేసేయచ్చు. అండ్ గోంగూర రైస్, మన పులిహోర రైస్, మామిడికాయ అన్నం ఇవన్నీ తిన్నాం, కానీ గోంగూర రైస్ అది కూడా పుల్ల పుల్లగా టాంచి గోంగూర రైస్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి. ఇది ఫ్రిస్కోలో లిటిల్ ఎల్మ్ లో ఉంది. వాళ్ళ నంబర్ 214-872-2345. ఐ రిపీట్, 214-872-2345. యూ కెన్ అఫ్ కోర్స్ విజిట్ దేర్ వెబ్సైట్ విచ్ ఇస్ a2bTexas.com. అలాగే మీ అందరికీ చెప్పాల్సింది, అండ్ ఎప్పటి నుంచో చెప్తున్నాము, రేడియో సురభి జాతర. ఈసారి జాతర ఏంటంటే ఇట్స్ కమింగ్ బ్యాక్ విత్ ద డివైన్ రివ్యాంప్. అందులో మనకి ఫస్ట్ మొదలవుతుంది శ్రీ సీతారామ కళ్యాణం తోటి, అది ఇన్ అసోసియేషన్ విత్ మాట. అది పొద్దున్నే 8 దాదాపు జరుగుతుంది, అండ్ ఆ తర్వాత విల్ ఫాలోడ్ బై మెగా కొలాటం. మెగా కొలాటం ప్రాక్టీస్ ఎప్పటి నుంచో జోర్ షోర్ గా నడుస్తుంది, అండ్ ఇవాళ కూడా ఇక్కడ ప్రాక్టీస్ ఉంది. జూమ్ లో నడిచాయి, ఇన్ పర్సన్ నడిచాయి, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ కాదు, యాక్చువల్లీ షోనే ఉంటుంది అనుకోండి. అండ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. కాకపోతే మీ మెగా కొలాటం స్టిక్స్ మాత్రం మీరే తీసుకుని రావాలి. ఇది కాకుండా జాతర కాబట్టి అక్కడ ఎన్నో డెలిషియస్ ఫుడ్ బూత్, ఎగ్జైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్ షాపింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ తినొచ్చు, అండ్ ఆర్జే అవార్డ్స్ చూడొచ్చు, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ ఉంటాయి, డాజ్లింగ్ ఫ్యాషన్ షో ఉంటుంది, స్టార్ట్అప్ స్ట్రీట్, ఇవన్నీ ఎన్నెన్నో రోబో షో అనేసి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికి వచ్చేసేయండి. అండ్ ఆల్సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ఫ్రిస్కో ఫ్లేర్. ఇది ఇండోర్ ఈవెంట్, జూన్ 7 జరుగుతుంది. అండ్ యూ కెన్ డెఫినెట్లీ విజిట్ www.radiosurabhi.com/RSJ ఇన్ కేస్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు రిజిస్టర్ ఫర్ ద వెండర్ బూత్స్. స్పాన్సర్షిప్స్ అయితే యూ కెన్ రీచ్ అవుట్ టు 514-851-6919. అగైన్ ఇట్స్ 5168516919. లేదా మాకు ఈమెయిల్ చేయండి admin@radiosurabhi.com. అగైన్ ఇట్స్ admin@radiosurabhi.com. అయితే వచ్చేసేయండి జూన్ 7 నా ఫ్రిస్కో ఫ్లైర్ దగ్గరికి. జాతర చక్కగా రంగరంగ వైభవంగా జరుపుకుందాం మనం. అండ్ రైట్ నౌ మీరు వింటున్నారు సురభి డి టూర్ లో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. ఇప్పటి వరకు విన్న పాటల్లో కామన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? కాల్ చేసేసేయండి 972-636-1966 కి.

0: బ్యూటిఫుల్ మూవీ శుభ సంకల్పం సినిమా నుంచి విన్నారు మీరు పాట. దానికంటే ముందర విన్న పాటలు అన్నింటిలో కామన్ కామన్ కామన్ ఏముండింది అని అంటే, మొదటి అసలు ఎవరెవరు కాల్ చేశారో చెప్తాను. యశస్వి శివ, శివ గారు కొంచెం చెప్పారు కానీ అది రాంగ్ ఆన్సర్. ఆయన అనుకున్నారు దీస్ ఆర్ సాంగ్స్ అబౌట్ రిలేషన్షిప్ గురించి అని అన్నారు. బట్ కైండ్ ఆఫ్ రాంగ్ కూడా చెప్పలేను, ఎందుకంటే చెప్తాను ఎందుకనేది. సో యశస్వి, శివ, శోభన్, వంశీ, వర్ష, అనీష్, సుధా, మానస అండ్ శైలజ వీళ్ళందరూ చెప్పింది పడవ ప్రయాణం. అంటే బోట్ కి, వాటర్ కి దగ్గరున్న పాటలు అనమాట. అన్నిట్లో కామన్ లింక్ అది ఉందన్నమాట. దాట్స్ రైట్, థ్యాంక్ యూ. మా కాలేజ్ చాలా యాక్టివ్ గా వింటుంటారు, స్పెషలీ వెనస్డే రాగానే కామన్ ఫ్యాక్టర్. ఈసారి ఏమై ఉంటుందా అనేసి వాళ్ళు ట్యూనినే వింటారు కదా, అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. దాట్స్ రైట్, మీరు వింటున్నారు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. అంటే విన్నారు ఇప్పటి వరకు. ఇకపై నేను బ్రేక్ కి వెళ్ళబోతున్నాను. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఇవాళ మనం ఆటలు పాటలు మాటలు అంటే కేజీఎఫ్ కూడా స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇవాళ మనము పడవ గురించి కాకపోయినా ఇంచుమించు పడవ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఏమిటనేది కాసేపట్లో చెప్పేస్తాను. బట్ రైట్ నౌ మీలో ఎవరైనా మా రేడియో సర్వీ యాప్ గనుక డౌన్లోడ్ చేసుకోకపోతే తప్పకుండా మీ స్మార్ట్ డివైస్ లో స్మార్ట్ గా డౌన్లోడ్ చేసేసుకోండి. దెన్ యూ కెన్ లిసన్ టు అస్ ఫ్రమ్ ఎనీవేర్ అరౌండ్ ద వరల్డ్. వినొచ్చు, వినిపించవచ్చు అండ్ మా రేడియో సర్వీ ప్రోగ్రామ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకేదైనా పాటలు వినాలనుకుంటే మా స్టూడియోకి కాల్ చేయండి అట్ 972-636-1966 మా స్టూడియో నంబర్ కి. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్ప. చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేద్దాము. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆన్ దిస్ ఎయిర్ వేవ్స్.
1: లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: హ్యాపీ ఫోర్త్ బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ అండ్ సెలబ్రేటింగ్ ఫోర్ మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధు శ్రవంతి.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

కంపానియన్షిప్, రిలేషన్షిప్, పెళ్లి అంటే ఏమిటి? అంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఒక్కసారి మనము రిలేషన్షిప్ అనే షిప్ లో అంటే పడవలో కనుక వెళ్తే అందులోకి వచ్చిన తర్వాత ఒకటే అనమాట, వెళ్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి. ఎప్పుడు డెస్టినేషన్ కి వెళ్తామా అని అనుకోకూడదు. జస్ట్ అలా మనం హైలెస్సో అనుకుంటూ వెళ్తూనే వెళ్తూనే ఉండాలన్నమాట. ఇందులో ఈ రిలేషన్షిప్స్ గురించి, పడవ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ ఈ సెగ్మెంట్ లో. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, అందులో ఉట్టి పెళ్లనే కాదు. ఇవాళ అయితే ఈ కాలంలో అయితే రిలేషన్షిప్స్ అనే షిప్ లో చాలా కాంటెంట్స్, చాలా ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ చాలా అన్నిటిని అలా టచ్ చేయకుండా అలా అలా అలా అలా మాట్లాడుకుందాము. అండ్ ఆ మాటల్లో మీరు కూడా తోడైతే ఇంకా బాగుంటుంది. అండ్ అవ్వాలంటే కాల్ చేయాలి కదా, మరి 9726361966 మాస్టర్కి కాల్ చేసి అసలు కంపానియన్షిప్ గురించి, రిలేషన్షిప్స్ గురించి ఏమిటి మాట్లాడాలనుకుంటున్నారు. అందులో ఇద్దరు మనుషుల మధ్యలో ఉట్టి మాటలతోటి కాదు, మనం భావాలతో, కళ్లతోటి, కోపంతోటి, అన్నిటితో కూడా మనం వ్యక్తం చేయవచ్చు అనమాట. అది ఒక డిగ్రీ లాంటిది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భార్య భర్త గురించి తెలుసుకోవాలంటే, భర్త భార్య గురించి తెలుసుకోవాలంటే, అంటే నిజంగా ఇది చెప్పాలని అవసరం లేదు. ఒక్కోసారి కళ్ళెరగా చేసినా తెలిసిపోతుంది అమ్మ ఏదో కోపం వచ్చిందనేసి, ముక్కలొబ్బినా తెలిసిపోతుంది అమ్మ కోపం వచ్చిందనేసి. అంతేందుకండి, మామూలుగా వెళ్తూ వెళ్తూ కనుక డ్రాల్ కనుక ఠపా ఠపా కొడుతున్నారు అనుకోండి, ఏదో అయి ఉంటుంది, నేను ఏదో చేసే ఉంటాను అని అర్థమైపోవాలి. మరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటివి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాము. స్టే ట్యూన్ విత్ మీ టిల్ 7 PM 9726361966 కి కాల్ చేసి షేర్ యూర్ ఒపీనియన్. ఈ లోపల వినేసేద్దాం మరొక చక్కటి పాట ఫ్రమ్ పెద్ది.

రిలేషన్షిప్ అంటే వైఫోలాజీ హస్బెండాలజీ మనం అర్థం చేసుకోవాలి. అదొక డిగ్రీ లాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, మాట ద్వారా ఒక్కోసారి బాడీ లాంగ్వేజ్ లో అర్థం అయిపోతుంది. ఐబ్రోస్ పైక్ అనుకున్నా ఆశ్చర్యం ఉంటుందేమో, ఏదో చేస్తుంటామేమో అంటే ఇట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. అది చాలా మందికి మగవాళ్ళకి అర్థం కాదని అంటారు, సూటిగా చెప్పేసి వచ్చి కదా అని. సూటిగా చెప్పినా కొంతమందికి అర్థం కాదని భార్యలు అంటుంటారు. సో ఇలాంటిది అంటే ఇది ఒట్టి భార్య భర్తకు సంబంధించింది కాదు, రిలేషన్షిప్ అంటే ఈ షిప్ అనే పడవలో ఎవరు ఎక్కితే అక్కడి నుంచి మనం ఎఫర్ట్ పెట్టాల్సిందే, వెళ్తూనే ఉండాలి. ఈక్వల్ ఎఫర్ట్ అఫ్ కోర్స్ ఇద్దరికి ఉండాలి. ఎందుకంటే హైలెసో హైలెసో అంటుంటూ, అసలు ఇంకా చెప్పాలంటే హైలెసో అనేది అసలు దానికి అర్థం అంటూ ఏం లేదు. ఇది బేసికలీ ఫిషర్మెన్స్ అండ్ సెయిలర్స్ వాడతారనమాట. అలా ఏంటంటే మనం చేప వేస్తాం కదా, నెట్ వేస్తాం కదా, ఆ నెట్ నుంచి చేపలు పడాలనేసి హైలెసో హైలెసో అని వాడతారు. అది ఎలా పాటల్లో ఇంప్లిమెంట్ అయిపోయింది. బట్ ఈ రిలేషన్షిప్ అనే నావలో పడవలో వెళ్లిన తర్వాత ఎలాంటి రిలేషన్షిప్ అయినా అమ్మ పిల్లల మధ్యలో, లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడదాం. మన ఫన్ ఫ్యాక్టర్ మాత్రమే, నథింగ్ టు ఒఫెండ్ ఆర్ డిఫెండ్ ఎనీబడీ. ఏంటంటే మామూలుగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతుంది. ఒక భర్తకి భార్య ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా తెలిసిపోతుంది, ఇవాళ ఏదో సరిగ్గా జరగలేదు, సంథింగ్ ఇస్ రాంగ్, ఏదో చేస్తుంటాను అని అనేసి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ అది ఏమిటనేది వాళ్ళు ఎంత బుర్రగొక్కున్నా అర్థం కాదు వాళ్ళకి. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇందాక చెప్పాను కదా, కళ్ళేరా చేసుకోవడమో, క్వైట్ అయిపోవడమో, లేకపోతే ముక్కులు వాళ్ళ నాస్ట్రిల్స్ ఉబ్బిపోయావు అనుకోండి, ఏవో జరిగిందనేసి, లేకపోతే కిచెన్ లో ధాడ్ ధాడ్ మని గిన్నెలు చెంబులు సౌండ్ వస్తున్నాయనంటే ఏదో జరిగిందనేసి, అలాంటివి చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే చాలు. అంటే మళ్ళీ అదొకటి, ఐబ్రోస్ యాంగిల్ ఎలా ఉంది, మామూలుగా ఉందా, ఆశ్చర్యంగా ఉందా, లేకపోతే కోపంగా ఉందా, ఇది ఎవరు తెలుసుకోలేరని చెప్పండి. సో వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ అందులో ఒక ట్రివియా క్వశ్చన్ కూడా, మిస్టర్ అండ్ మిసెస్ ట్రివియా క్వశ్చన్స్ ఆడబోతున్నాను. ఫస్ట్, అందులో మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, ఆర్ ఒక బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఐ లవ్ యూ అనేది ఎవరు ఫస్ట్ చెప్తారు, అబ్బాయా అమ్మాయా? 9726361966 మా స్టూడియో కి కాల్ చేసేసి చెప్పేసేయండి. అండ్ అలాగే మీ భార్యనో భర్తనో, మీ గర్ల్ ఫ్రెండ్ నో, బాయ్ ఫ్రెండ్ నో, మీ ఫ్రెండ్స్ నో, ఎవరినైనా గనక మీరు ఇవాళ సాయంత్రం డిన్నర్ కి తీసుకెళ్లాలంటే, ఐఎమ్ గోన్ సజెస్ట్ ప్లేస్ విచ్ ఇస్ మై త్రీస్ రెస్టారెంట్. ఒథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మై త్రీస్ ఇండియన్ రెస్టారెంట్. అక్కడ మీకు హిల్ టాప్ లొకేషన్ మీద చక్కటి వ్యూ ఉంటుంది. ఇదే కాకుండా స్పేషియస్ ప్యాటో సీటింగ్ ఉంది. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అనుకోవచ్చు అనమాట. ఇది కాకుండా మీరు పొద్దున వెళ్ళొచ్చు, అంటే సాయంత్రమే కాదు, పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళొచ్చు, మధ్యాహ్నం అయితే లంచ్ కి వెళ్ళొచ్చు. ఇప్పుడు సాయంత్రం అవ్వబోతుంది కాబట్టి స్నాక్స్ ఇవన్నీ వెళ్లి చక్కగా ప్రతి బైట్ లో ఒథెంటిక్ టేస్ట్ ని మీరు అందుకోవచ్చు అనమాట. వాళ్ళు గ్యారంటీ అని చెప్తున్నారు. ఇది కాకుండా మీ ఇంట్లో పార్టీస్, ఫంక్షన్స్, కోఆపరేట్ ఈవెంట్స్ అయినా కూడా బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. మరి ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోండి మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ కి. నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. మిస్టర్ అండ్ మిసెస్ ట్రివియా క్వశ్చన్ లో ఐ లవ్ యూ అనేది మొదట ఎవరు చెప్తారు, అబ్బాయా అమ్మాయా, మిస్టరా మిస్సెసా? వై డూ యూ గైస్ థింక్? కాల్ మీ ఎట్ 9726361966 కి.

0: కోర్త అంటే అర్థం ఏమిటి నాకు తెలీదు, మీకు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ సంబడి ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సుడి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
1: నా పేరు సుగాత్రి. ఎలా ఉన్నారు కల్పన గారు?
0: కల్పన గారు చాలా బాగున్నారు సుగాత్రి గారు, మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగున్నారు, సంతోషం. అయితే చెప్పండి, అమ్మాయి అబ్బాయి మధ్యలో ఐ లవ్ యూ అని మామూలుగా ఎవరు చెప్తారు ఎక్కువగా?
1: ఏదో ఏ కాలేజీలో ఏ డిగ్రీలో చదువుకుని సబ్జెక్ట్ వెళ్ళిపోయారు ఈ రోజు మీరు
0: అంతే. ఇవాళ మిస్టర్ అండ్ మిస్సెస్ గేమ్ ఆడుతున్నాం అనమాట. మిస్టర్ అండ్ మిస్సెస్ అంటే అమ్మ నాన్న ఆట కాదనుకోండి, జస్ట్ ట్రివియా క్వశ్చన్స్ మాత్రమే. ఎందుకంటే మనం ఇవాళ పడవ ప్రయాణం
1: మీరు అన్నారు ఇంత ముందు, నిజంగా అసలు కాలేజీలలో ఇలాంటి సబ్జెక్ట్ తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే కొందరు ఏమో డాక్టర్లు అయిపోతారు, కొందరు ఇంజనీర్లు అయిపోతారు, ఈ మధ్య ఐటీ జాబులు అన్నీ ఉన్నా ఏంటంటే పెళ్లి అనేది అందరికి తప్పకుండా సేమ్ కదా. అందుకని ఇదేందు పెట్టారా నాకే అనిపించింది.
0: అంటే పెళ్లి అనేది ఎందుకు పెట్టారా?
1: పెళ్లి అనేది పెట్టారు తప్పదు, అది లైఫ్ లో కానీ దాని గురించి సబ్జెక్ట్ పెట్టాలి అని.
0: అలాగే అంటారు కదా, దూరకుండా నునుపు చేసుకునే వాళ్ళేమో ఎప్పుడు చేసుకుంటామా అనుకుంటే, చేసుకునే వాళ్ళేమో ఎందుకు చేసుకున్నామా అని అంటారు అనమాట. ఎక్కడున్నా అలానే ఉంటుంది.
1: అది అంటే నేను అనుకోలేదు, ఎక్స్పీరియన్స్ తో ఎవరికి వాళ్ళు చదువుకోవాలన్నమాట, ఉన్నీ రోజు పోయే వరకు
0: అంతే అంటారు. ఓకే, బట్ మీ అభిప్రాయం ప్రకారం మామూలుగా చెప్పండి, ఎవరైతే ఐ లవ్ యూ చెప్తే బాగుంటుందో, లేకపోతే ఎవరు ఎక్కువగా చెప్తారు మామూలుగా, అమ్మాయి అబ్బాయా?
1: ఇందులో ఏముంది, నేననుకుంటా పెళ్ళవక ముందు అయితే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళలో మగవాళ్ళు ఎక్కువ చెప్తారేమో. పెళ్ళయ్యాక ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవడానికి ఏది పట్టించుకోరు కదా, వాళ్ళు పై పనులు అనేసి ఇది తీసుకురా తొట్టుకెళ్ళి అది తీసుకురా ఇది చేసి పెట్టారని ఆడవాళ్ళు చెప్తారేమో. అలా నేను అనుకుంటాను
0: కదా, ఐ లవ్ యూ పక్కన పెట్టండి, పెళ్ళైన తర్వాత ఇవి తీసుకురా అవి తీసుకురా అంటే పెళ్ళి ఐ లవ్ యూ అని పక్కన పెట్టండి, మొట్టకాయ కొట్టబోదు అవుతుంది అంటారా?
1: అలా కొట్టకుండా మంచిగా నైస్ గా చేయించుకోవాలంటే ఐ లవ్ యూ చెప్పాలి. మాటల్లో చగదగ్గ ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళు చెప్తారు, నేను అనుకోను ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి
0: అంతే అంటారు, ఎవరైనా పర్లేదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, సంతోషం. సో నెక్స్ట్ కాల్ అని తీసేసుకుందాం, వాళ్ళని చెప్పబోతున్నారు చూద్దాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? హలో హలో హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? ఓకే, ఏమీ మాట్లాడలేదు, మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. బట్ మోనిక గారు కాల్ చేశారు సుగాత్రి గారి కంటే ముందర, ఆఫీర్ అవన్నీ తీసుకున్నారు, మాట్లాడాను, మామూలుగా అబ్బాయిలు చెప్తే బాగుంటుంది అని అన్నారు. బానే ఉంటుంది, ఎందుకంటే ఆవిడ మామూలుగా ఆవిడ ఫస్ట్ చెప్పారట వాళ్ళ బెటర్ హాఫ్ కి. అంటే అప్పట్లో ఈ కార్డులు అనేవి ఉన్నాయి కదా, ఆ కార్డులలో ఐ లవ్ యూ అని రాశారు. మరి నిన్న అడిగాను, మరి బ్లష్ అయ్యారా సిగ్గుపడ్డారా అని అంటే, మరి కార్డు ద్వారా పంపించాను కాబట్టి మరి ఆ టైంలో ఆ క్షణంలో ఎలా ఆయన ఎక్స్ప్రెస్ అయ్యారో నేను చూసుకోలేకపోయాను. బట్ అడిగిన తర్వాత చూసుకున్నాను, బానే ఉంటుంది అని అన్నారు. బట్ మామూలుగా అబ్బాయిలు చెప్తే బాగుంటుంది, ఆ ఫీలింగ్ ఎస్పెషల్.

అని అంటున్నారు మోనికా గారు. అలా అవుతుంది. ఆ మధ్య ఒకసారి ఇట్లానే సిమ్మి గారి వాళ్ళది రాండేవో చూసినప్పుడు తను కూడా అడిగింది అనమాట క్వశ్చన్ జయబాదురిని, జయా బచ్చన్ ని ఇప్పుడు, దట్ ఏబీ రొమాంటిక్ ఉంటారంటే నువ్వు, ఎప్పుడన్నా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారంటే నువ్వు అని అంది. అలా ఎప్పుడు ఇవ్వలేదు అంటే అప్పట్లో ఆర్ మేబీ ఇప్పుడు కూడా కొంతమంది ఏమో తెలియదు, మాట ద్వారా వాళ్ళు వ్యక్తం చేయరు, జస్ట్ పని ద్వారా వాళ్ళు చెప్పుకుంటారనమాట. అంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, లేకపోతే ఇంకో ఇది వేసుకో, ఇవన్నీ ఒక రకమైన ప్రేమనే అనుకోవచ్చు, కానీ ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో ట్రివియా క్వశ్చన్స్ లో అదే అనమాట, అబ్బాయి అమ్మాయిలో మామూలుగా సహజంగా ఐ లవ్ యూ ఎవరు చెప్తారు? అండ్ మీలో ఎవరికైనా రెస్టారెంట్ కి ఫస్ట్ డేట్ కి, అంటే ఫస్ట్ డేట్ అంటే ఇప్పుడు డేట్ అని అంటారు, అప్పట్లో డేట్ అని అంటారు అని తెలీదు, మామూలుగా బయటికి వెళ్తున్నామని అంటారు, సో ఫస్ట్ రెస్టారెంట్ కి ఎక్కడికి వెళ్లారు, వెళ్ళుంటే గనక ఒకవేళ మీరు అది షేర్ చేయాలనుకుంటే కాల్ చేసేసేయచ్చు 9726361966 కి. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ RJ కల్పన. ఆవ్ తుజో మో కోర్తా అంటే అర్థం ఏమిటి? ఆవ్ తుజో మో కోర్తా

0: జోర్గా హుషారుగా కాలర్స్ కాల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంకో కాల్ అని ఆనర్ తీసుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ రేడియో సర్వీ, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు సందీప్.
0: సందీప్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు అలాగే గుడ్ గానే ఉండాలనుకుంటున్నాము. సో చెప్పండి, మామూలుగా అబ్బాయి అమ్మాయి మధ్యలో ఐ లవ్ యూ యూజువల్ గా సహజంగా ఎవరు చెప్తారు?
1: అంటే యూజువల్ గా అబ్బాయిలే చెప్తారు, అంటే జనరేషన్ అది. ఇప్పుడు నేను చూసాను, ఇప్పుడు ఎక్కువ అమ్మాయిలు కూడా చెప్తున్నారండి.
0: అమ్మాయిలు కూడా చెప్తున్నారు,
1: అంటే వాళ్ళు కూడా ప్రపోజల్ చేస్తున్నారు. అంటే నీల్ డౌన్ అయ్యి అది చేస్తారు కదా.
0: అప్పుడు ఎప్పుడో స్కూల్ లో నీల్ డౌన్ అయ్యే వాళ్ళము, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నీళ్లు రావాల్సి వస్తుంది అట్లంటారు.
1: అలా కూడా చూసానండి. మా ఫ్రెండ్ సర్కిల్ లో గానీ, మా తర్వాత మా నెఫ్యూలు నీసుల్లో వాళ్ళలో కూడా, ఎస్పెషల్ ఇక్కడ అంటే ఇండియాలో ఈ మధ్య చూడలేదు. బట్ అరేంజ్ మ్యారేజ్
0: అయితే ప్రపోజ్ చేస్తున్నారనమాట, ఐ లవ్ యూ చెప్పేస్తున్నారు.
1: యా చేశారు, అయిపోయింది. వాళ్ళకి వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు.
0: అంటే మనం పని తక్కువ అయిపోయింది పేరెంట్స్ కనమాట. అంటే పెళ్లి చూపులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని వీళ్ళని పిలిచి లడ్డూలు తిన్నారు, కాఫీలు దగ్గర టిఫిన్ తినాలని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లే చూసుకుంటారు. జస్ట్ మనం అక్షంతలు వేసుకుని స్పేస్ వస్తే సరిపోతుంది అంటారు. అయితే మామూలుగా మగవాళ్ళకి ఎవరిన చెప్తే గుర్తుండవు అని అంటారు, ఒక విషయం మళ్ళీ రెండు సార్లు చెప్పాలి అని అంటారు. మరి మీరు మీ బెటర్ హాఫ్ ని ఫస్ట్ టైం రెస్టారెంట్ కి ఎక్కడికి తీసుకెళ్లారు, గుర్తుందా మీకు?
1: లాస్ట్ టైం అంటున్నారా?
0: ఫస్ట్ టైం, లాస్ట్ టైం కదా, ఫస్ట్ టైం.
1: ఓ ఫస్ట్ టైం, ఫస్ట్ టైం మన హైదరాబాద్ లో నండి, ఇది ఉంది కామత్ అని ఉంటది,
0: సికింద్రాబాద్
1: మన బిర్లా మందిర్ దగ్గర
0: అక్కడ ఉన్న కామత్. ఓకే,
1: అప్పట్లో సో అక్కడికి వెళ్ళామండి.
0: ఏం ఆర్డర్ చేశారేంటి ఆవిడని సంతోషపరచడానికి?
1: అదంతా వెజ్ నండి, అప్పుడు అప్పట్లో వెజ్. నేను పెళ్లి కాకుండా వరకు వెజిటేరియన్, తర్వాత ఇప్పుడు స్ట్రిక్ట్లీ నాన్ వెజిటేరియన్ గా మారిపోయాను.
0: ఓకే, ఆల్ రైట్, బాగానే గుర్తున్నాయి.
1: అది మీరు అన్నారు కదా ప్రేమ,
0: ఏంటంటారు,
1: సో ఆ రకంగా నా ప్రేమ వ్యక్తపరిచాను అనమాట, కోళ్ళని మా ప్లాంట్స్ ని గోట్స్ ని చంపి.
0: అయ్యయ్యో అయ్యయ్యో, అలా ఏం లేదు కానీ. బట్ యాక్చువల్లీ మీకు నేను అనుకున్నాను మీరు కొంచెం ఆలోచిస్తారేమో, తడబడతారేమో ఎక్కడికి వెళ్ళామని. బట్ బాగానే చక్కగా చెప్పేశారు, కామత్కి వెళ్లారు, వెజిటేరియన్ ఏదో డిష్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓ సందీప్ గారు ఏదో చెప్పబోయారు, నేను కట్ చేసేసాను. సందీప్ గారు మళ్ళీ కాల్ చేయొచ్చు. బట్ సందీప్ గారు ఒకవేళ మళ్ళీ కాల్ చేసే ముందర, సుధా గారు ఇందాక అన్నారు ఎవరు ఫస్ట్ లవ్ ఫీల్ అయితే వాళ్లే హై లవ్ చెప్తే సరిపోతుంది. అంటే నువ్వా నేనా, నువ్వా నేనా అనుకుని కూర్చునే బదులు ఒకవేళ ఇఫ్ అమ్మాయికి అబ్బాయి మీద ప్రేమ అనిపిస్తే, ఒక ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తే, సే ఐ లవ్ యూ, ఇట్స్ ఓకే. అందులో ఇవాళ రేపు ఏంటంటే రిలేషన్షిప్ లో డేట్ చేసినా లేకపోతే కపుల్ ఆఫ్ టైమ్స్ కలిసిన తర్వాత కూడా ఒక్కళ్ళే చెప్పాలని, అబ్బాయిలే చెప్పాలని ఏం రూల్ ఏం లేదు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లవ్డ్ టువర్డ్స్ యువర్ బెటర్ హాఫ్, జస్ట్ సే ఐ లవ్ యూ, దట్స్ ఆల్. లేకపోతే ఔ తుజో మో కొర్తా అని చెప్పినప్పుడు సరిపోతుంది. అందులో ప్రవీణ్ గారు ఔ తుజో మో కొర్తాకి ఆన్సర్ చెప్పేశారు, ఇట్స్ నథింగ్ బట్ ఐ లవ్ యూ. అండ్ ప్రవీణ్ గారు మీరు ఒక పాట కూడా రిక్వెస్ట్ చేశారు, ఆ పాట కూడా ప్లే చేసేసాను. ఇళయరాజా గారి పాట ఏదన్నా వినిపించమన్నారు కాబట్టి ఈ పాట మీకోసం అంకితం చేసేస్తున్నాను. సీతాకోకచిలుక సినిమా నుంచి మాటి మంత్రము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే Bakery, now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

అమ్మాయి అబ్బాయి మధ్యలో, భార్య భర్త మధ్యలో ప్రతిదొకటి మాటే మంత్రంలాగా అనాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు బాడీ లాంగ్వేజ్ ని బట్టి, కళ్ళ ఎక్స్ప్రెషన్స్ ని బట్టి కూడా మనం చెప్పేసుకోవచ్చు అనమాట అక్కడ ఏం జరుగుతుంది. కానీ దానికి స్టడీ చేయాలి, ఆబ్జర్వ్ చేయాలి. అంటే పళ్ళు కొరుకుతున్నప్పుడు అమ్మో డెంటల్ అలైన్మెంట్ కొంచెం పక్కకు తిరిగింది, ఏదో అయి ఉంటుంది అని అనేసి, అలానే నాస్టల్ ఎక్స్పాన్షన్స్ అమ్మో కొంచెం అని ఒక శ్వాస తీసుకుంటారు కదా, అంటే ఇంత పెద్ద గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంత పెద్ద ఆక్సిజన్ వదలాల్సిన అవసరం ఉంది, ఇలాంటివన్నీ ఎవరు చెప్తారు చెప్పండి. ఎవరికి వాళ్లే అబ్జర్వ్ చేసేసుకోవాలి సంథింగ్ వెంట్ రాంగ్ అనేది. అండ్ ఎక్స్ప్రెషన్స్ విల్ సే ఎవ్రీథింగ్. అంటే ఈ పడవ, రిలేషన్షిప్ అనే పడవలో మనం వెళ్తున్నప్పుడు హైలెస్సో అనుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఎక్కడ తీరం వస్తుందా అనేది అప్పుడప్పుడు కొంచెం డాకింగ్ స్టేషన్ లోకి వెళ్లి మనం డాక్ అయి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. బట్ దిస్ ఇస్ అ జర్నీ, ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అండ్ ఈ సందర్భంగా ఈ మనం ఏంటంటే ట్రివియా క్వశ్చన్స్ అడుగుదాం. మిస్టర్ అండ్ మిసెస్ గేమ్ ఆడబోతున్నాను, సో దాట్ ఈస్ ఆల్సో ర్యాపిడ్ ఫైర్. 5 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాను. భార్య గాని, భర్త గాని, బాయ్ ఫ్రెండ్ గాని, గర్ల్ ఫ్రెండ్ గాని ఎవరైనా కాల్ చేసేసి పార్టిసిపేట్ చేయాలంటే ఆన్ ఎయిర్ నంబర్ ఇస్ 9726361966. మీరు వింటున్నారు సురభి D2 డ్రాటమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఇవాళ గోల్డ్ రేట్, బంగారం రేట్ ఎంతంటే, 1 బిస్కెట్ విచ్ ఇస్ 31 ounces ఇస్ ఈక్వల్ టు $4,461.60. అగైన్ 1 బిస్కెట్ రేట్ ఇస్ 4,000, ఓకే రేట్ మారింది మళ్ళీ ఇప్పుడు, $4,462.70 ఇవాళ గోల్డ్ రేట్.

0: క్షణ క్షణం మూవీలో నుంచి విన్నారు. ఇప్పుడు ఈ క్షణం మనకి కాల్ చేశారు సుగాత్రి గారు. ఆవిడ నిన్న ఆన్ ఎయిర్ తీసేసుకున్నాను. హాయ్ సుగాత్రి గారు, ఏదో జోక్ చెప్తున్నారు. పాట అయిపోయింది, అయిపోయింది, పాట అయిపోయింది, చెప్పండి.
1: అక్కడ ఏమైందంటే పెళ్లి అయిపోయింది, మేము రెండు మూడు రోజులు ఉన్నాం అక్కడ. అయితే ఆడవాళ్ళంతా ఇంకా ఎవరికి వాళ్ళు కబుర్లు చెప్తుంటారు కదా, ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు. అయితే ఏమైందంటే అక్కడ మా ఇంకో ఫ్రెండ్ ఉంది, ఆయన ఏం చేసిందంటే పిల్లలు చెప్తుంటే ఏమి పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఆయన చెప్తే ఆయన పట్టించుకోవట్లేదు. ఆ సరే అన్న ఇక్కడైతే వదిలేరాదు, ఇంటికి వెళ్ళాక చూసుకోవచ్చు కదా అని. ఆవిడకి ఏంటంటే కోపం వచ్చింది, వాళ్ళ ఆయన పిలుస్తుంటే ఆయన రావట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళ పెంచుతూ ఉంటుంది. అయితే ఏమైపోయిందంటే ఆయన కోపం వచ్చింది కదా, అక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు 15 మంది. ఇంకో ఈయన ఈయన నేను అసలు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఒక ఐ లవ్ యూ తప్పితే నాకు ఏం ఆఫర్లు ఇవ్వలేదు, ఈయన మల్లేశ్వర సినిమాలో ఇలాగే ఆఫర్ ఇస్తే బాగుండేది, ఆ సినిమాలో చెప్తారు కదా హీరో హీరోయిన్ తో, నేను బ్యాంక్ జాబ్ చేస్తున్నాను, నాకు ఇంత జీతం వస్తుంది, ఆ జీతం మీకే ఇస్తాను, మా ఇంట్లో మా అన్నయ్య చెప్పకుండా నేను అదేంటి ప్లాస్టిక్ కూడా డబ్బులు కడుతున్నాను, చెట్లు వేస్తున్నాను అన్ని
0: చెప్తాడు అవంతా మీకే అవునవును చెప్తాడు.
1: అది జీతం కూడా పెట్టి నీకే ఇస్తాడు, పైసిన డబ్బులతో మనం అంతా నట్టు చేయొచ్చు అని చెప్తారు కదా. అందరే నవ్వుతున్నావా అయితే నేను అన్నా నా నది చూసి మీ ఆయనతో గోలు పెట్టుకోవచ్చు, సినిమాలో వెంకటేష్ మాత్రమే చెప్పాడు, ఎవరు చెప్పారని చెప్పాను.
0: అంతేలే, ఆయన ఇప్పుడు జీతం చేతికి ఇవ్వాలంటే జీతం మనకే చేతికి, ఎవరి చేతికి రావట్లేదు, అదే బ్యాంక్ నుంచి అలా వచ్చేసి అలా అక్కడి నుంచే వెళ్ళిపోతుంటుంది అనమాట మనకి చేతికి. ఇక్కడ
1: వీళ్ళు చేసే జీతం ఇద్దరు పెట్టుకున్నారు కదా,
0: అదేంటి నన్ను చేతికి ఇవ్వడానికి మన చేతికి రావట్లేదు, అట్నుంచి అట్నుంచే వెళ్ళిపోతుంటుంది అనమాట. బట్ ఇదేదో బాగుంది అలా ఆయన కాదు కాదు మామూలుగా అందుకని అంటారు కదా, అమ్మాయిలు మామూలుగా చెప్పరు అర్థం చేసేసుకోవాలని అనుకుంటారు, అబ్బాయిలకేమో చెప్పినా అర్థం కాదు అని వాళ్ళు అంటారు. సో ఇవి జరుగుతూ ఉంటాయి, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో మరి అబ్బాయిలే చెప్పాలి.
1: ఏమని చెప్తున్నారంటే మగవాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఈ మగవాళ్ళకి ఎప్పుడు పిల్లలు ఇలా పిల్లలకి మగవాళ్ళు నచ్చారు, వాళ్ళ నాన్నలు కూడా ఇలాగే ఉండుంటారు, వాళ్ళ అమ్మల్ని చెప్పినట్టు వినకుండా ఇది చేసి పెట్టి అది చేసి పెట్టాను, కానీ వాళ్ళకి నాన్నలు మంచివాళ్ళు, కొడుకులు మంచివాళ్ళు, కానీ మగలు ఎందుకు మంచాలు కాదు.
0: అయినా ఇది మనకి మనం ఏంటంటే మనం ఇలా ఫన్ గానే మాట్లాడుకుందాము సరదా సరదాగా, బికాస్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలా మాట్లాడుకుంటూ పోదాం. థ్యాంక్ యూ సుగా.
1: అలాంటిది ఏం లేదండి, నేను అనుకుంటా వాళ్ళు పాపం వైఫల్ దగ్గరనే వాళ్ళు చనువుగా ఉండి అన్ని చేసుకోవాలనుకుంటారు.
0: కరెక్ట్ అయ్యిండొచ్చు, అంటే తెలుసో తెలియకో టికెట్ గ్రాంటెడ్ తీసుకుంటారేమో, అంటే ఎక్స్ప్రెస్ చేసే దగ్గర కొంచెం వెనక్కి వెళ్ళిపోతారు, అన్ని పనులు చక్కగా చేస్తారు, జాగ్రత్తలు చెప్తారు అన్ని, అంటే భద్రలు అంటే ఎక్కడికైనా వెళ్ళంగానే అన్ని ఉన్నాయా లేదా అంటే భద్రంగా చూసుకుంటారు, కానీ ఎక్స్ప్రెస్ చేయాలనంటే ప్రాబబ్లీ అక్కడ కొంచెం వెనకబడిపోతారేమో అని కావచ్చేమో. బట్ థ్యాంక్ యూ, థ్యాంక్
1: యూ. అందరికీ బాగా చెప్తారు పిల్లల దగ్గరే అలా ఉంటారు మరి.
0: సో భర్తలు అలా ఉండకండి, పిల్లల దగ్గర చక్కగా ఎక్స్ప్రెస్ చేయండి, మాట్లాడండి, ఇలాంటి చిక్కులు పడకండి కదా. అంతే అంటారు సుగత,
1: అంతే కదా మరి. ఆయన పాపం కష్టపడుతున్నారు కదా, ఇద్దరు కష్టపడేవి లైఫ్ సాగదు.
0: అంతే, జాబ్ చేసినా చెప్పిపోయిన కష్టం అయితే పడుతుండాలి జీవితంలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సుగాత్రి గారు, దట్స్ అ స్వీట్ ఆఫర్. అయితే వే కమింగ్ బ్యాక్ టు అవర్ ట్రివియా క్వశ్చన్స్, అది కూడా ఆన్ ఎయిర్ ఆడబోతున్నాము ర్యాపిడ్ ఫైర్ లాగా. ఇన్ కేస్ భార్య భర్త అమ్మాయి అబ్బాయి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఆడొచ్చు, కాల్ చేసేసండి 9726361966 కి. అలాగే ఐ వాంట్ టెల్ యూ అబౌట్ రాధాకృష్ణ టెంపుల్ వారు నిర్వహిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ది సేక్రెడ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. ఇది జూలై 1 నుంచి జూలై 5 వరకు జరగబోతుంది, అండ్ ఇందులో మీరు అందరూ పాల్గొనవచ్చు అనమాట. అండ్ ఆ బ్లెస్సింగ్స్ ని మనం అందరూ అందుకోవచ్చు, హోమం జరుగుతూ ఉంటుంది, చక్కటి మంత్రాలు ఇవన్నీ జరుగుతాయి అక్కడ. అయితే మీలో గనుక ఎవరైనా డొనేట్ చేయాలన్నా లేదా స్పాన్సర్షిప్స్ చేయాలన్నా యూ కెన్ విజిట్ www.radhakrishnatemple.net, అగైన్ www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఇది రాధాకృష్ణ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఆలన్ లో ఉంది, అండ్ డేట్ గుర్తు పెట్టుకుని జూలై 1st నుంచి జూలై 5th వరకు. అండ్ ఇందాక సుదీప్ గారు వాళ్ళ బెటర్ హాఫ్ అంటే సంగీత గారికి ఒక పాట డెడికేట్ చేశారు, ఆ పాట వినిపించేస్తున్నాను. హియర్ వి గో ఫ్రమ్ సందీప్ గారు టు సంగీత గారు. ఓ బిబి మూవీ నుంచి హియర్ వి గో.

సో ఈ పాట సందీప్ గారు సంగీత గారికి డెడికేట్ చేశారు. ఇప్పుడు మనకి ఇంకో పాట కూడా ఉంది, అది కూడా నేను ప్లే చేసేస్తాను. బట్ దానికంటే ముందర పెళ్లి అంటే రిలేషన్షిప్ అనే పడవలో మనం చక్కగా వెళ్తూ ఉండాలంటే కలిసి కొన్ని పనులు చేయాలి. అంటే మామూలుగా చిన్న చిన్న పనులు, అంటే పెద్దగా ఏమి ఏదో మనం కొండలు ఎత్తాలో అవన్నీ చేయాలో తోయడమో అలానే కాదు, కానీ వంట చేస్తున్నారు అనుకోండి, చిన్నగా మామూలుగా వెళ్లి ఏమైనా హెల్ప్ కావాలా అని పక్కన నుంచోడం, అలానే ఫోన్ మీద అలా గంటలు గంటలు కూర్చొని రీల్స్ చూస్తూ పోయారనుకోండి, హెల్ప్ లేదు ఏం లేదు, చక్కగా వచ్చి మళ్ళీ ఆపైగా టేబుల్ దగ్గరకు వచ్చిన తర్వాత పప్పులో ఉప్పు తక్కువైంది, సాంబార్లో పులుపు తక్కువైంది అని అన్నప్పుడు ఆబ్వియస్లీ మరి ముక్కు నాసిల్స్ పెరుగుతాయి, గాలిలా నొస్తుంది, డెంటల్ అలైన్మెంట్ కొంచెం మారుతుంది, ఐబ్రో ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంది. ఇవన్నీ అర్థం చేసేసుకోవాలి. అలా కలిసి చిన్న చిన్న పనులు చేస్తే చాలన్నమాట, హ్యాపీగా సరదాగా సాగిపోతుంది ఈ హైలెస్సో అనే పడవ. మరి చాలా మంది ఆన్ ఎయిర్ వచ్చి ట్రివియా గేమ్ ఆడడానికి భయపడుతున్నారు. సో అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా, ఇట్స్ ఓకే, సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ స్పోర్టివ్ గా ఉంటే వచ్చేసేయండి. ఆన్ ఎయిర్ వి విల్ ప్లే ది ట్రివియా ఫన్ రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ విత్ యు ఆల్. ఇప్పుడు నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ ప్లే చేసే ముందర లెట్ మీ టెల్ యూ అబౌట్ జీవితం ఎప్పుడైనా ఎలా అయినా మలుపు తిరుగుతుంది అనమాట, కానీ హెల్త్ కవరేజ్ మాత్రం ఎలా ఉన్నా కూడా కవరేజ్ అనేది ఉండాలి, ఎందుకంటే అది మనం మార్చలేం కదా. అయితే మీకు జాబ్ ఉన్నా లేకపోయినా ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, కాబట్టి సంప్రదించండి ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ని. దే విల్ హెల్ప్ యూ ఫైండ్ ఎఫర్టబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. త్వరగా స్ట్రెస్ లేకుండా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సో హెల్త్ నుంచి ట్రావెల్ వరకు, డెంటల్ నుంచి విజన్ వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. పేరు SNR Insurance. They got you covered. And ఇప్పుడు విజయ్ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు, ఈ పాట ప్లే చేస్తున్న విజయ్ గారు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ట్యూన్డ్ ఇన్ దళపతి మూవీ నుంచి, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ.

0: సో విజయ్ గారి రిక్వెస్ట్ పై ఈ పాట వినిపించాను. విజయ్ గారు, ఐ హోప్ యూ ఎంజాయ్ ది సాంగ్. అండ్ నౌ వి హావ్ పల్లవి ఆన్ ఎయిర్. ఇప్పుడే ఆవిడ చక్కగా ఎక్సర్సైజ్ చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. అయితే ఇందాక ఆవిడ ఏమన్నారంటే, ఐ లవ్ యూ అనేది ఇట్ డజంట్ మ్యాటర్ చెప్పినా చెప్పకపోయినా, మిగతా అవన్నీ మనం ఎక్స్ప్రెస్ చేసి పనులు చేస్తుంటే ఇట్ ఇట్ సెల్ఫ్ షోస్ దాట్ యూ విల్ లవ్ దెమ్, రైట్? దట్స్ సో నైస్. అండ్ ఇప్పుడు క్వశ్చన్స్ కి రెడీనా పల్లవి? కాస్త కూడా ఆలస్యం చెయ్యకుండా మీరు చెప్పాలన్నమాట ఇది, ఓకేనా?
1: ఓకే,
0: ఎంతసేపట్లో చెప్తారో చూద్దాము. అండ్ మీ టైమ్ ని ఇంకెవరు బీట్ చేయగలరో లేదో చూద్దాం, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఐఎమ్ టైమింగ్ ఇట్. ఇంత టైమ్ లో చెప్పాలని ఏం లేదు, బట్ మీరు ఎంత టైమ్ లో చెప్పగలరో దట్స్ వాట్ ఇట్ మ్యాటర్స్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ మీ బెటర్ హాఫ్ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? ఆనంద్, ఓకే. అండ్ డిష్ ఏంటి, ఫేవరెట్ డిష్ ఏంటి? ఆ దోసానా. అండ్ ఫేవరెట్ సాంగ్?
1: రీసెంట్లీ మోనికా అని ఒక సాంగ్ కి మేము ఎప్పుడు ఇమిటేట్ చేస్తా ఉంటాము, సో హీ లవ్స్ మోనికా సాంగ్.
0: ఓ మోనికా, ఓకే. ఓకే, ఒకవేళ మీ ఇద్దరు కనుక బీచ్ కి వెళ్తే, డెజర్ట్ ఐలాండ్ వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరు లేరు, సో ఏం తీసుకెళ్ళడానికి ఇష్టపడతారు ఇద్దరు?
1: ఒక వైన్, వైన్ అండి.
0: ముద్దుగా మీ వారిని ఏమైనా పేరుతో పిలుస్తారా లేకపోతే పేరు పెట్టే పిలుస్తారా?
1: ముద్దుగా పేరు ఏమి లేదండి,
0: జస్ట్ మామూలు పేరు పెట్టే పిలుస్తారు. ఓకే, లాస్ట్ క్వశ్చన్, మీ వారి షూ సైజ్ ఎంత?
1: 9.
0: ఓకే, అండ్ ఐఎమ్ స్టాపింగ్ దిస్. మీరు కరెక్ట్ 1:66 లో చెప్పారు, దట్స్ లవ్లీ లవ్లీ. ఓకే, సో మీరు ఏదో పాట అన్నారు, ఏం పాట అండి మీకు, మీ ఇద్దరు పాడతారన్నారు? మోనికా, ఇదా పూజ హెగ్డేనా? ఓకే, సో ఆ పాట ఇప్పుడు మీరు ఎందుకు, అది ఫనీగా ఎందుకు అనిపిస్తుంది మీకు?
1: అంటే మా ఆయన అది డాన్స్ చేస్తూ ఒక ఇన్విటేషన్ లో చేస్తా ఉంటారు ఎవ్రీ టైమ్.
0: ఓకే, ఓకే. రైట్, అయితే మరి ఆ పాట ఇప్పుడు మరి మీ వారు వింటున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మీరు మాత్రం విని ఎంజాయ్ చేసేసేయండి ఈ పాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మరి పల్లవి రిక్వెస్ట్ చేసిన పాట, ఐఎమ్ ప్లేయింగ్ దిస్ ఫర్ పల్లవి యాజ్ వెల్ యాజ్ యూ ఆల్ ఆల్సో.

0: Meet me to Nero Zero B D2 Drive Time Show. This is your host, RJ Kalpana, and Tag KGF and the Kabalu Games and Fun. This Kabalu Games and Fun 7 p.m. Varku Narustuntai and the low manami artalo, partalo, martalo, anni, adabotunamu, matadabotunamu, and even when a matadabotunam relationship and a padavagurinchi. ఇది చక్కగా అలా మన గోదావరిలో మన పడవ నావల వెళ్తున్నట్టు మన రిలేషన్షిప్ కూడా అలా చక్కగా వెళ్ళాలంటే ఏమి చేయాలి? ఎక్స్ప్రెస్ చేయాలా? అవసరం లేదా? లేకపోతే బాడీ లాంగ్వేజ్ లో చెప్పే ఎక్స్ప్రెషన్స్ సరిపోతాయా? లేకపోతే చెప్పకపోయినా కూడా అర్థం చేసుకుంటారా? ఐ లవ్ యూ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా?
1: Radio Surabhi Revisit.
2: Pallu chuvvu antunna.
1: We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
3: Chala pagadanni ga plan chesaranu ivanni.
1: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru. Aya, Haleen, Rumali Roti, Natukodi Curries and much more. Pimar Indian Cafe. Thank you for being in our journey.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.

ట్రుటి ట్రుటిగా ఉండాలి రిలేషన్షిప్ అని అంటే మనం కలిసి పనులు చేస్తేనే ఏవైనా ఉంటుంది. చిన్న చిన్న పనులైనా పర్లేదు, అంటే ఇది నేను చేయాలా, నేను చేయొచ్చా, నేను చేయకూడదా, ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టేసి జాగ్రత్తగా చక్కగా హ్యాపీ హ్యాపీగా సరదాసరిగా మాట్లాడుతూ అలా చిన్న చిన్న పనులు వంటే కానివ్వండి, బ్యాక్ యార్డ్ లో ఏమైనా పనులు చేసిన వాట్ ఎవర్ మీకు ఇంట్రెస్ట్ అన్నా నాకు ఇది అలవాటు లేదు అనుకోకుండా చిన్న చిన్న పనులు అప్పుడప్పుడు చేస్తుంటే ఆ రిలేషన్షిప్ ఇంకా బలపడుతుంది, ఇంకా చక్కగా సరదాసరదాగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, ఇంకో నెక్స్ట్ పాటకి వెళ్ళిపోయే ముందర ఐ వాంట్ టెల్ యూ అబౌట్ మెగా పవర్ లీడర్ బోర్డ్. ఈ గేమ్ మనం రేడియో సుర్భిలో సాటర్డే అండ్ ట్యూస్డేస్ ఆడాము, ఇప్పుడు ఫైనల్స్ ఆడబోతున్నాము మనం రేడియో సుర్భి జాతరలో జూన్ 7th. ఫ్రిస్కో ఫ్లయర్ ఇస్ ద ఈవెంట్ ప్లేస్. ఈ రేడియో సుర్భి జాతర ఏదైతే ఉందో సీజన్ 4, దిస్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్. అండ్ ఇది మొదలవుతుంది శ్రీ సీతారామ కళ్యాణం తోటి. ఇది మాట అసోసియేషన్ ద్వారా జరుపుతున్నామన్నమాట. దీంతోపాటు అఫ్ కోర్స్ కార్నివల్ జాతర కాబట్టి వీ ఆల్సో హ్యావ్ డెలీషియస్ ఫుడ్ బూత్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జీ అవార్డ్స్ ఉండబోతున్నాయి, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ ఉండబోతున్నాయి, డార్జిలింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్. వీ ఆల్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ దాట్ అట్ రేడియో సుర్భి జాతర ఫ్రిస్కో ఫ్లయర్ దగ్గర. ట్రివియా క్వశ్చన్స్ అంటే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి ఆన్ ఎయిర్ మీలో ఎవరు నాడడానికి సిద్దంగా ఉంటే వచ్చేసేయండి. ఎందుకంటే మన లాస్ట్ కొరల్ పల్లవి గారు 1:06 లో ఆడారనమాట. ఇప్పుడు ఆవిడని బీట్ చేయడానికి ఇంకెవరైనా ఆన్ ఎయిర్ రావాలనుకుంటే మా స్టూడియో నంబర్ 9726361966 కి కాల్ చేసేసి వచ్చేసేయండి. ఇప్పుడు జెంట్ ప్రిటీ ఉమెన్ పాట విన్నాం కదా, ఇప్పుడు జెంటిల్ మ్యాన్ పాట కూడా వినేసేద్దాం. జెంటిల్ మ్యాన్ మూవీ నుంచి.

0: జెంటల్మెన్ మూవీని విన్నారు అనేది పాత జెంటల్మెన్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట అనమాట. నౌ వీ హ్యావ్ మానసా ఆన్ ఎయిర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసా కంగ్రాచులేషన్స్ అగైన్. ఆఫ్ ఎయిర్ చెప్పాను, ఇప్పుడు ఆన్ ఎయిర్ కూడా చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ బికాస్ మానసా జస్ట్ గాట్ మ్యారీడ్ లాస్ట్ వీక్ అపేరెంట్లీ. వెరీ హ్యాపీ ఫర్ యూ, కంగ్రాచులేషన్స్.
1: థ్యాంక్ యూ.
0: ఓకే, సో లాస్ట్ కాలర్ 1:06 లో షీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ దట్ ఐ ఆస్క్డ్. లెట్స్ సీ ఇఫ్ యూ విల్ బి ఏబుల్ టు బీట్ హర్. ఓకేనా? ఓకే, సో ఫాస్ట్ గా అడిగిస్తాను అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హూ ఇస్ ద ఫనియెస్ట్?
1: ఐ యామ్.
0: ఓకే, హూ ఇస్ ద బెటర్ డ్రైవర్?
1: హి ఇస్.
0: హూ ఇస్ ద మోస్ట్ అట్రాక్టివ్?
1: I am.
0: Okay, who is the best dancer?
1: He is.
0: Okay, who takes longer to go to sleep?
1: I do.
0: Okay, who is the best cook?
1: I am.
0: Okay, when you have an argument, who ends it? Who says sorry?
1: He does.
0: Okay, he does, sorry. All right, and then actually let me give you one more question. Who is the best in keeping the secrets?
1: Here.
0: Okay, wonderful, and that's it. Actually, wonderful, sweetheart. You have answered 39 seconds lo cheppesa nuvu. Wow.
1: Wow.
0: Actually, nee daggara inko question ekkone adiganu, but bani

0: టేక్స్ లాంగర్ టు గో టు స్లీప్ అండ్ అదేం చెప్పావు నువ్వు?
1: నేను.
0: నువ్వే? ఓకే, యూ టేక్ లాంగర్ టు స్లీప్ అంటే ఏం చేస్తావు? టీవీ చూస్తుంటావా, ఫోన్ చూస్తుంటావా, లేకపోతే ఇంట్లో పనులు చేస్తుంటావా?
1: ఫోన్ చూసుకుంటాను, టిక్టాక్.
0: అందుకే నిద్ర పట్టదు. అండ్ హూ ఇస్ ద బెస్ట్ కుక్?
1: I am.
0: You are. And what is the one dish that you cook that he really loves?
1: Tandoori chicken.
0: Tandoori chicken. And one week endi kabatti maybe I'm sure you he might have tasted before also the tandoori chicken. And argument aithe first sorry ever cheptaru.
1: He does, unfortunately.
0: No, actually, that's a good quality because Mogavale Chapali, Manaveda Tapu Jasna, Wale Sorry Chapali, Mana Tapu Jasna, Wale Sorry
1: Chapali.
0: Exactly.
1: Exactly, Aunga, correct.
0: And who keeps the secrets?
1: He does.
0: He does. Okay, good. So, ధైర్యంగాను చెప్పేసి అనమాట. వండర్ఫుల్ మానస, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అగైన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ గేమ్.
1: ఏదైనా
0: పార్ట్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నావా మీ బెటర్ హాఫ్ కి?
1: దూకుడు నుంచి ఏదైనా పాట.
0: దూకుడు నుంచి ఏ పాట అయినా ఓకేనా?
1: ఆ పెళ్లి సాంగ్ ఉంటుంది కదా
0: దూకుడులో, పెళ్లి సాంగ్. ఓకే, అదర కొట్టు పాట. ఓకే, అదర కొట్టేద్దాం అయితే ఇప్పుడు ఆన్ 107.9 FM లో ఈ పాట మీ. ఓకేనా?
1: థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దిస్ ఇస్ సాంగ్ ఫార్ మై

0: సో మానస రిక్వెస్ట్ చేసిన పాట ప్లే చేసేసాను అండ్ మీలో ఎవరైనా ఆన్ ఎయిర్ వచ్చి ఈ గేమ్ ఆడాలంటే విచ్ ఇస్ ట్రివియా క్వశ్చన్ మిస్టర్ అండ్ మిస్సెస్ గేమ్. సో లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. హై గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
1: నా పేరు శ్రీవిద్య అండి.
0: హాయ్ శ్రీవిద్య, పేరు ఎక్కడికో విన్నట్టుగా అనిపిస్తుంది. పల్లవి 1 మినిట్ లో అప్రాక్సిమేట్లీ ఆడారు అండ్ మానస యాక్చువల్లీ మానస అయితే బీట్ చేసేసింది పల్లవిని. లెట్ సి హౌ మచ్ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్. ఓకే, 36 సెకండ్స్ అప్రాక్సిమేట్లీ మానస ప్లేడ్ అండ్ సేమ్ థింగ్ ట్రివియా క్వశ్చన్. సో యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హూ ఇస్ హిస్ సెలబ్రిటీ క్రష్?
1: కాజల్ అగర్వాల్.
0: Okay. What's his worst habit?
1: Picking on his wound.
0: Okay. If you want to describe 3 words about your partner, what would you say?
1: Chai. Chai. Chai.
0: Okay. Chai. Chai. Chai. Antishtam anmata. The first thing, అంటే పొద్దున్న లేవగానే కొంతమందికి ఏంటంటే న్యూస్ పేపర్ చదవడం, ఫోన్ చూసుకోవడం అలవాటు కదా, అలా పొద్దున్న లేవగానే ఒక హ్యాబిట్ ఏంటి దట్ యూ హ్యావ్?
1: ఐ హ్యావ్.
0: You, not him, you.
1: I pray.
0: Oh, you pray, okay. And bhayam ante evariki ekkuva? Cheekat ante dayam ante bhayam?
1: Naaku. Naaku, naaku, naaku.
0: Okay. Pets ante evariki ekkuva bhayam?
1: Naaku.
0: I know. Okay. And last question. What celebrity she thinks that you look like? Eppudanna analogy chesara mee vaaru?
1: No.
0: ఓకే, ఓ సో అయితే పాస్ చేశాను. ఓకే, 1 మోర్ క్వశ్చన్ అడిగేస్తాను. యాక్చువల్లీ వాట్స్ హిస్ ఫేవరెట్ ఫిల్మ్?
1: సొంతం.
0: ఓకే, సో మనం ఏంటంటే అలా సరదాగా ఆడాము, నువ్వు బీచ్ చేయలేకపోయావు, 1 మినిట్ 14 సెకండ్స్ లో ఆడాము, బట్ వీ యాక్చువల్లీ కొంచెం మధ్యలో గ్యాప్ నేనే తీసుకున్నాను, బట్ 1 మినిట్ ఇచ్చేస్తాను. సో యూ అండ్ పల్లవి ఆర్ ట్యాగ్ లో
1: 1 మినిట్.
0: 1 మినిట్ లో
1: ఐ షుడ్ ప్లే ఫాస్టర్.
0: సో సొంతం అనేది ఫేవరెట్ ఫిల్మా?
1: Yes, but currently it's competing with Salaar, so ఇప్పుడు నాకు తెలీదు.
0: యాక్చువల్లీ చీకట్ అంటే భయం నేను నమ్ముతాను అండ్ కుక్కలు అంటే కూడా నీకు చాలా భయం, అది మేమే నేనే సాక్ష్యం అనమాట. ఇలా శ్రీవిద్య ఏంటంటే కుక్కలు కనిపించంగానే వాళ్ళ ఆయన వాళ్ళు ఇలా డప్ జంప్ అని పడిపోతుంది అనమాట, జంప్ జిల్లా అయిపోతుంటుంది. లవ్లీ లవ్లీ లవ్లీ డియర్. కాజల్ అగర్వాల్ అంటే క్రష్ అనమాట మీ వారికి. సో కాజల్ అగర్వాల్ ఒకటి వేసేస్తే ఎలా ఉంటుందంటావు?
1: Yes, 100%.
0: ఓకే, సో కాజల్ అగర్వాల్ పాట మీ వారి కోసము ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 లో. హియర్ వి గో ఫర్ యూ అండ్ యువర్ బెటర్ హాఫ్.

0: సో శ్రీ విద్య కోరిన పాట కాజల్ అగర్వాల్ వాళ్ళ బెటర్ హాఫ్ కి నేను వినిపించేశాను. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ కావ్య ఆన్ ఎయిర్. హాయ్ కావ్య, ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సరదా సరదాగా మనం ఆడుకుంటున్నాము మిస్టర్ అండ్ మిసెస్ ట్రివియా గేమ్. ఎందుకంటే రిలేషన్షిప్ అనే పడవలో మనం ఒకసారి వచ్చిన తర్వాత, అది లవ్ మ్యారేజ్ కానివ్వండి, అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, ఆ పడవని మనం ఇద్దరు కలిసి హైలసో హైలసో అనుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. అలా పార్ట్నర్షిప్ తీసుకుని పని చేస్తే బాగుంటుంది, సరదాగానే ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఈ వైఫాలజీ అండ్ హస్బెండాలజీలో కొన్ని ఈక్వేషన్స్ మారిపోతాయి. ఇందాక నేను ఐడోనో మీరు అప్పుడు ట్యూన్ అయి ఉన్నారో లేదో, అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. అంటే మనకి కళ్ళు కొంచెం ఎర్రగా అయిపోతాయి, ముక్కులో నాస్టిల్స్ కాసేపు ఇలా వెళ్ళిపోతుంది అనమాట. కోపం వచ్చినప్పుడు కొంచెం నాస్టిల్స్ ఉబ్బుతాయి కదా అలా, అండ్ ఒక పెద్దగా ఎన్నిసార్లు చెప్పాలి అని అంటారు. ఆ పళ్ళు కొరుకుతూ ఉంటారు, డెంటల్ అలైన్మెంట్ మారిపోతుంటుంది. సో ఇలాంటివన్నీ, అండ్ ఇది కాకుండా కిచెన్ లోకి వెళ్ళగానే ధాడ్ ధాడ్ మని గిన్నెల శబ్దాలు వస్తుంటాయి, డోర్లు ఇలా ఓపెన్ అయిపోతున్నాయి, క్లోజ్ అయిపోతుంటాయి. ఇవన్నీ మనం చెప్పకుండానే చెప్పేస్తాం దట్ వీఆర్ నాట్ హ్యాపీ, సంథింగ్ వెంట్ రాంగ్. అండ్ మగవాళ్ళు బిట్వీన్ ద లైన్స్ చదవడం మర్చిపోతారు, ఆడవాళ్ళేమో బిట్వీన్ ద లైన్స్ ఏ అర్థం చేసుకోవాలని కూర్చుంటారు. ఇలాంటి చీకులో చికాకులో చింతలో నడుస్తూ ఉంటాయి. బట్ ఏదేమైనా ఒక సరదాగా గేమ్ ఆడిస్తే అన్ని కూల్ అయిపోతాయి. ఏమంటారు? అంతేగా. అయితే కావ్యతో కూడా ఆడబోతున్నాను ఒక ట్రివియా గేమ్, అండ్ చూద్దాము మీరు పల్లవిని మానసాన్ని శ్రీవిద్యని బీట్ చేస్తారా లేదా చూద్దాం. యూ రెడీ? ఓకే, సో ఫాస్ట్ గా ఆడేసేద్దాము. ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాట్స్ హిస్ ఫేవరెట్ ఫిల్మ్? మీరు వండిన ఒక డిష్ ఆయనకి చాలా చాలా ఇష్టం అనేది ఏంటి? ఏ డిష్ ఇష్టం ఆయనకి? క్యారెట్ చారు. ఓకే, పెట్స్ అంటే మీకు ఇష్టమా లేదా? మీకు ఇష్టం. ఓకే, అండ్ ఆయన షర్ట్ సైజ్ ఎంత? ఓకే, అండ్ పిజ్జా అంటే ఇష్టమా? ఓకే, సో దాని మీద ఫేవరెట్ టాపింగ్ ఏంటి? పిజ్జా టాపింగ్
1: చికెన్.
0: ఓకే, అండ్ ఫస్ట్ ఐ లవ్ యూ ఎవరు చెప్పారు? హూ ఇస్ ద బెస్ట్ డ్రైవర్? లాస్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్? వండర్ఫుల్, 59 seconds లో చెప్పేశారు మీరు. యాక్చువల్లీ జస్ట్ ఇలా కొంచెం అయిపోతే 1 minute అయిపోయేది. సో మీరు పల్లవి శ్రీవిద్య కైండ్ ఆఫ్ ట్యాగ్ అయ్యారు అనమాట. అయితే కమింగ్ బ్యాక్ టు బెస్ట్ డాన్సర్, యూ సెడ్ యు ఆర్ ద బెస్ట్ డాన్సర్. అండ్ ఫేవరెట్ ఫిల్మ్ అంటే కొంచెం గ్యాప్ తీసుకున్నారు, బట్ ఇంతకు ఏం చెప్పారు? ఎందుకంటే నేను క్వశ్చన్ మీద ఫోకస్ చేస్తున్నాను అనమాట. మీరేం చెప్పారు మూవీ?
1: ఆయనకి బేసిక్ గా ఫైట్స్ అంటే చాలా ఇష్టం. సో
0: థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టం అన్నమాట. అందరు నచ్చిందా మరి? చూసారా? అయితే మీరు వండిన డిష్ క్యారెట్ చారు. ఓకే, ఇంట్రెస్టింగ్. ఎక్కువ నేను వినలేదు, బట్ క్యారెట్ చారు. ఓకే ఫైన్. అండ్ షర్ట్ సైజ్ చెప్పేశారు, సో పిజ్జా టాపింగ్ అని చెప్పేశారు. గుడ్, సో వెరీ గుడ్. థ్యాంక్ యూ కావ్య ఫర్ ప్లేయింగ్ దిస్ గేమ్. అండ్ ప్రదీప్ కి ఏం పాట రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఏది? ఖడ్గ మూవీలో నిషా?
1: ఖడ్గ మూవీ.
0: ఓకే, సో దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ బోత్ కావ్య అండ్ ప్రదీప్. లెట్స్ ఎంజాయ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ కావ్య. సో కావ్య కాల్ చేసేసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ కావ్యతో పాటు మీలో ఎవరైనా కూడా గేమ్ ఆడాలంటే కాల్ చేసేసండి 972-636-1966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials one name to go Hareli bringing the taste of home closer to you from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then Zoho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos Zoho powering possibilities with Radio Surabhi They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పిస్ హియర్ ఇన్ టెక్సస్ ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ థ్రెట్ టు సేఫ్టీ ఇలాంటప్పుడు రీచ్ అవుట్ సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్ ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్ యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్ ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ City offices and community centers are always available to guide you. Stay informed, stay connected because help is always within reach.

0: హలో హలో హలో హలో మోనికా గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఏం నడుస్తుంది మోనికా ఇవాళ వెనస్డే? ఏం స్పెషల్?
1: ఏం లేదండి, ఆన్ రోడ్స్ అంతే, యాజ్ యూజువల్.
0: యాజ్ యూజువల్, ఓకే. ఇంకొక మూడు రోజుల్లో మనకి ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది, తెలుసు కదా మీకు, మీరు వస్తున్నారు కదా.
1: ఆల్ ఎక్సైటెడ్ అండి, ఈసారి ఇండోర్స్ అనగానే ఇంకా కొంచెం ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది.
0: అంటే ఈ టెక్సస్ ఎండలో మన ట్యాన్ అవ్వకుండా చక్కగా ఎంత సేఫ్ అయినా ఎంజాయ్ చేసేసేయచ్చు కదా.
1: దాట్స్ ట్రూ.
0: మనం వేసుకున్న చీరలు మళ్ళీ పాడవద్దు, చెమటలు రావద్దు అని అనుకుంటే మీలాంటి వాళ్ళ కోసం ఆలోచించి మరి మనం ఏంటంటే ఇండోర్ ప్లాన్ చేసాము.
1: యాక్చువల్లీ పాస్ట్ 2 ఇయర్స్ నుంచి అటెండ్ అవుతున్నాను. ఫస్ట్ ఇయర్ వచ్చేసి వాన పడింది ఫుల్ గా, సెకండ్ ఇయర్ ఫుల్ గా ఎండ ఉండే.
0: ఫుల్ గా పడలేదు యాక్చువల్లీ, మనకి ముందు రోజు పడింది. ఆ రోజు బానే ఉండింది, వి వర్ గుడ్, వి ఎంజాయ్డ్ ఇట్. ముందు రోజు కొంచెం అలా అనిపించింది అక్కడ పడే పాయింట్ లో. లక్కీగా ఏంటంటే ఈ 4 ఇయర్స్ కూడా మనం ఎప్పుడు జాతర చేసినా వెదర్ వైజ్ మనకి ఎప్పుడు అంతగా సీవియర్ గా అనిపించలేదు. ఇంటెన్సిటీ అలా అమ్మ బాబు ఏం చేయాలి అలాగా అనిపించలేదు. బట్ అవుట్డోర్ ఈవెంట్స్ లో కాబట్టి కొంచెం కాస్త అనిపిస్తుంది ఇండోర్ అయితే బాగుందని. బట్ లక్కీగా వెదర్ ఆల్వేస్ హ్యావ్ కోఆపరేటెడ్ విత్ దట్. మీ వాయిస్ అక్కడక్కడ కట్ అవుతుంది కానీ మీరు చెప్పింది నాకు అర్థమైంది. బట్ లెట్ మీ టేక్ యూ రైట్ వే ఇన్ టు ద గేమ్. సో గేమ్ ఇందాక మీరు వినే ఉంటారు కదా, కొంతమంది ఆల్రెడీ ఆర్డర్ ఆన్ ఎయిర్.
1: లేదండి, ఇదే ఫస్ట్ టైం.
0: ఓకే, ఫస్ట్ టైం. సో ఇవాళ మనం మిస్టర్ అండ్ మిసెస్ ట్రివియా గేమ్ ఆడుతున్నాము బికాస్ మనం రిలేషన్షిప్ గురించి, ఆ షిప్ గురించి మాట్లాడుతున్నాం. ఆ షిప్ లో మనం వెళ్ళాలి అని అంటే, ప్రయాణించాలంటే ఇద్దరు తోడు కలిసి పనులు చేస్తేనే ఏవైనా కొంచెం సరదాగా సాగిపోతుంటది అనమాట. సో అలా ఈ గేమ్ ని కూడా అలా సరదాగా మనం తీసుకెళ్దాము. ట్రివియా క్వశ్చన్స్ కాబట్టి ఫాస్ట్ గా అడుగుతాను, రాపిడ్ ఫైర్ లాగా చక్కగా ఆన్సర్ ఇచ్చేసేయాలి. అండ్ యోర్ టైం, ఇంతకీ మీ పెళ్లి ఎన్నేళ్ళైందండి?
1: 14 ఇయర్స్ అండి.
0: ఓకే, సో మీ వారి గురించి మీకు బాగానే తెలుసు అయితే. సో అడిగిద్దాము
1: అనుకుంటున్నారు.
0: ఓకే, చూద్దాం అయితే. లెట్స్ గెట్ స్టార్టెడ్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీ వారి షూ సైజ్ ఎంత?
1: 8.
0: మీ వారి షర్ట్ సైజ్ ఎంత?
1: 40.
0: ఓకే, వాట్ ఈస్ ద వర్స్ట్ హ్యాబిట్ దట్ ఆఫ్ హిమ్ దట్ యూ డోంట్ లైక్ ఇట్? మీ ఇద్దరిలో భయం అంటే ఎవరికి ఎక్కువ, చీకటి అన్న దయం అన్న?
1: ఇద్దరికి లేదు.
0: ఓకే, అలా కష్టం కదా, కొంచెం బల్లి పడ్డా కొంచెం భయపడితే బాగుంటుంది. బట్ ఎనీవే,
1: అయ్యో అంత సీనే లేదు.
0: ఓకే, సో గురువు కొడతారా మీ వారు? అయితే మరి నీకు నిద్ర అంత చక్కగా పట్టదైతే.
1: అంత సీన్ లేదు, ఆయన అయిందే నా అన్నదే, నేను నిద్రపోయానంటే బాంబే లేవను
0: అంతే. ఓకే, అది బెస్ట్ యాక్చువల్లీ, బ్లెస్సింగ్ అన్నమాట. అండ్ హూ ఇస్ ద ఫన్నీయెస్ట్? అండ్ హూ ఇస్ ద బెస్ట్ డ్రైవర్? ఓకే, అయిపోయింది. 59 సెకండ్స్ లో మీరు యాక్చువల్లీ మిగతా ఇద్దరు కాలర్స్ ని ట్యాగ్ అవుతుంది అనుకున్నాను, కానీ 59 సెకండ్స్, జస్ట్ 1 సెకండ్ కి మీరు విన్నారు. ఐ మీన్ మానస ఇస్ స్టిల్ లీడింగ్. మానస యాక్చువల్లీ ఆన్సర్డ్ ఇన్ లాస్ట్ వీక్ తన పెళ్ళైందట, కానీ చక పేశారనమాట. సో ఇద్దరు నిద్రపోతే అనమాట ప్రాబ్లం లేదనమాట. సో హాయ్, సుఖం అనమాట దాంతో. అసలు నిద్ర అంటే నిజంగా బ్లెస్సింగ్ అండి. ఇవాళ రేపట్లో మనం ఫోన్ చూసి నిద్ర పట్టదు.
1: ఆయనైనా నేనైనా సరే ఇద్దరిట్లో ఎవరు నిద్రపోయినా అసలు లేదా పర్సెట్లేదు,
0: పిడుగుపడ్డాలు ఎవరనమాట. అసలు కష్టం అయితే బెల్లి కొట్టిన ఎమర్జెన్సీలో మోనిక కాల్ చేయాలంటే కష్టం అయితే.
1: అందుకే డబుల్ టైమ్ కాల్ చేయాల్సి.
0: ఓకే, బట్ ఇంతకీ ఇది క్వశ్చన్ లో లేదనుకోండి, బట్ అయినా కూడా ఐ వుడ్ లైక్ టు ఆస్క్, మీరు చేసిన ఒక డిష్ దట్ యువర్ హస్బెండ్ రియలీ లవ్స్ ఇట్ అండ్ అప్రిషియేట్స్ ఇట్, అలాంటి డిష్ ఏంటి?
1: నేను చేసిన ఎగ్ బిర్యానీ అంటే ఇష్టము, కాకపోతే నేను చెయ్యక ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అవుతుంది.
0: ఎందుకండి? అదేంటి 7-8 ఇయర్స్ అంటే
1: ఎవరు
0: గాల్టీని బ్రతుకుతున్నారా ఏంటి?
1: వీకెండ్ వచ్చి టైంలో ఏ వీకెండ్ కదా బయట తిందాంలే అని చెప్పి బయటకెళ్ళిపోతాము.
0: విగ్ డే అయితే.
1: అండ్ మోర్ ఓవర్ డాలస్ కి వచ్చాక ఇట్స్ మోర్ లైక్ బయట తిన్నాం కదా అన్న కాన్సెప్ట్ ఎక్కువ ఉంది.
0: సో ఎక్కడన్నా మన కిచెన్ అనమాట, ఇంట్లో అయితే బయట అయితే జస్ట్ డ్రైవ్ చేసి వెళ్ళి ఈ వీక్ లో చేసేస్తారనమాట ఎగ్ బిర్యానీ. థ్యాంక్ యూ మోనికా ఫర్ కాలింగ్ అండ్ ప్లేయింగ్ దిస్ గేమ్, హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్.
1: థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ.
0: ఓకే, ఆల్ ఎక్సైటెడ్ అండి.
1: ఎనీ సాంగ్ అండి ఇది, అట్లేం లేదు, ఏ సాంగ్ అయినా ఓకే, హీల్ ఎంజాయ్ ఆల్ ద మ్యూజిక్,
0: అంత బానే ఉంటుంది. ఓకే చలో, అయితే ఏదో ఒక పాట వారికి డెడికేట్ చేసేద్దాము మీ తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్.
1: యా షూర్ అండి,
0: బాయ్.
1: థ్యాంక్ యూ,
0: బాయ్.
1: యా బాయ్.
0: ఓకే, సో ఏ పాట అయినా వినిపించమన్నారు కాబట్టి ఈ పాట మోనికా కోసం, మోనికా తరఫు నుంచి వాళ్ళ బెటర్ హాఫ్ కి వినిపిస్తున్నాను. హియర్ వి గో.

0: ఓకే, ఇలాంటి పాటలు మీరు కూడా రిక్వెస్ట్ చేయవచ్చు. మీరు విందామన్నా, మీ మెటర్ హాఫ్ కి వినిపిద్దామన్నా 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ మరొక పాట వినిపించే ముందర ఉన్న టెల్ యూ అబౌట్ రేడియో సిటీ జాతర గురించి చెప్పేశాం కదా. జూన్ 7 జరగబోతుంది ఫ్రిస్కో ఫ్లైయర్ దగ్గర. వీటి గురించి ఇంకా వివరాలు కావాలంటే యూ కెన్ విజిట్ www.radiosurabhi.com/RSJ. స్పాన్సర్షిప్స్ అయితే నంబర్ మీకు అందిస్తున్నాను 5168516919, లేదా మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు admin@radiosurabhi.com కి. మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం ఇంకొక 3 రోజుల్లో. లెట్ మీ టేక్ దిస్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. హలో, గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? మోనికా. ఇందాక చేసిన మోనికా లేకపోతే డిఫరెంట్ మోనికానా? Different Monica. Okay. So Monica, how are you doing?
1: Good. Meera la unnaru.
0: Neenu kuda baagunnanu. And anukokunda antaku mundare evaro oka vallaki valla ayaniki Monica paata request cheyamannaru adi vesanu. Tarvata we had Monica before and now we have Monica now also. So tell me Monica, mee pellainda?
1: Yeah, ayyindi pellai. 1 year.
0: Okay, first of all, congratulations. Happy anniversary in case if you already done or if you're nearing to the anniversary date. Aithe trivia question ki ready na, Mr. and Mrs. trivia question ki?
1: Yes.
0: Okay, wonderful. I like that. So, ippudu varaku chaala mandi callers 1 minute close to 1 minute lo questions chepparu. Oka Manasa maatrame 36 seconds lo answer ivvagaligindi. So, let's see how much time this Monica is going to take. Are you ready?
1: Yes.
0: Okay, so I'm also ready. Time is starting now. Who is the funniest?
1: Him.
0: Who is the best cook?
1: Me.
0: Okay, who says sorry after the argument?
1: He.
0: Okay, who saves the money?
1: Me.
0: Who likes shopping?
1: Me.
0: Okay, what is his shirt size?
1: Large.
0: And who is his celebrity crush?
1: Konkalit.
0: Arre va. And I'm
1: sorry, crush kada?
0: Crush. Aina crush. Aina celebrity crush annanu.
1: Right, Sridevi.
0: Oh, Sridevi. Okay. So, inkoka 2 seconds ichesanu, 36 seconds. So, Meeru and Manasa are actually close ga ne unnaru anamata. So, best cook ante meere annara? సో ఏంటి మీకు చాలా ఇష్టం, ఏమి ఉండడం ఇష్టపడతారు, అన్ని రకమా లేకపోతే
1: ఏదైనా?
0: ఫస్ట్ ఎప్పుడన్నా చేసింది దట్ హీ రియలీ అప్రిషియేటెడ్ అండ్ సే చాలా బాగుందిరా అని అనేసి అన్న డిష్ ఏంటి?
1: ఐ థింక్ అదే పులావ్ స్టైల్ ఆర్ బిర్యానీ అనేది.
0: ఓకే, పులావ్ స్టైల్ లో బిర్యానీ. పులావ్ స్టైల్ లో బిర్యానీయా, అది ఎలా ఉంటుంది?
1: పులావ్ స్టైల్ కానీ ఆర్ బిర్యానీ కానీ?
0: ఓకే, రెండు పులావ్ కానీ బిర్యానీ కానీ. ఓకే, అండ్ ఆర్గ్యుమెంట్ చెప్తే సారీ ఎవరు చెప్తారు? హీ అన్నారు. హీ ఓన్లీ హ్యాస్ టు సే, వై షుడ్ వీ సే, రైట్? ఇందాక చెప్పినట్టు మన తప్పని వాళ్ళే చెప్పాలి అసలు. అండ్ మీకు షాపింగ్ అంటే ఇష్టం అన్నారు, ఎవరికి ఇష్టం ఉండదండి కదా, అమ్మాయిలకి షాపింగ్ అంటే ఇష్టం ఎందుకుంటా చెప్పండి. సో థ్యాంక్ యూ మోనికా, అండ్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హ్యావ్ అ లవ్లీ వెనస్డే ఈవినింగ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వీక్. And see you
1: back
0: at Jatra. Inko 3 rojullo kaluddam akkada, okay?
1: Sure, thank you.
0: Thank you, dear. Thank you. చూసారు కదా, సరదా సరదాగా ఇలాంటి గేమ్ ఆడుకుందాము, మిస్టర్ అండ్ మిస్సెస్ ట్రివియా గేమ్. భార్య భర్తలు కూడా కాల్ చేయొచ్చు, వైఫ్ అండ్ సారీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా కాల్ చేయొచ్చు. నంబర్ 9726361966. అండ్ నౌ ఐఎమ్ ప్లేయింగ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ అ బ్యూటిఫుల్ లేడీ అనూకి కాల్ పాట.

0: బతా నా భూలేగా
1: దివానీ శహర్ మే మూవీ నుంచి విన్నారు అను రిక్వెస్ట్ పై ఈ పాట. అండ్ ఇందులో మృణాల్ ఠాకూర్ ఉంది. అలాగే మీలో ఎవరైనా కూడా ఏదైనా పాటలు వినాలన్నా వినిపించాలన్నా మొదట మా రేడియో సుర్భి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా మసూడికి కాల్ కూడా చేసేసేయండి 9726361966 మసూడి నంబర్. మీరు వింటున్నారు సుర్భి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన, ట్యాగ్ కేజీఎఫ్ అండి, కబుళ్ళు గేమ్స్ అండ్ ఫన్. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న పడవ గురించి, పడవ ప్రయాణం గురించి, అంటే రిలేషన్షిప్ లో ఉన్న పడవ గురించి. అది మనం అలా హైలెస్ లో అంటే వెళ్లాలి అని అంటే ఇద్దరు కలిసి చాలా పనులు కలిసి చేస్తేనే బాగుంటుంది. నాకు ఇది అలవాటు లేదు, నేను ఇది చేయలేను, నువ్వు చేసుకోవచ్చు కదా అని అలా ఉంటే జరగదు, నడవదు ఇవాళ రేపట్లో. అలాగే ఏంటంటే కూర్చొని మన ఇన్స్టా రీల్స్ అలా స్క్రోల్ చేస్తూ చేస్తూ చేస్తూ 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ గంట సేపు అడుగుతుంటుంది. సో స్టాప్ ఇట్, గో బ్యాక్ అండ్ చెక్ వాట్ ది యువర్ బెటర్ హాఫ్ ఇస్ డూయింగ్. And now I have another song. And ee paata request chesaru Vish Karu, this song is for you. Tassu diya paata vinesatha maa inti bangaram movie nunchi.

0: అండ్ నౌ బ్రేక్ టైం. చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేద్దాము లాస్ట్ సెగ్మెంట్ లో 6:30 to 7:00. స్టే ట్యూన్. మీరు వింటున్నారు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఐ విల్ బి బ్యాక్, స్టే ట్యూన్డ్.
1: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: 01949-491-4514. Oi, lunch ke kartana veldama?
1: Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskuna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
0: No groceries kondaniki inni places ki veltunava? Silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meats. Spices to snacks. Everything under one roof.
2: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.

Being a wife is an art, and being a husband is a science. అంటే వాళ్ళు చేసే ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ సైన్స్ తో పాటు మనం అర్థం చేసుకోవాలి. బిట్వీన్ ద లైన్స్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. మీరు వినొచ్చిన ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ నేస్తామని నేను కల్పన ఇంకా అరగంటుంటాను. లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాం కాబట్టి ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు ఆర్ స్పాన్సర్స్. మొదట అడియర్ ఆనంద్ భవన్, ఇన్ షార్ట్ ఏ టు బి, ఆల్సో ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. వీళ్ళు అందించారు మనకి మెగా పవర్ లీడర్ బోర్డ్. అది మనం కొద్ది వారాల నుంచి ఆనియర్ ఆడాము. ఇప్పుడు మనం ఇన్ పర్సన్ ఆడబోతున్నాము జూన్ 7th నా ఫ్రిస్కో ఫ్లాట్ దగ్గర. ఆల్సో థ్యాంక్ యూ టు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్సో మైత్రీస్ రెస్టారెంట్. ఇది మనకి అర్వింగ్ లో సౌత్ లేక్ లో ఫ్రిస్కోలో ఉంది. దెన్ రాధాకృష్ణ టెంపుల్ వాళ్లు నిర్వహించబోతున్నారు శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జూలై 1st నుంచి జూలై 5th వరకు అట్ ఆలన్ రాధాకృష్ణ టెంపుల్ దగ్గర. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రేడియో సురభి జాతర. ఈసారి జాతర ఇస్ కమింగ్ బ్యాక్ విత్ ఏ డివైన్ రీవ్యాంప్. అంటే మనం అక్కడ జరుపుకోబోతున్నాము శ్రీ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట. ఇది తప్పకుండా మీరందరూ అటెండ్ అవ్వాల్సిందే. ఇదే కాకుండా అక్కడ మెగా కోలాటం కూడా అవుతుంది, ఫాలోడ్ బై కళ్యాణం. అండ్ ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. కాకపోతే మీ కోలాటం స్టిక్స్ మీరు తీసుకుని రావాలి. అఫ్కోర్స్ జాతర కాబట్టి మనకి ఫుడ్ బూత్, వెండర్ బూత్ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు గేమ్స్, ఫన్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో తప్పకుండా వచ్చేసేయండి జూన్ 7th నా ఫ్రిస్కో ఫ్లయర్ దగ్గరికి. And ide kaakunda you can also go and visit our website for more information, which is www.radiosurabhi.com/rsj. స్పాన్సర్షిప్స్ కైతే నంబర్ మీకు అందించబోతున్నాను, విచ్ ఇస్ 5168516919. ఈమెయిల్ ఆల్సో చేయొచ్చు admin@radiosurabhi.com కి. ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో ఈ పాట వినేసి వచ్చేసేద్దాం.

సో ప్రియతమ అని ప్రియంగా ఉంచుకోవాలంటే మనము ఎఫర్ట్ పెట్టాలి. ఏదైనా కూడా అంటే బాటమ్ లైన్ ప్రేమ కొంచెమే ఉన్నా చాలు, కానీ ఆ ప్రేమకి తగ్గ ఎక్స్ప్రెషన్ ఉండాలి, దానికి తగ్గట్టి కమ్యూనికేషన్ కూడా ఉండాలి. ఈ రెండు ఉంటే ప్రేమ ఉన్నట్టే అర్థం. ఐ లవ్ యూ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసే చిన్న చిన్న పనుల ద్వారా కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెసింగ్ దట్ వీ కేర్ ఫర్ యూ, వీ లవ్ యూ. అలా అని ప్రతిదీ మనం ఏది అడిగినా కూడా నో ఇది కుదరదు అది కుదరదు ఇలా కుదరదు ఇలా వద్దు ఇప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు అలా మనం వాయిదా వేస్తుంటే కొన్ని కొన్ని ఎస్ నో చెప్పొచ్చు, బట్ ప్రతిదీ నో చెప్తూ ఉంటే కుదరదు కదా. అండ్ అలాగే ప్రతిసారి ఫోన్లు ఉన్నాయి కదా అని చేతిలోనే పొద్దులు లేవగానే మనం దేవుడికి దండం పెట్టే ముందర ఫోన్ తప్పకుండా చూసుకుంటాం, ఎవరు మెసేజ్ పెట్టారు, ఏం కాల్ వచ్చా, ఏం ఇన్స్టాలో ఏముందా, ఫేస్బుక్ లో ఏముందా. దాట్స్ ఓకే, చూడండి మీ ఫ్రీ టైమ్ లో, బట్ ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ దేర్ ఇస్ అ పర్సన్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ అండ్ ఆల్వేస్ I have some kind of concern and attention to them also. So, ila manam entante sarda sardaga chakkaga aa padavalo ala highlight so anukuntu ee partnership ani padavalo ala velthu undochu anamata. అండ్ అగైన్ లాస్ట్ సెగ్మెంట్ లో ఉన్నాము. ఈ సెగ్మెంట్ లో కూడా మీలో ఎవరైనా నేను వచ్చి నాతో గేమ్ ఆడాలంటే ట్రివియా గేమ్ డెఫినెట్లీ కాల్ మీ 8972-636-1966.

0: తెలియాలి అని అంటే మనం ఎక్కువగా ఆలోచించనక్కర్లేదు, తెలిసిపోతుంది. ముందర తెలుసుకోవాలనంటే కష్టం కూడా, ఎందుకంటే ముందర ఏం జరుగుతుందో ముందరే తెలిసిపోతే మరి ఆ పని చేసే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కంగారు ఒకటి ఉంటుంది, మంచిగా జరిగితే మంచిగా రాసుంటే బాగానే ఉంటుంది, కానీ ఒకవేళ అందులో ఏదన్నా కనుక గ్యాప్స్ ని అనుకో, అయ్యయ్యో ఎలానా ఏమిటా అని ఆలోచిస్తుంటాము. అండ్ ఐఎమ్ నౌ టేకింగ్ మై తమ్ముడు అని హై. నమస్తే నమస్తే తమ్ముడు. ఇవాళ యాక్చువల్లీ మిస్టర్ అండ్ మిసెస్ గేమ్ ఆడుతున్నాం. నౌ వీ ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ డాలస్ హియర్ వీ హ్యావ్. అయితే ట్రివియా క్వశ్చన్ లో నిన్ను కూడా ఒక గేమ్ ఆడదాం అనుకుంటున్నాను. ఏమిటంటే నీకు టైం ఏం పెట్టను, గివ్ ఎ లిటిల్ ఎక్స్ట్రా టైం.
1: కొంచెం స్లో
0: బ్లాక్ అయిపోయిందా, మైండ్ బ్లాక్ అయిపోయిందా? మామూలుగా అబ్బాయి అమ్మాయిలో కొంచెం అంటే నీ ఊహకు అందించిన వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు గెస్ అండ్ సే, అబ్బాయి అమ్మాయిలు ఐ లవ్ యూ ఎవరు చెప్తే బాగుంటుంది?
1: ఎవరెవరు చెప్పినా బానే ఉంటుంది, ఎందుకంటే లవ్ అయ్యి కాదు ఉండేది.
0: అరే భలే చెప్పావు అసలు. ఓకే
1: ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగాలి, మీకు ఎలా తెలుసు ఈ లవ్ అని అంటే.
0: నువ్వే అడిగి నువ్వే చెప్పేసావు కదా, నువ్వే ఆన్సర్ చెప్పేసావు, నువ్వే నా తరఫు నుంచి అడిగేసి నువ్వే ఆన్సర్ ఇచ్చేసాయి.
1: ఏంటంటే మనం ఎవరికి చెప్పలేదు, ఎప్పుడు వినలేదు కాబట్టి ఎవడిగోలా వాడిదే లోపల బ్రహ్మానందం అంటారు కదా. ఇంత
0: అలా మీకు తెలియదు కానీ మీకు కనిపించట్లేదు కానీ ఇలా మాట్లాడుతుంటే ధీరజ్ చాలా బ్లష్ కూడా అవుతున్నాడు. ఎవరో ఉందేమో మరి మనకేం తెలుసు, ఇంకా మనకి
1: చెప్పలేదు.
0: గతాసు దేవతలు అలానే తిరుగుతున్న చుట్టుపక్కల. ఆల్ రైట్, వంట బాగా చేస్తావు అయితే ఇంకా అమ్మాయి
1: పడిపోతుంది అనుకుంటా తినేటట్టు చెప్పాలి.
0: వంట బాగా చేస్తావు కదా అంటే బానే ఉంటుంది. అండ్ నీకు తెలుసా ఇంకో టిప్ నీకు ఇస్తున్నాను, ఇంటర్న్షిప్ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు నువ్వే సారీ చెప్పాలి. ఆ అమ్మాయి తప్పైతే నువ్వే సారీ చెప్పాలి, నువ్వు తప్పు చేస్తే నువ్వే సారీ చెప్పాలి, గుర్తుపెట్టుకో అది. అండ్ ఫనీగా కూడా ఉండాలన్నమాట, మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉండాలి, నవ్వుతుండాలి నవ్విస్తుండాలి. అంటే ఇప్పుడు నవ్వుతున్నట్టు కదా, జోక్స్ చెప్పాక నవ్వాలన్నమాట. సో అలాంటివి కొన్ని కొన్ని టిప్స్ గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే ఈ రిలేషన్షిప్ అనే పడవలో చక్కగా హైలెస్సో హైలెస్సో అనుకుంటూ ఇద్దరు చక్కగా సర్దర్ సర్దగా
1: వెళ్ళిపోతుంది.
0: అలా అంటే నువ్వు ఇవన్నీ పాటించలేదు అనుకో, అప్పుడు టైటానిక్ పడవే అవుతుంది అది,
1: అప్పుడు జాగ్గాని దోసేసి రోజు ఎంజాయ్ చేస్తుంది.
0: సో అదనమాట. సో ఇప్పుడు తమ్ముడు నువ్వేం మాట్లాడబోతున్నావు నీ షోలో?
1: అయితే నిన్న మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది కదా అక్క, నేను
0: జూన్ సెకండ్ లో
1: అంటే మనకి నిన్న ఆంధ్ర మన తెలుగు రాష్ట్రాలలో మొన్న. సో నేను ఏమనుకున్నా అంటే తెలుగు సాహిత్యం మొన్న ఇక్కడ డాలస్ కి గోరెటి వెంకన్న గారు వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడిన కొన్ని మాటలు నేను కొంచెం రిసర్చ్ చేసిన టాపిక్ ఈ 2 గంటలలో మాట్లాడదామని అనుకుంటా ఉండే, తెలంగాణ మూమెంట్ ని సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాన్ని లింక్ చేద్దామని.
0: సో దాని రిలేషన్షిప్ లాంటి పడవలు ఎక్కిద్దాం అనుకుంటున్నాను.
1: ఎగ్జాక్ట్లీ,
0: వండర్ఫుల్. ఓకే డియర్, సో విన్నర్ కదా, సో అది 7 to 9 ధీరజ్ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. డెఫినెట్ గా ట్యూనియన్ అవ్వండి, కంటిన్యూ అవ్వండి, ట్యూనియన్ అయ్యే ఉన్నారు కాబట్టి కంటిన్యూ అవ్వండి. లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్, హ్యాపీ వెనస్డే. మీరు ప్రస్తుతానికి ఆన్ ఎయిర్ ఉన్నారు, నేను మీకు ఎలా సహాయపడగలను?
2: నమస్తే అండి, ధీరజ్ గారిని అడగండి బైక్ పైన ఎవరు నిలుపుతున్నారు
0: కదా ధీరజ్. మై క్వశ్చన్,
1: ఇంకెవరు లేరండి ప్రస్తుతానికి? ఇప్పటికైతే ఎవరు లేరు, వెరీ సూన్ వస్తారని ఆశిస్తున్నా.
0: వెనకాల సీట్ ఖాళీగా ఉందండి. సో చెప్పాను కదా అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆఫ్ డాలస్. సో సీట్ ఖాళీగా ఉంది.
1: గూగుల్ నావిగేషన్.

మీ వాయిస్ అది అలా మాట్లాడుతూ వెళ్ళిపోయారు. సో ఆన్సర్ కి క్వశ్చన్ వచ్చేసినట్టుంది, క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసినట్టుంది. ఆల్ రైట్, సో ఇంకొక పాట వినేసేద్దాము మనము. ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మూవీ నుంచి

అలా సరదా సరదాగా మాట్లాడుతూ ఆటలు పాటలు మాటలతో కేజీఏ ప్రోగ్రామ్ తో మనం అలా 3 అవర్స్ అలా అలా అలా అలా అయిపోయింది. ఇలానే హైలెస్సో హైలెస్ అని పాటల ద్వారా నేనైతే అనలేదు, మామూలుగా ఫిషర్ మైన్స్ అయితే అంటారు హైలెస్సో హైలెస్ అనుకుంటూ. నేనేం చేపలు పట్టలేదు కానీ మీరు మాత్రం ఇలా ప్రేమలో పడిపోయారు కాబట్టి ఐ లవ్ యూ చెప్పినా చెప్పలేకపోయినా ప్రేమగా ప్రేమగా చిన్న చిన్న పనులు సరదాగా చేస్తూ వెళ్తుండండి. అండ్ ఎంజాయ్ ది పార్ట్నర్షిప్ టుగెదర్ బికాజ్ ఏ పనైనా కలిసి చేస్తేనే కదా సరదా సరదాగా ఉంటుంది. అండ్ ఇలా మనమైతే కాసేపు ఇంకొక పాట ఉంది, ఈ పాట కూడా వినిపించేసిన తర్వాత ఐ విల్ టేక్ లీవ్. హియర్ వి గో.

అలా పోవే పో దూరం పో అన్నప్పుడు పోకుండా ఎలా ఉంటాను చెప్పండి. నేను పోతేనే కదా మళ్ళీ ధీరజ్ వచ్చేస్తాడు. అండ్ హీస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ ఫర్ అనదర్ 2 అవర్స్, 7 to 9. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సీ యూ ఆల్ ఎట్ జాతర.